ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 17వ తారీఖు శుక్రవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. ఇప్పుడు అర్చన కార్యక్రమంలో భాగంగా క్షేత్ర దర్శనం వింటారు.

ఉత్తరాంధ్ర గర్వంగా చెప్పుకునే విజయనగరం నగరానికి అడుగు పెడితే ప్రతి వీధిలోనూ ఒకే పేరు వినిపిస్తుంది, అమ్మ పైడితల్లి అని. విజయనగరం ప్రజలకు ఆమె కేవలం గ్రామదేవత మాత్రమే కాదు, ఇంటి పెద్ద, ఆపద్ బాంధవురాలు, కోరిన కోరికలు తీర్చే తల్లి. ఈరోజు ఆ అమ్మవారి చరిత్ర, మహిమ, ఆలయ విశేషాలు, సిరిమానోత్సవ వైభవం గురించి తెలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. విజయనగరం ప్రజల ఇలవేల్పు దేవతగా పూజలందుకుంటున్న పైడితల్లి అమ్మవారి అసలు పేరు పైడిమాంబ. ఆమె విజయనగరం వంశానికి చెందిన పూసపాటి విజయరామరాజు సోదరి అని చెప్తారు. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం అనంతరం తన సోదరుడు మరణించిన విషయం తెలిసి తీవ్ర విషాదానికి గురైన పైడిమాంబ పెద్ద చెరువు సమీపంలో ఆత్మార్పణ చేసిందని స్థానిక స్థలపురాణం చెబుతుంది. తరువాత ఆమె భక్తులకు కలలో దర్శనమిచ్చి తన విగ్రహాన్ని చెరువులో నుండి తీసి ప్రతిష్ఠించాలని ఆదేశించిందని విశ్వాసం. ఆ ఆజ్ఞ ప్రకారం విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించగా అప్పటి నుంచి అమ్మవారిని పైడితల్లిగా పూజించడం ప్రారంభమైంది.

పైడితల్లి అమ్మవారి ఆలయం విజయనగరంలోని మూడు లాంతర్ల జంక్షన్ సమీపంలో ఉంటుంది. ప్రధాన గర్భగుడిలో అమ్మవారు శాంతస్వరూపిణిగా దర్శనమిస్తారు. విశాలమైన ముఖమండపం, ధ్వజస్తంభం, ఉత్సవ మండపం కనువిందు చేస్తాయి. ఆలయ నిర్మాణం సాంప్రదాయ ద్రావిడ శైలిని అనుసరించి ఉంటుంది. శుక్రవారం రోజున పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలతో అమ్మవారికి చేసే ప్రత్యేక అలంకరణ ఎంతో ప్రసిద్ధి చెందింది.

విజయనగరంలోని పైడితల్లి ఆలయంలో జరిగే ముఖ్య పూజలు నిత్యార్చన, అష్టోత్తర శతనామ పూజ, కుంకుమార్చన, సహస్రనామార్చన, అభిషేకం, శుక్రవారం ప్రత్యేక పూజలు, నవరాత్రి ఉత్సవాలు. అలాగే ప్రధాన పండుగల గురించి మాట్లాడుకుంటే శారదా నవరాత్రులు, సిరిమానోత్సవం, విజయదశమి, ఉగాది, సంక్రాంతి, కార్తీక మాస ప్రత్యేక పూజలు. సిరిమానోత్సవం పేరు కొత్తగా వింటున్నట్టు అనిపిస్తోందా? అసలు సిరిమానోత్సవం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

సిరిమాను అంటే ఒక పవిత్రమైన చెట్టు దుంగ. అయితే అది సాధారణ చెట్టు కాదు. భక్తుల విశ్వాసం ప్రకారం అమ్మవారి అనుగ్రహంతో ఎంపికైన చెట్టునే సిరిమానుగా తీసుకుంటారు. సాంప్రదాయం ప్రకారం అమ్మవారు పూజారికి కలలో లేదా దైవ సంకేతాల ద్వారా చెట్టు గురించి సూచన లభిస్తుందని నమ్మకం. ఆ చెట్టుకి ప్రత్యేక పూజలు చేసి ఎంతో గౌరవంగా విజయనగరానికి తీసుకొస్తారు. ఉత్సవం రోజున పూజారి సిరిమానుపై ప్రత్యేక ఆసనంలో కూర్చుంటారు. ఆ సమయంలో అమ్మవారి శక్తి పూజారిని ఆవహిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే ఆయన భక్తులను ఆశీర్వదించడం విశేషంగా భావిస్తారు. ఆ రోజు సిరిమాను విజయనగరం రాజకోట వద్దకు చేరుకుని 3 సార్లు తిరుగుతుంది. దీనిని రాజవంశం మరియు గ్రామదేవత మధ్య ఉన్న శాశ్వత బంధానికి ప్రతీకగా భావిస్తారు.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. సిరిమాను దర్శనం చేసుకుంటే కుటుంబంలో శాంతి నెలకొంటుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని, సంతాన సౌభాగ్యం కలుగుతుందని, వ్యాపారం ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఆ రోజు నగరం మొత్తం పసుపు, కుంకుమ, పూలతో కళకళలాడుతుంది. మంగళ వాయిద్యాలు, డప్పుల శబ్దం, జై పైడి తల్లి అమ్మవారికి జై అనే నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు ఈ సిరిమాను ఉత్సవానికి విచ్చేస్తారు.

పైడి తల్లి అమ్మవారి ఆరాధనలో జముకుల వారికి ప్రత్యేక స్థానం ఉంది. వారు గ్రామదేవత మహిమలను జానపద గీతాలు కథల రూపంలో తరతరాలకు అందించారు. సిరిమానోత్సవ సమయంలో వారి గానం, వాద్యాలు, సాంప్రదాయ ప్రదర్శనలు ఉత్సవానికి ప్రత్యేక శోభను తెస్తాయి. సిరిమానోత్సవం ఘనంగా జరిగే ఈ పైడితల్లి ఆలయాన్ని మీరు దర్శించాలి అనుకుంటున్నారా? రైలు మార్గం ఇష్టపడేవారు విజయనగరం జంక్షన్లో దిగితే అక్కడి నుండి 2 నుండి 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. బస్సు మార్గం ద్వారా వస్తే విజయనగరం ఆర్టీసీ బస్టాండ్లో దిగి అక్కడి నుండి ఆటో లేదా క్యాబ్లో ఆలయాన్ని చేరుకోవచ్చు. అదే విమానాశ్రయం నుండి అయితే ఆలయం 60 నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇకపోతే దర్శనానికి అనుకూల సమయం ఉదయం 5:30 నుండి 12:30 వరకు, సాయంత్రం 4:30 నుండి 8:30 వరకు.

దేవాలయం మనకు భక్తిని నేర్పుతుంది, కానీ గ్రామదేవత మనకు సమాజం ఒక కుటుంబమని గుర్తు చేస్తుంది. అందరూ కలిసి పండుగ చేసుకోవడం, పరస్పరం గౌరవించుకోవడం, ఆనందాన్ని పంచుకోవడం, ఇదే పైడితల్లి అమ్మవారి సందేశం. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల్లో మానసిక సమస్యలు పరిష్కార మార్గాలు అనే అంశం గురించి డాక్టర్ టి మధుసూదన్ జోషి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. తప్పక వినండి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: ー 7:30 ప్రసారమయ్యే జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే 0402340852 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీకెంతో ఇష్టమైన జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన ఆపాద మధురాలు వినొచ్చు. తప్పక ట్యూన్ చేసుకుని వినండి ఆకాశవాణి వివిధ భారతి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో పర్యటిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన రెండో వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ది చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్పవర్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన, సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ను కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవ నిర్వహించేందుకు జింద్లో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్కు చేరుకుని అక్కడ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపైన ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్దిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బోర్డర్ అవుట్ పోస్ట్ ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బోర్డర్ అవుట్ పోస్ట్ లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో

అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పురి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి అహ్మద్ హసన్ కాడియాగా గుర్తించారు. పటాన్ జిల్లా సిద్ధపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో 2 మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కు బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వారాల వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తులను ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలలాగే క్రతువును నిలిపివేయడంతో దేవతల రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టు విలైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ్చ ఆలయం వైపు సాగే పవిత్రయాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష, బలభద్రుని తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదళన రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతోంది. కేరళలో ఈవేళ నుంచి రామాయణం మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని, మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణం చేయడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2 వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సీ హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సీ U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం, పిల్లల్లో మానసిక సమస్యలు పరిష్కార మార్గాలు. డాక్టర్ టి మధుసూదన్ జోషి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కన్రాతి.

0: శ్రోతలకు నమస్కారం. ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. డాక్టర్ మధుసూదన్ జోషి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, పిల్లల్లో మానసిక వ్యాధులు రావటానికి గల కారణాలు ఏమిటి?
1: పిల్లల్లో మానసిక రోగాలు రావటం అంటే పెద్దవాళ్లలో అయినట్లనే వీళ్లలో అదే కారణాలు ఉంటాయి, కానీ ఇక్కడ ముఖ్యమైన కారణము వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా తల్లికి రోగాలు వచ్చినా కూడా వాళ్ళకు ఆ రోగాలు రావచ్చు. డెలివరీ అప్పుడు కూడా అంటే కాంప్లికేషన్స్ అయినాయనుకో, ప్రీమాచ్యూర్ డెలివరీ అయిందనుకో, సెవెంత్ మంత్లోనే అయిపోతే కూడా అటువంటి వాళ్ళ బ్రెయిన్ మెదడు చాలా వీక్ ఉంటుంది, దానివల్ల దానికి సరైన పరిస్థితి దొరకకపోతే అటువంటి వాళ్లలో కూడా మానసిక రోగం రావచ్చు. లేకపోతే వాళ్లలో మెంటల్ రిటార్డేషన్ అంటే మానసికంగా డెవలప్మెంట్ సరిగా కాక వాళ్ళ తెలివి తక్కువ ఉండేసి వాళ్ళు సమాజంలో ఉండలేకపోవటము, అది జరగవచ్చు. లేకపోతే డెలివరీ తర్వాత కూడా పిల్లల్లో మెనింజైటిస్ ఇటువంటి రోగాలు వచ్చిన తర్వాత మెదడ భాగాలు వీక్ అయిపోయి దానివల్ల కూడా ఇటువంటి రోగాలు రావచ్చు. కొందరు పిల్లల్లో సొమ్మ రోగం అంటాము, అటువంటి రోగం ఉంటే కూడా ఇది రావచ్చు. కొందరు పిల్లల్లో మెటబాలిక్ జబ్బులు అంటే వాళ్ళ కిడ్నీ సరిగా లేదు, హార్ట్ సరిగా లేదు, సో బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా పోక ఆ బ్రెయిన్ వీక్ అయినందుకు దానివల్ల కూడా కొన్ని జబ్బులు రావచ్చు. కొందరు పిల్లల్లో పారివారిక పరిస్థితి అంటే ఎవరు అబాండెంట్ చైల్డ్ అనుకోండి, పుట్టిన తర్వాత ఆ పాపని ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయినారు, ఆ పాప కూడా మానసికంగా ఈ జబ్బు వేరేది, నేను ముందు చెప్పిన జబ్బులు వేరేది, ఎందుకంటే అది ఆర్గానిక్ అంటాము, అంటే బ్రెయిన్లో ఒక వచ్చిన ప్రాబ్లం వల్ల వచ్చినది, ఇది సామాజిక పరిస్థితి వల్ల వచ్చినది. ఎక్కడైతే అట్లా వదిలేసి పోయిన తర్వాత ఎవరు చూసేవాళ్ళు లేరు, అటువంటిప్పుడు వాళ్ళకి ఎవరు అడాప్ట్ చేస్తే కానీ లేకపోతే వాళ్ళకి ఎక్కడ హోమ్లో పెట్టేస్తే అక్కడ పరిస్థితులు వాళ్ళ వాతావరణం సరిగ్గా దొరకకపోతే దానివల్ల కూడా మానసికంగా వాళ్ళు సరిగ్గా డెవలప్ కాలేకపోతారు, దానివల్ల కూడా అటువంటి జబ్బులు వస్తాయి. తర్వాత స్కూల్ వెళ్ళే పిల్లల్లో స్కూల్ వెళ్ళటానికి భయము, యాంగ్జైటీ, స్కూల్ వెళ్తే ఏమవుతుందో అనేసి ఆ భయము, చదవలేకపోతున్నాను నా గురించి అందరూ ఏమనుకుంటారో అని దానివల్ల భయము, ఆ భయం వల్ల వచ్చే జబ్బులు. తర్వాత 6 to 10 ఆ వయసు గ్రూప్లో కూడా వాళ్లకు తల్లి తండ్రి దూరం అయిపోవటము, లేకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్లో పోయి వీళ్ళు ఎవరితోనో ఉండాల్సింది వచ్చింది అనుకో, లేకపోతే వీళ్ళ చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ బాగాలేరు, వాళ్ళ వల్ల వీళ్ళకు వేరే పదార్థాలు అలవాటు పడేసి దానివల్ల రావచ్చు. ఇక 10 సంవత్సరాల తర్వాత జనరలీ ఆడపిల్లల్లో ప్యూబర్టీ అప్పుడు వాళ్ళకు మెన్సెస్ మొదలైనప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళకు ప్యూబర్టీలో వాళ్ళకు అర్థం కాదు, ఎందుకు నా శరీరం ఇట్లా అయిపోతుంది, ఈ నా శరీరం ఇట్లా ఎందుకు డెవలప్ అవుతుంది, మగపిల్లలకి అట్లా అవుతలేదు నాకెందుకు అవుతుంది అనేసి వాళ్ళు పరిస్థితిలో పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రి కానీ ఎవరైనా కూర్చొని నచ్చ చెప్పి ఇది కరెక్టే అనేది చెప్పకపోతే వాళ్ళు ఒంటరిగా ఉండి దాంట్లోనే మనసులో ఆలోచించుకుంటా జబ్బులో పోవచ్చు. ఇప్పుడు మగపిల్లల్లో కూడా ఆడపిల్లల తరఫు అట్రాక్షన్ ఎక్కువ రావడము, వాళ్ళతో మాట్లాడటము, లేకపోతే వాళ్ళు మనతో ఎందుకు మాట్లాడతలేరు అనేసి, మన విలువ తక్కువ ఉన్నదా అనేసి అటువంటి ఆలోచనలు, ఇవన్నీ సైకాలజికల్ కారణాల వల్ల కూడా వాళ్ళ మనసు మీద ప్రెషర్ వచ్చేసి వాళ్ళు ఇటువంటి జబ్బులు తెచ్చుకోవచ్చు.
0: డాక్టర్ గారు, మీరు చెప్పారు పిల్లల్లో మానసిక

0: వ్యాధులు రావడం గల కారణాలు ఏంటో మీరు తెలియజేశారు. అయితే ఈ పిల్లలు ఈ మానసిక రోగంతో బాధపడుతున్నారు అని ఎలా గుర్తించాలి?
1: అది అంటే ఆ వయసులో ఉన్న అందరు పిల్లలతో మనం కంపేర్ చేస్తాము. కంపేర్ చేసి వీళ్ళందరూ 1 ఇయర్ ఏజ్ పిల్లలు, వీళ్ళందరిలో కొందరికేమో నిలబడటం నడవటం వచ్చేసింది, కొందరికి రాలేదు, కొందరేమో అమ్మ నాన్న అంటున్నారు, కొందరు అంటలేరు, కొందరికేమో ఫీడ్స్ వస్తున్నాయి, వాళ్ళు ఒక భాగం వీక్ ఉంది, వాళ్ళు సరిగ్గా నడవలేకపోతున్నాము. ఇటువంటి లక్షణాలు కనబడిచినప్పుడు మనం వెంటనే వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళ డెవలప్మెంటల్ అసెస్మెంట్ చేయించామంటే అప్పుడు మనకు తెలుస్తుంది కి వీళ్ళలో ఈ వీక్నెస్ ఉంది, దీనివల్ల ఇటువంటి జబ్బులు రావచ్చు, ఇన్ ఫ్యూచర్ వాళ్లలో పెరుగుదలలో ఈ వీక్నెసెస్ వచ్చి ఇంకా జబ్బు ఎక్కువ కావచ్చు, సో దానికి ఎట్లా ప్రివెంట్ చేయాలి, దానికి ఎలా ట్రీట్ చేయాలనేసి మనం ఆలోచన చేసి దానికి ముందే హెల్ప్ చేసామనుకో. ఎందుకంటే కొందరు పిల్లల్లో ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు కొందరు పిల్లలు

0: నర్సెస్ వచ్చి ఇంకా జబ్బు ఎక్కువ కావచ్చు. సో దానికి ఎట్లా ప్రివెంట్ చేయాలి, దానికి ఎలా ట్రీట్ చేయాలనేసి మనం ఆలోచన చేసి దానికి ముందే హెల్ప్ చేసామనుకో. ఎందుకంటే కొందరు పిల్లల్లో ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు కొందరు పిల్లలు మ్యాథ్స్లో చాలా వీక్ ఉంటారు, కొందరు పిల్లలు లాంగ్వేజ్లో వీక్ ఉంటారు, కొందరు పిల్లలు రాయటంలో అంటే రైటింగ్ డిజబిలిటీ అంటాము, లెర్నింగ్ డిజబిలిటీ అటువంటివి ఉన్నాయంటే అప్పుడు చిన్నప్పుడు వయసులోనే మనం తెలుసుకొని హెల్ప్ చేసామా, వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్గా రావచ్చు. అది చెయ్యకపోతే వాళ్ళలో మనసులో ఒక తప్పుగా ఒక భావన వచ్చేసి వాళ్ళు ఇంకా మానసికంగా డిప్రెషన్లో పోయి, లేకపోతే నేను వేస్ట్ ఏం పనికి రాను అనేసి కొందరు అయితే ఆత్మహత్య వరకు కూడా పోతారు.
1: పిల్లల్లో మానసిక వ్యాధులు ఉన్న పిల్లలకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి?
0: ట్రీట్మెంట్స్లో నేను చెప్పిన ఈ స్కూల్ బిహేవియర్ ఇటువంటి దానికి, లేకపోతే బెడ్ వెట్టింగ్ అంటాము అటువంటి దానికి టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్లకు వేరే అంటే బిహేవియరల్ ట్రైనింగ్ చేసి మనం వాళ్ళకు దీంట్లో నుంచి బయటికి రావచ్చు. కానీ ఎవరికైతే పుట్టకంలో ప్రీమాచ్యూర్ అన్నానే నేను, అట్లా ముందు పుట్టిన వాళ్లలో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, దానికి ఫిజియోథెరపీ కానీ ట్రైనింగ్ కానీ అటువంటివి కూడా యాడ్ చేసి మనం తీసుకురావచ్చు. ఇప్పుడు కొందరికి డిప్రెసివ్ జబ్బులు, యాంగ్జైటీ జబ్బులు ఎక్కువ ఉంటాయి, అంటే వాళ్ళు ప్రతిదానికి దిగులు పడతారు, భయపడతారు, నాతో ఇది కాదేమో అనేది ఏది చేయడానికే ముందుకు పోరు. అటువంటి వాళ్లకు సాహసం చెప్పేసి వాళ్ళకు బిహేవియర్ ట్రైనింగ్ ఇస్తాము. లేకపోతే కొందరు పిల్లలు ఈ యానిమల్ ఫోబియాస్ అంటాము, స్కూల్ ఫోబియాస్ అంటే జంతువులకు భయపడతారు, అటువంటి దానికి కూడా బిహేవియర్ ట్రైనింగ్ ఉంటుంది అటువంటివి. కానీ ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ డిప్రెషన్ ఉంది, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా స్కిజోఫ్రెనిక్ ఉన్నారు, ఫ్యామిలీలో ఎవరైనా పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళు ఉన్నారు, సో వీళ్లకు ఆ లక్షణాలు రావచ్చు. అంటే ఎట్లయితే మనం అంటాం కదా, ఆ విశ్వామిత్రుడిలాగా ఉన్నాడు వీడు, ఎప్పుడు చూస్తే కోపానికి వస్తాడు, ఆ వశిష్ఠుడిలాగా కాదు. ఎందుకంటే ఆ లక్షణాలు మనకు కనిపిస్తే చిన్నప్పటి నుంచే. ఇప్పుడు ఈ మనిషి ఎవరితో పోట్లాడరు, అందరి మాట వింటాడు, అందరు ఆ మనిషి పిల్లలు అటువంటి లక్షణాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: ఇప్పుడు పేరెంట్స్ ద్వారా కానీ జెనెటిక్గా రాకపోతే ఈ మానసిక వ్యాధులు అనేవి వాళ్ళ స్నేహితుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందా?
0: స్నేహితుల వల్ల వచ్చేది సైకలాజికల్ డిజార్డర్లు, అంటే సెపరేషన్ యాంగ్జైటీ లాగా. ఎవరైతే చాలా క్లోజ్గా ఉన్నాడో, ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు వాంతేమో విన్నాను, సడన్గా వాడు స్కూల్ వదిలేసి వెళ్ళిపోయినాడు, ఇప్పుడు నాకు ఎవరు స్నేహితుడు లేరు, వేరే వాళ్ళందరూ నాకు ఎక్కిరిస్తారు, నేను వీళ్ళతో ఎట్లా ఉండాలి, దానివల్ల వాళ్ళకి మనసుకి బాధ వచ్చేవా, అది దానికి జబ్బు అన్నాము, అది బాధ. ఆ బాధని మనం కూర్చొని నచ్చ చెప్పి ఆయనకు బిహేవియర్ ట్రైనింగ్ చేసి మనం తీసుకొని. కానీ డిప్రెషన్ అనేది పిల్లల్లో కూడా సైకోసిస్ రావచ్చు, ఇన్ఫంటైల్ ఆటిజం అంటాము. ఆ ఆటిజం బీమారీ ఉన్న వాళ్లకు వాళ్లకు హెల్ప్ చేయాల్సింది వస్తుంది, కొందరికేమో కొన్నిసార్లు మందులు ఇవ్వాల్సింది వస్తుంది. జనరల్గా 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు మందులు ఎక్కువ వాడము, కానీ 5 సంవత్సరాల కన్నా ఎక్కువైనా. ఎందుకంటే నేను నిలోఫర్లో చైల్డ్ సైకియాట్రిక్లో పనిచేసాను, ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు నేను అక్కడే ఉన్నాను. సో అక్కడ చూసిన వేరే వేరే లక్షణాల పిల్లల్ని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలో అది చూసి, ఎవరికైతే సైకలాజికలే ఉంది, ఇంట్లో పరిస్థితుల్లో ఉన్నది, వాళ్లకు బిహేవియర్ ట్రైనింగు, వాళ్లతో కూర్చొని మాట్లాడి నచ్చ చెప్పి వాళ్ళకి ఏదైనా వర్క్లో ఇన్వాల్వ్ చేసి మనం బయటికి తీసుకురావచ్చు. కానీ ఎవరికైతే ఫ్యామిలీలో హిస్టరీ ఉంది, డిప్రెషన్ది, స్కిజోఫ్రీనియాది, ఆర్ వాళ్ళ ఫ్యామిలీలో సైకోపాథిక్ జనాలు ఉన్నారు, అంటే దోపిడీ చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే అటువంటి వాళ్ళకు చిన్నప్పుడే అంటే వాళ్ళలో కూడా ఆ లక్షణాలు కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడటము, తప్పు దారిన పోవటము, తప్పు పనులు చేయటము, అటువంటి వాళ్ళకు ముందే తీసుకొని జువెనైల్ డెలిక్వెన్సీ అంటాము. సో అటువంటి దానికి ముందటి నుంచే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడానికి వీలుంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ మానసిక వ్యాధులకి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు?
0: ఫస్ట్ తొందరగా హెల్ప్ తీసుకోవటం, రెండవది పేరెంట్స్ ఇద్దరు, తల్లి తండ్రి ఇద్దరు దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని సహాయం చేస్తే తప్ప వేరే మార్గం ఉండదు. ఇప్పుడు వీళ్ళని తీసుకొని తొందరగా ట్రీట్మెంట్ తీసుకుపోయినాము అంటే అక్కడ అసెస్మెంట్ చేసి వాళ్ళ డెవలప్మెంట్ అసెస్మెంట్, వాళ్ళ ఇంటెలిజెన్స్ అసెస్మెంటు, వాళ్ళ పరివార సిచ్యువేషను, వాళ్ళ శారీరకంగా అంటే కొందరు పుటకంతోనే వచ్చింది అనుకో మెంటల్ హ్యాండిక్యాప్, వాళ్లకు హెల్ప్ చేయడం వేరేగా ఉంటుంది. కొందరు పుటకంతోనే ఫిట్స్ ఉంటాయి, అటువంటి ఫ్యామిలీస్కి

0: సెరిబ్రల్ పాల్సీ ఉన్నదనుకో అటువంటి వాళ్ళకి అప్పుడు తెలుసుకొని వాళ్ళకి డబ్బు ఫిజియోథెరపీ మందులు స్పెషల్ స్కూల్స్ అవన్నీ మనం చేయొచ్చు. ఎక్కడైతే ఫ్యామిలీ పెథాలజీ ఉంది, ఫ్యామిలీలో అందరు రోజు పొట్లాడుతుంటారు, అటువంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ థెరపీ చేసి ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడి కూడా చేయాలి. అంటే ఈ విషయం చాలా క్లిష్టమైన విషయం, ఇంత ఈజీ కాదు.
1: డాక్టర్ గారు, ఈ మానసిక వ్యాధి ఉంది పిల్లలకు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా సమాజంలో ఓ ఇలా పిల్లలు మానసిక వ్యాధి ఉందని చూసే విధానంలో కొద్ది గొప్ప మార్పు ఉంది. ఈ మార్పు నుంచి వాళ్ళు బయటపడటం ఎలా, వాళ్ళు తమ పిల్లల్ని ఎలా చూసుకోవాలి?
0: చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఎందుకంటే ముందు ఈ సైకలాజికల్ సైకాట్రిక్ ప్రాబ్లం ఏముందంటే మన ఫ్యామిలీలో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఎవరికైనా ఇటువంటి జబ్బు ఉన్నట్లా అనిపించింది, లక్షణాలు కనిపించినాయి అంటే పోయి హెల్ప్ తీసుకోవాలన్నా వద్దా, నలుగురిలో తెలిసిపోతే మన ఫ్యామిలీనే వాళ్ళు మెంటల్ ఫ్యామిలీ అనేది పక్కన పడేస్తారేమో, ట్యాబు వీడి దగ్గర పోదు, వీళ్ళందరూ ఇట్లాగే ఉన్నారు అనేసి మనకు సోషల్లీ ఐసోలేట్ చేసేశారు, అటువంటి పరిస్థితులు జరగవచ్చు. దానికోసం ఇప్పుడు ఈ కాలంలో సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ టీవీలో రేడియోలో అన్నింటితో ఈ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ వచ్చి ఇటువంటివి కూడా జబ్బులు దానికి కూడా పరిష్కారం ఉంది, వీళ్ళకు కూడా అందరితో ఉండటానికి వీలుంది, వీళ్ళు ఎవరితో చెడుగా ప్రవర్తించే అవసరం లేదు అనేసి ఈ సోషల్ ఎడ్యుకేషన్ కనుక మనం చేయగలిగితే దాని హెల్ప్ ఎక్కువ ఉంటుంది.
1: డాక్టర్ గారు, పిల్లలు మానసిక వ్యాధుల బారిన పడకుండా ఎలా పెంచాలంటారు?
0: అంటే ముఖ్యంగా నేను అనేది చిన్నపిల్లల్లో వాళ్లకు వాతావరణం సరిగ్గా ఇవ్వటము, వాళ్లకు తిండి ఆహారం సరిగ్గా ఇవ్వటము, వాళ్లకు అన్ని డెవలప్మెంట్, అంటే కొందరిలో చిన్నప్పటి నుంచే మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉన్నట్లు కనిపించింది అనుకో వాళ్ళకు దాంట్లో డెవలప్ చేయడానికి, కొందరికి స్పోర్ట్స్లో ఉన్నదనుకో అది ముందే చూసుకొని వాళ్ళకు దాంట్లో తీసుకుపోయినామంటే, కొందరికేమో మ్యాథ్స్లో వీక్ ఉన్నారు వాళ్ళకు సబ్జెక్ట్స్ నేర్పించేసి వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే, అంటే ముందటి నుంచే వాళ్ళ పరిస్థితిని అనుకూలంగా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇటువంటి జబ్బులు ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆటిజం ఉందనుకో, స్కిజోఫ్రీనియా ఉందనుకో, డిప్రెషన్ అది జెనెటిక్గా వచ్చినాయి, దానికి ట్రీట్మెంట్తో పాటే మనం చేయొచ్చు. దానికి ఎంతవరకు సాయం చేస్తామో మనము 100% చేయడానికి ఉండదు, కానీ వీళ్లకు ఈ వేరే వాళ్ళకైతే మనం 100%గా బయటికి తీసుకురావచ్చు. అందుకనేసి తొందరగా తెలుసుకొని వాళ్ళకు కనుక మనం సరైన హెల్ప్ ఇచ్చామా, డెవలప్మెంట్ ఛాన్స్ ఇచ్చామా, వాళ్ళు నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ మధుసూదన్ జోషి గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, పిల్లల్లో మానసిక సమస్యలు పరిష్కార మార్గాలు, డాక్టర్ టి మధుసూదన్ జోషి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0403240852 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకొక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మేము మీరడిగిన పాటని వినిపిస్తాము. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఇల్లాలో చిత్రం నుంచి పిబి శ్రీనివాస్, పి సుశీల ఆలపించిన గీతం, ఆత్రేయ సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం. కోరిన శ్రోతలు భువనగిరి మండలం రాగిరి విలేజ్ నుండి మాధసు సత్యనారాయణ, కవిత మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాఘ్విభాస్, విభు రెడ్డి, శేఖర్, భవిత, కీర్తి, హరిశ్రిత, రాఖీ, కిట్టు, లావణ్య, రమేష్ బాబు, చందు, డాలీ, గౌరమ్మ కుప్పం చిత్తూరు జిల్లా నుంచి అడుగుతున్నారు. వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు, గుడ్ మార్నింగ్ మేడం. జనరంజనిలో జయసుధా చిత్రం నుంచి

గోరువెచ్చని సూర్యుడు అనే పాటను వినిపించండి అంటున్నారు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, భానుప్రకాష్, వినయ్ కుమార్. అలాగే ఇదే పాటని కోరుతున్నారు నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి నుండి కొత్తకొండ ప్రభాకర్, భారతి, ప్రదీప్, స్వాతి, ప్రవీణ్, ఉమా, ప్రశాంత్, హర్షిత. పిల్లలు అద్విక్ చరణ్, యువన్ ఆదిత్య, శ్రీనిత్య, వేదమ్మ, మోహిత్, దేవిత్. వీళ్ల కోసం జయసుధా చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన గీతం. దాసరి నారాయణరావు సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం అందించారు.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మీకు నచ్చిన పాటని మీరు కూడా వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు భైరవ ద్వీపం చిత్రం నుంచి విరిసినది వసంతగానం అనే పాటను వినిపించండి అంటున్నారు రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కానుగల గోపాల్. అలాగే వీర కనకారావు పార్వతి పెడన్ నుండి వీరి కోసం కూడా ఈ పాట ప్రసారం చేయడం జరుగుతుంది. ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, మాన్విత్, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, దుర్గానగర్, జియాగూడ, హైదరాబాద్ వాస్యవులు వీరి కోసం కూడా ఈ పాట వినిపించడం జరుగుతుంది. భైరవ ద్వీపం చిత్ర నుంచి చిత్ర కోరస్ పాడిన పాట. సంగీతం శ్రీనివాసరావు, సాహిత్యానికి మాధవ పెద్ది సురేష్ సంగీతం అందించారు.

మీ మనసుని ఉల్లాసపరిచే పాటలు వింటున్నారు జనరంజని కార్యక్రమంలో. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు, గుడ్ మార్నింగ్, శుభోదయం. చిత్రం లక్షాధికారి నుంచి మంచి పాటని మాకు వినిపించండి అంటున్నారు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య. అలాగే ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, రవికుమార్, వడ్లమాని, అల్మాస్గూడ నుంచి మాకు ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు లక్షాధికారి చిత్రం నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన పాట. సి నారాయణరెడ్డి సాహిత్యానికి టి చలపతిరావు సంగీతం అందించారు ఈ పాట వీరికోసం.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
0: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: మీరు వింటున్నారు జనరంజని. ఇవాళ నటులు రంగనాథ్ గారి జయంతి సందర్భంగా పంతులమ్మ చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుండి NTR నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరి కోసం పంతులమ్మ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట వేటూరి. సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు.

0: జనరంజనిలో తర్వాతి పాట అల్లరి పాండవులు చిత్రం నుంచి అందెల్లో ఆనందం. ఈ పాటని కోరినవారు కరీంనగర్ జిల్లా నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. అలాగే పెద్ద అంబర్పేట్ నుండి లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ, గుండు అంబదాస్ వీరి కోసం ఈ పాట.
1: ధీర్తన నన్న ధీర్తన నన్న తక ధీర నన్న ధీర్తన నన్న ధీర్తన నన్న తక ధీర.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. ఇప్పుడు జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తీయని పాటలతో, సంగీతపు మాధుర్యంతో మీ మనసుకు నిత్యం రంజింపచేసే మీ అభిమాన కార్యక్రమం జనరంజనికి స్వాగతం. నమస్తే, గుడ్ మార్నింగ్. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్, నేను నరసింహారెడ్డి సార్, ప్రేమావతిపేట, రాజేంద్ర నగర్.
0: నరసింహారెడ్డి గారు, ఎలా ఉన్నారు?
1: సార్, బాగున్నాను సార్. మీరు ఎట్లా ఉంది సార్?
0: మేము చాలా బాగున్నామండి. చెప్పండి, జనరల్ లో ఏ పాట వింటారు?
1: ఇంటింటి రామాయణం పాట ఉంది సార్.
0: మీరు కోరుకున్న పాటను తప్పకుండా ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో జనరంజన్,
1: జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
0: హైదరాబాద్ తొర్రూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నామండి. వేణు మా పేరు.
1: వేణు గారు ఎలా ఉన్నారు?
0: అంతక్షేమే సార్.
1: సో చెప్పండి, ఈరోజు జనరంజన్ లో ఏ పాట వింటారు?
0: ఆకల రాజ్యంలోంచి పాట ఎట్లు లేదు, పాట అయినా పాడు బ్రదర్ అనే సాంగ్ వినిపించండి.
1: తప్పకుండా మీరు కోరుకున్న పాటను ప్లే చేస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: గుడ్ మార్నింగ్, జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ నుంచి మాట్లాడుతాం సార్. ఏం మురహరి
0: మురహరి గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
0: మేము చాలా బాగున్నాం మురహరి గారు. సో చెప్పండి, ఈరోజు జనరల్ లో ఏ పాట వింటారు?
1: కొండవీటి సింహం నుంచి బంగాళపల్లి మామిడి.
0: మీరు కోరుకున్న పాటను తప్పకుండా ప్లే చేస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: గుడ్ మార్నింగ్, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను రమణయ్యను. గుడ్ మార్నింగ్.
0: రమణయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను.
0: చాలా బాగున్నామండి. ఏ పాట కావాలి జనరంజలు?
1: మాయాబజార్లో లాహిరి లాహిరి.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న లాహిరి లాహిరి పాట వేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

తీయని పాటలతో జనరంజని నిత్యం మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది. ఈ సంగీత మాధుర్యాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ ఉండండి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తరువాతి పాటని కోరుతున్న వారు గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుండి. ఏదైనా మంచి పాటను వినిపించమంటున్నారు. అలాగే రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి, వరలక్ష్మి, జయలక్ష్మి, మాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ, వీరికోసం ఈ పాట.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు మీకెంతో ఇష్టమైన జనరంజని. సమయం 8:46. నేను మీ రోజీ. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు జస్టిస్ చౌదరి చిత్రం నుండి నీ తొలిచూపులోని అనే పాటను వినిపించండి అంటున్నారు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మొరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాబావాని వారి కుటుంబ సభ్యులు, ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుండి కరాడి గోపీకిషన్ ఉమావతి, వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను.

యామిని భవ్యశ్రీ సుధారామయ్య చైత్రికాశ్రీ వీరికోసం జస్టిస్ చౌదరి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట వేటూరి సాహిత్యం చక్రవర్తి సంగీతం.

ఇప్పుడు జనరంజనిలో మీరు వినబోయే పాట పూజా వలంచిత్ర నుంచి ఘంటసాల ఆలపించిన పాట. కోరిన శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్.

నల్లబూతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు మరియు సుజాత కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి, బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భావని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల వీరి కోసం ఈ పాఠం.

జనరంజనిలో చివరిగా రాజకోట రహస్యం సినిమా నుండి నెలవంక తొంగి చూసింది అనే పాట. దీన్ని కోరిన శ్రోతలు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీ నుండి స్వరాగిని రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, సంతోష్, సత్య, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు, జయకృష్ణ, సాయికృష్ణ వీరి కోసం ఈ పాట.

0: ఇదే పాటని మరికొంతమంది శ్రోతల కోసం వినిపించడం జరిగింది. వారి పేర్లు పుట్టపాక నుండి భవాని వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్. అలాగే అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత. చిత్రియాల గ్రామం నుండి దమోజ్, వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, వీరి కోసం ఈ పాటలు వినిపించడం జరిగింది. ఇదండి ఈనాటి జనరంజని.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: मत वाले मैं चाल चलूं मत वाले
1: मैं चाल चलूं मत वाले
0: दरा

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం అవుతుంది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపైన ప్రధానంగా చర్చిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ రైతుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సత్తుపల్లి టన్నెల్ వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. వాతావరణంలో మార్పులు, ఎల్నీనో ప్రభావం, తక్కువ వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ రూపొందించిన తెలంగాణ వ్యవసాయ అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక వానాకాలం 2026 పుస్తకాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఆవిష్కరించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మొదలైన ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న తెలంగాణ యువత కోసం ప్రత్యేకంగా ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్నామని, దీనికి సంబంధించిన అప్లికేషన్లను ఆన్లైన్ ద్వారా ఈ నెల 17 తేదీ నుంచి ఆగస్టు 7 తేదీ వరకు స్వీకరిస్తామని, ఎంపికైన అభ్యర్థులకు 10 నెలల పాటు ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జూలై 20 ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో తమ వ్యూహాన్ని ఖరారు చేస్తుంది. కేరళలో

ఈ రోజు నుండి రామాయణ మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు బలం, ఆధ్యాత్మిక బలం, మనశ్శాంతి పొందేందుకు ఈ సమయంలో పవిత్ర రామాయణ గ్రంథాన్ని పఠిస్తారు. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుగుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో ఈవేళ రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:03. నేను మీ రోజీ. మరికొద్ది క్షణాల్లో మీరు వింటారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్లో 2001 నుండి 2005 వరకు విడుదలైన సినిమాల్లోంచి మంచి మంచి పాటలు వినేద్దాం. మరి ఈ పాటలు వినాలి అంటే ఏం చేయాలి? 0402324082 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? త్వరగా పంపించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో ముందుగా మురారి చిత్రం నుంచి జిక్కి సునీత సంధ్యా పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఈ పాటని కోరిన శ్రోతలు మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, వీరు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి మనకి మెసేజ్ చేశారు. వీరికోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మనం వింటున్నాం 2001 నుండి 2005 వరకు విడుదలైనటువంటి సినిమాల్లోని పాటలు. అందులో మీకు నచ్చిన హిట్ సాంగ్స్ ఏవైనా ఉంటే మాకు మెసేజ్ చేయండి 0402324 0852 నెంబర్కి. పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించారు అంటే మీకు నచ్చిన పాటని నేను వినిపిస్తాను. తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ వీరు మా కోసం అవునన్నా కాదన్నా చిత్రం నుంచి ఎస్పి చరణ్, ఉషా పాడిన పాట వినిపించమని కోరుతున్నారు. కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. అలాగే మా కోసం ఒక మంచి పాటను వినిపించండి ఇదే మూవీ నుంచి అంటున్నారు స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట, సికింద్రాబాద్ నుంచి. వీరికోసం ఈ పాట

ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మీ రోజుతో ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు, ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రాంలో నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి ఆకాశం దిగివచ్చి అనే సాంగ్ని ప్లే చేయమని అడుగుతున్నారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే దాసరి రవి రాయగిరి నుండి. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శ్రీకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, వీరి కోసం ఈ పాట.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి మంచి పాటలు వింటున్నారు కదా, మరి తర్వాతి పాటని కోరిన శ్రోతలు జీడిమెట్ల నుండి కరీముల్లా, నస్రీన్, రుబీనా వీరు జయం చిత్రం నుంచి.

0: 2.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట నువ్వు నేను చిత్రం నుంచి ఎస్పి చరణ్ ఉషా పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. కోరిన శ్రోతలు పీర్సాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్. కొత్తగట్టు ఆత్మకూరు మండల్ నుండి పరమేశ్వర్, సంధ్య, హరికృష్ణ, వరుణ్, వామిక, వనమాల, వర్షిణి, నాగచరణ్, వీరి కోసం ఈ పాట.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.

సమయం 10:33. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మీ రోజుతో. తర్వాతి పాట నువ్వొస్తానంటే నేనొత్తంటానా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ఆలపించిన ఈ పాటకి సిరివెన్నెల సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేదా ఆయిషా, ఎం వెంకట్ నందిపేట్ నుండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324285252 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చర్చి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మనం ఈరోజు వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2001 నుండి 2005 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుండి మంచి మంచి పాటలు. మరి తర్వాతి పాటని కోరిన శ్రోతలు ఎవరు చూసేద్దామా? నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మథీన్ భాయ్, షేక్ చంద్, ఫారూక్, మూసా కరీం, షేక్ సలీం వీరు నిజామాబాద్ నుంచి మనకు మెసేజ్ పంపించారు. అలాగే హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంష్, అనిరుద్ధ్, శ్రేయాంష్ వీరు కోరుతున్నారు. చక్ర మూవీ నుంచి శ్రీనివాస చక్ర మూవీ నుంచి ఒక మంచి పాట. అయితే ఈ పాటకి సాహిత్యాన్ని అందించింది సీతారామ శాస్త్రి, చక్రి సంగీతం అందించారు. ఇప్పుడు వచ్చేస్తుంది మీకోసం ఈ పాట. అయితే ఇదే పాటని కోరిన మరికొంతమంది శ్రోతలు ఉన్నారు, వారి పేర్లు కూడా చదివేద్దాం. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య వీరి కోసం ఈ పాట.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాతి పాట ఇంద్రా చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన పాట భువనచంద్ర సాహిత్యానికి మణిశర్మ సంగీతం. కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరి కోసం ఈ పాట.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి పాటలు వింటున్నారు కదా. మరి నెక్స్ట్ గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరించడానికి వచ్చేసింది
2: నేను, మీ పద్మిని.
1: హాయ్ పద్మిని.
2: హాయ్ హాయ్ రోజీ.
1: బయట వాతావరణం ఎలా ఉంది?
2: నువ్వెంత కూల్గా ఉన్నావో బయట వెదర్ కూడా అట్లానే ఉంది.
1: వర్షం పడుతుందా?
2: చినుకులు పడుతున్నాయి. ఎంతో ప్లెజెంట్గా ఉంది బయట.
1: వర్షంలో తడుస్తూ వచ్చామన్నమాట. అయితే
2: అంతేకా మరి.
1: మార్నింగ్ నేను కూడా వర్షంలో తడుస్తూ వచ్చాను 5 ఇంటికి. ఎందుకంటే మన శ్రోతల్ని అలరించాలి అంటే వర్షం అయినా ఎండ అయినా వేటిని లెక్క చేయకుండా మనం వచ్చేయాలి. అదే మన పని. ఏమంటావు?
2: అంతే. ఇప్పుడు బయట వర్షం పడుతున్నా, ఇప్పుడు నెక్స్ట్ 11 గంటల నుంచి 3 గంటల వరకు పాటల వర్షంలో ముంచబోతున్నాను మన శ్రోతలందరినీ.
1: ఓ, అయితే నేను కూడా రెడీగా ఉంటాను నీ ప్రోగ్రామ్ వినడానికి. వర్షంలో బయట తడుస్తూ వెళ్తూ నీ పాటల వర్షంలో మునిగిపోతాను.
2: వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం,
1: అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది వర్షం మూవీ నుంచి చిత్ర రకీబాలం కల్పన పడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు జబ్లిక్పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, నిజామాబాద్ జిల్లా నుండి జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్.

0: ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి పాటలు విన్నారు కదా. మరి ఇది ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా వీటిలో ఉంది. 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయ తరహా వసతులతో దీన్ని తీర్చిదిద్దారు. క్రీడారంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. T20 క్రికెట్ లీగ్ విజేత హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టును MCR హెచ్ఆర్డీలో సన్మానించి చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం EHS ఈవేళ అధికారికంగా ప్రారంభమవుతుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క నూతన ఆరోగ్య పథకాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ దేవాదాయ శాఖలో నియమితులైన 191 అభ్యర్థులకు ఈవేళ నియామక పత్రాల ప్రదానోత్సవం జరుగుతుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రవీంద్ర భారతిలో నియామక పత్రాలు అందిస్తారు. రాష్ట్రంలోని 47 ఆలయాలకు చెందిన అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, వాద్యకారులు ఈ నియామకాలు పొందనున్నారు. గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. అక్కడికక్కడ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు సిద్దంగా ఉంచాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్, జనగాం, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 5 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శుక్రవారం మార్నింగ్ షో టైం అయిపోయింది. చిత్ర సమీక్ష ప్రత్యేకంలో ఈరోజు శుక్రవారం చిత్ర సమీక్ష ప్రత్యేకంలో ఒక సూపర్ డూపర్ సినిమా కబుర్లతో నేను వచ్చేసా. ఈ సినిమా
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మరి మీకు కొన్ని క్లూస్ ఇస్తాను, ఆ సినిమా ఏంటో గుర్తుపట్టేయండి అన్నాను కదా, ఇవిగో క్లూస్, గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. వరదలొచ్చి రోడ్లు కొట్టుకుపోయినా థియేటర్లలో మోకాళ్లలోతు నీళ్లలో నిల్చొని చూసిన విజువల్ వండర్ ఆ సినిమా. ఆరుగురు రచయితల సృష్టి ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ దర్శకులు స్వయంగా సెట్స్ అన్నిటినీ పర్యవేక్షణ చేసిన అద్భుతమైన చిత్రం ఇది. అమ్మో, ఇన్ని విశేషాలు అంటారా? ఇంకా ఉన్నాయి. టెక్నాలజీ లేని రోజుల్లో ఏకంగా మంచు కొండల్ని సరస్సుల్ని సృష్టించారు ఆ చిత్ర బృందం. గుర్తుపట్టేశారు కదా? మరెందుకు ఆలస్యం? నాకు 0402324582 ఈ నంబర్కు మీరు గుర్తుపట్టిన ఆ చిత్రం ఏంటో సందేశం పంపించండి. పోలడని ఆ సినిమా విశేషాలు మాట్లాడుకుందాం ఈ గంట సేపు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్నుకుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: అరే రాజు,
1: నా పేరే పద్మిని. వావ్, ఎంతమంది స్పందించారో, ఎంతమంది శ్రోతలు ఈ సినిమా అనుకుంటున్నామంటూ గుర్తుపట్టి మనకి మెసేజ్ చేశారు. కానీ వాళ్ళు అనుకుంటున్న చిత్రం, నేను చెప్పబోతున్న చిత్రం ఒకటా కదా, చెప్తాను కొన్ని క్షణాల్లో.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ಗುರ್ತುಕೊಸ್ತುನಾಯಿ గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:12 అవుతోంది. నేను మీ రేడియో నిస్తం పద్మిని. మరి ఇందాకల కొన్ని పరిచయ వాక్యాల్లో మీరు గుర్తుపట్టే ప్రయత్నం చేయండి అన్నాను. ఇంతకీ ఎంతమంది గుర్తుపట్టారో తెలుసా? నాగనాథ్ గుప్తా గారు, రాజు మల్కాజ్గిరి నుండి బాలకృష్ణ గారు, సత్య హైదరాబాద్ నుండి ఆడసర్మూర్తి గారు, వేముల నరసింహరావు గారు, మధుసూదన్ రెడ్డి గారు, అంబదాస్ రవికుమార్, అరుణ వెంకటేష్, ఇంకా జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, వీళ్ళందరూ గుర్తుపట్టారు. మరి ఆ సినిమా, నేను చెప్పబోయే సినిమా ఒకటే. కొన్ని సినిమాలు ఎన్ని తరాలు ఎన్ని దశాబ్దాలు మారినా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఎవర్గ్రీన్ సినిమా ఇది. 1990 మే 9 విడుదలైన చిరంజీవి శ్రీదేవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి.

సినిమా చూడటానికి. అంతే, ఇక సినిమా ఫ్లాప్ అని అనుకున్నారట చిత్ర బృందం అంతా. అయినా కూడా ధైర్యం చేసి సినిమా షోస్ వేశారు. 4-5 రోజుల తర్వాత సినిమా విజయ విహారం మొదలైంది. తుఫాను, వర్షం, ఏవి జగదేక విరుడు అతిలోక సుందరి చిత్ర వైభవాన్ని ఆపలేకపోయాయి. 46 కేంద్రాల్లో శతదినోత్సవం. హైదరాబాద్లో అయితే ఒక థియేటర్లో 365 రోజులు నడిచింది ఈ జగదేక విరుడు అతిలోక సుందరి. మరి ఈ సినిమా వెనుకున్న ఎన్నో తెలియని విషయాలు, అన్టోల్డ్ ఫ్యాక్ట్స్, బోలెడన్ విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎంత బాగుంది కదా అసలు ఆ మ్యూజిక్. సరిగ్గా ఈ సినిమా రిలీజ్ డేట్ సమయానికి తెలుగు రాష్ట్రం అంతా వర్షాలు, వరదల్లో ఊళ్ళు మునిగిపోయాయి, సినిమా ప్రింట్స్ వెళ్లలేదు, రవాణా సంబంధాలు ఆగిపోయాయి. 3 నుండి 4 రోజుల వరకు సినిమా హాళ్లలో, ఆఖరికి ప్రొజెక్టర్ రూమ్లో కూడా మోకాల్లోతు నీళ్లు. కొన్ని చోట్లయితే మొదటి ఆటకు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరట.

0: శ్రోతలు ఎంతో ఆత్మీయంగా ఎన్నో మెసేజెస్ పంపిస్తున్నారు. అయితే ఒకటి చెప్పండి, ఇంతకీ మీకు ఈ సినిమాతో ఉన్న జ్ఞాపకాలేంటో నాకు వాట్సాప్ చేయండి 0402324052 నెంబర్కి. పోలడని విశేషాలు మాట్లాడుకుందాం. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం గురించి.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై. మీట్ ద స్టార్
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:20 దాటి 10 సెకండ్లు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర విశేషాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం గుర్తుకొస్తున్నాయిలో విడుదలై 36 ఏళ్లైన ఈ రోజుకి కూడా నిత్య నూతనంగా ఉంటుంది ఈ చిత్రం, అవునా? 90ల మొదట్లో వచ్చిన విజువల్ వండర్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇక 90s పిల్లలకైతే ఎన్ని జ్ఞాపకాలో. మీకు మీలో ఎవరైనా 90s పిల్లలు ఉంటే తప్పకుండా గుర్తొస్తాయి ఈ జ్ఞాపకాలన్నీ. గ్లాస్ గాల్లో ఎగిరి వచ్చి నీళ్ళివ్వడం, సినిమాలో ఇంటి పైకప్పు తెరుచుకొని చంద్రుడి కాంతి సహాయంతో శ్రీదేవి, నటి శ్రీదేవి ఆకాశంలోకి వెళ్లే సీన్, కేవలం ఇవన్నీ కూడా కెమెరా లెన్స్ ట్రిక్స్, ఫిజికల్ సెట్ సహాయంతో మాత్రమే తీశారు. ఎందుకంటే అప్పుడు ఎటువంటి గ్రాఫిక్స్ లేవు కనుక. అదంతా కెమెరా మ్యాజిక్. అందాలలో అహో మహోదయం పాట గుర్తుందే ఉంటుంది అందరికీ, జానకమ్మ పాట, శ్రీదేవి పాట, ఎవరు మర్చిపోగలరు అలాంటి పాటని. ఆ పాటలో ముఖ్యంగా శ్రీదేవి చేతులు తాకగానే ప్రాణం వచ్చే రాళ్ళు, అడుగులు వేస్తూ ఉంటే లైట్లు వెలుగుతూ ఉంటాయి, గుర్తుందా, గుర్తొచ్చిందా, గాల్లో తేలడం, ఇలా ఒకటా రెండా బోలేడు కదా. మరి అందుకే అడిగాను, మీకు ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంతో? నాతో పంచుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అసలు బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మలా పాడుతుంటే అమృతం మిగిల్చి వాళ్ళిద్దరూ పైకి స్వర్గానికి వెళ్ళిపోయారు అన్నట్టు ఉంటుంది కదా. ఎంత అమృతధార లాంటి పాటలు, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. అందుకే చెప్పాను కదా, ఎన్నిసార్లు చూసినా ఎన్ని తరాల వాళ్ళు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రం జగదేకవీరుడు అతలోక సుందరి. అయితే చాలామంది శ్రోతలు మనకి సందేశం పంపించారు. ఈ సినిమాని అప్పట్లో మేము క్యాసెట్లు వేసుకొని వీసీఆర్ని అద్దెకు తెచ్చుకొని చూసేవాళ్ళం, ఒక్క షోకి 1 రూపాయి తీసుకునేవారం అంటున్నారు. కల్వకుర్తి నుండి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు, ఇంకా నా ఫ్రెండ్స్ నేను కలిసి ఒకే రోజు 2 సార్లు చూసాం మేడం, నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నారంటున్నారు. బ్రూస్లీ సురారం కాలనీ నుండి ఇక దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకనిగా శ్రీదేవి గారి నటన అద్భుతం, అసలు దేవకని అంటే అలాగే ఉంటారా అంట అన్నట్టు ఉంటారంటున్నారు. నార్కెట్పల్లి మండలం నుండి పునా వెంకటేశం గారు, హేమలత గారు, అలాగే నోముల నరసింహరావు గారు కూడా మనకి అద్భుతమైన సందేశం పంపించారు. ఈ సినిమాని 8 సార్లు చూశారట పెదమర్పేట నుండి గుండదాస్ గారు మనకి పంపించారు. బోలెడని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఇప్పుడంటే బోలెడని గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వచ్చేసాయి టెక్నాలజీ పరంగా. కానీ 90స్లో అప్పట్లో టెక్నాలజీ, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఏకంగా హిమాలయ పర్వతాల్ని, మానస సరోవరాన్ని సృష్టించారు ఆర్ట్ డైరెక్టర్ చలంగారు ఈ జగదేకవీరుడు అతలోక సుందరి చిత్రానికి.

ఏడు ప్రత్యేక సెట్లు వేశారట ఈ సినిమాకి. అన్నిటికన్నా వాహిని స్టూడియోలో 8వ ఫ్లోర్లో ఎత్తుగా వేసిన ఇంద్రలోకం సెట్ ఎంతో ప్రత్యేకం. మంచుతో నిండిన మానస సరోవరాన్ని పునఃసృష్టించడానికి ఎలా ఎలా చేశారో తెలుసా? వ్యాజిలైన్ పూసిన పాలిథిన్ షీట్లను ఉపయోగించారట అలా కనిపించడానికి. ఆ మంచుతో నిండిన మానస సరోవరాన్ని చూపించడానికి అంత కష్టపడ్డారట. అయితే విజయవాహిని అధినేత బి నాగిరెడ్డి గారు, దిగ్గజ దర్శకులు బి నాగిరెడ్డి గారు ఈ ఇంద్రలోకం సెట్ని చూసి ముగ్ధులై ఒక్క మాట అడిగారట అశ్వినీదత్ గారిని. అశ్వినీదత్ గారు, ఈ సినిమా అయ్యే వరకు నేను స్వయంగా ఈ సెట్లన్నింటినీ పర్యవేక్షించచ్చా అంటే, అయ్యో అంతకంటే మహద్భాగ్యం ఇంకేముందని చెప్పి ఆ విధంగా దిగ్గజ దర్శకులు నాగిరెడ్డి గారు స్వయంగా పర్యవేక్షించారట జగదెక్కవీరుడు అతిలోక సుందరి సెట్ని. ఇందుకీ నాలాగా ఎంతమంది ఈ సినిమా చూశాక హిమాలయాలు మంచుకొండలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూడాలనుకున్నారు? మెసేజ్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:35 దాటి 50 సెకండ్లు అవుతోంది. రామగిరి సత్యనరావు గారు మనకి కరీంనగర్ నుండి సందేశం పంపించారు. జానపద పౌరాణిక సాంఘిక కలయిక ఈ సినిమా, అందుకని బ్లాక్ బస్టర్ అయింది, అందరికీ నచ్చుతుందంటున్నారు. ఇక మేర సాయిలు గారు మనకు ఒక సందేశం పంపించారు. 58 సార్లు చూశారట వారు జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని. ఇక బండి కృష్ణగౌడ్ గారు రాస్తున్నారు, నా 10th క్లాస్ పరీక్షలు అయిన వెంటనే చూసిన మొట్టమొదటి సినిమా అండి ఇది, నాకు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సినిమాని, మళ్ళీ గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ మనకు సందేశం పంపించారు. మీ ఆత్మీయ సందేశాలకు థ్యాంక్ యూ అండి. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు జగదేక విరుడు అతిలోక సుందరి చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కథ అందరికీ తెలిసిందే, అయినా క్లుప్తంగా చెప్పుకుంటే, కొండవీడిలో టూరిస్ట్ గైడ్గా రాజు తను పెంచిన పాప వైద్యం కోసం హిమాలయాల్లో మానస సరోవరంలో ఉండే ఒక అరుదైన మూలికను వెతకడానికి రాజు అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో ఇంద్రుడి కుమార్తె అయిన ఇంద్రజ భూలోకంలోకి వస్తుంది. తన దైవిక శక్తులు ఉన్న మంత్ర ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం రాజుకు దొరుకుతుంది. ఉంగరం లేకపోతే తిరిగి దేవలోకంకి వెళ్లలేని పరిస్థితుల్లో ఇంద్రజ ఉంగరాన్ని దక్కించుకోవాలనుకోవడం, మాంత్రికుడు మహాద్రష్ట అడ్డుపడ్డం, రాజు ఇంద్రజని పిల్లల్ని కాపాడటం, చివరికి ఇంద్రజ రాజు ప్రేమ కోసం భూమిపై ఉండడంతో ఇక్కడే ఉండిపోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ఇది క్లుప్తంగా జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రకథ. సినిమా ఇంతే కానీ సినిమా వెనుక ఉన్న విశేషాలు మాత్రం బోలెడన్నీ, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎంతమంది ఈ పాట వింటూ స్టెప్పులు వేశారు, ఎట్లీస్ట్ హమ్ చేశారో చెప్పండి. అసలు ఈ పాట వెనకాతల ఒక చిన్న విశేషం ఉంది. ఇది ఒక క్లాసికల్ సాంగ్ లాగా ట్యూన్ చేశారట ఇళయరాజా గారు. అన్ని క్లాసికల్ అంటే మంచి కామ్ మెలోడీస్ అయిపోతున్నాయని అనుకుంటే, అప్పుడు వేటూరి సుందరమూర్తి గారు ఆ పాటకి ఇలాంటి లిరిక్స్ ఇచ్చి ఒక అద్భుతమైన ఫాస్ట్ బీట్ సాంగ్గా మార్చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ పాట షూట్ చేస్తున్నప్పుడు సుందర మాస్టర్ గారు షూట్ చేస్తున్నారు కొరియోగ్రాఫర్గా. వారికి ఏదో కాస్త ఒంట్లో బాగోలేక వారి అబ్బాయి అయిన ప్రభుదేవ గారు ఈ సినిమాలో ఈ పాటని పూర్తి చేశారన్నమాట. హాస్య బ్రహ్మ జంజాల గారి సంభాషణలు, చిరంజీవి శ్రీదేవి జోడీ, వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, గ్రేస్ఫుల్ డాన్స్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి విజన్, విన్సెంట్ గారి సినిమాటోగ్రఫీ, ఇళయరాజా గారి మెస్మరైజింగ్ సంగీతం, బాలు, జానకమ్మ, చిత్ర, శైలజ పాడిన హిట్ పాటలు, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేపథ్య సంగీతం అత్యద్భుతంగా ఉంటుంది ఈ సినిమాకి. ఇంకా వేటూరి గారి సాహిత్యం చెప్పక్కర్లేదు. చలంగారి కళా నైపుణ్యం అన్నీ సమపాళ్లలో కలిసి ఈ సినిమాని కీర్తిని ఈ సినిమా కీర్తిని అంతటినీ అజరామరంగా నిలబెట్టాయి ఈ వీళ్ళందరి సమిష్టి కృషితో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: గుర్తుకొస్తున్నా, వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పందిని. ప్రతి పాట విశేషంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఆ ఒక్క పాటే కాదు, అందాలలో పాటలో దేవకన్య ఇంద్రజ వస్తూ ఉంటే ఆ పాటలో జానకమ్మ గారు పాడిన స్వరం అసలు ఎప్పటికీ మర్చిపోలేం. ఇక యమహోని యమయమానందం అనే పాట యాక్చువల్లీ తమిళ పాట, మాతృక ఆ పాట. అయితే ఆ పాట బాగా నచ్చి అడిగి మరీ పెట్టించుకున్నారట అశ్వనీదత్ గారు ఈ సినిమా కోసం. ఇక దినక్కత అనే పాట షూటింగ్ టైంలో చిరంజీవి గారికి ఏమో విపరీతమైన జ్వరంట. ప్రతి షాట్ ముందు తర్వాత కూడా ఆయనకి కోల్డ్ స్పాంజింగ్ చేస్తూ, ఐస్ ప్యాక్స్ పెడుతూ మొత్తం ఆయన జ్వరాన్ని అంతటినీ చల్లార్చే ప్రయత్నం చేశారట. ఊహించండి, ఒక పక్క సెట్లో డాక్టర్, మరో పక్కేమో డాన్స్ షూటింగ్, ఏమాత్రం తెలియకూడదు షూటింగ్లో ఆయనకి ఒంట్లో బాగోలేదని. అలాంటి అంతటి అంకిత భావంతో నటించారు హీరో చిరంజీవి. పాట షూటింగ్ అయిపోయిన వెంటనే ఇక డైరెక్ట్గా ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి అడ్మిట్ చేసేసారట. దాదాపు 15 రోజులు పట్టిందిట చిరంజీవి గారు కోలుకోవడానికి. అందుకనే వారి అంకిత భావానికి అందరూ సాహో సలాం కొడుతూ ఉంటారు, ముఖ్యంగా ఈ జగదే కిరీటాత్లోక సుందరి చిత్రానికి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:48 దాటి 12 సెకండ్లు. పటాన్చెరు స్వరాగిణి రవికుమార్ గారు మనకి సందేశం పంపించారు. నాకు అమరీష్ పురి గారి నటన అంటే చాలా ఇష్టం. అవునండి, మహాద్రష్టగా అమరీష్ పురి గారి నటన. అప్పట్లో పిల్లలు ఎంత భయపడేవారో ఆయన వస్తూ ఉంటే, అమ్మో అని. అసలు ఆయన నిమ్మకాయ పట్టుకొని అలా అలా తిప్పుతూ ఉంటే, ఆ మ్యూజిక్, ఆయన వస్తూ ఉంటే మ్యూజిక్ వస్తుంది కదా, అది వింటేనే అప్పట్లో చాలామంది పిల్లలు భయపడేవారట. ఇక ఈ సినిమాకి మొదట అనుకున్న పేరేంటో తెలుసా? భూలోక వీరుడు. కథ కూడా వేరేగా అనుకున్నారట. హీరో ఒక రాకెట్లో చంద్రమండలానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవకన్య పరిచయం అవడం ఇలా అనుకున్నారట స్టోరీ లైన్ని. కానీ అది ఎందుకో అంత బాగా క్లిక్ అవుతుంది అని అనుకొని చిరంజీవి గారి స్వయంగా మానస సరోవరం ఐడియాని సజెస్ట్ చేశారట. అందుకనే మనం పరిచయ వాక్యాల్లో చెప్పుకున్నాం కదా, ఆరుగురు రచయితలని, ఆ రచయిత

లో చిరంజీవి గారు కూడా ఒకరన్నమాట. ఇక మహాద్రష్టగా బాలీవుడ్ లెజెండ్ అమరీష్ పురి గారు, బేబీ శాలిని, షామిలి, రిచర్డ్స్, కన్నడ ప్రభాకర్, తన్నికేళ్ల భరణి, అల్లు రామలింగయ్య గారు ఇంకా చాలామంది ఎన్నో ముఖ్యమైన పాత్రల్లో కనిపించి అలరించారు ఈ సినిమాలో. మీ అందరికీ తెలుసో తెలియదో తెలియదు, ఈ సినిమాలో ఒక సన్నివేశానికి శ్రీదేవి గారికి డూపుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించారు. మీకు ఎవరికైనా తెలిసి గుర్తుపడితే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో, ఆ పేరేంటో నాకు సందేశం పంపించండి. ఈ పాట తర్వాత ఆ విషయం చెప్తాను.

పాటల వర్షంలో తడిసిపోతున్నాం అంటూ చాలామంది శ్రోతలు సందేశాలు పంపించారు. భలేగా రాస్తారు కదా మన వీబీ శ్రోతలందరూ. ఒక సన్నివేశంలో శ్రీదేవి గారికి డూప్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనిపిస్తారు. అది తెలుగు ఆవిడ. ఎవరు అని అడిగితే బ్రూస్లీ సురారం కాలనీ నుండి హేమ అంటూ గెస్ట్ చేశారు. అవును, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గారు ఒక్కటి రెండు సన్నివేశాల్లో శ్రీదేవి గారికి డూప్గా కనిపించారట. కానీ కొన్ని చిత్రాల్లో శ్రీదేవి గారికి డూప్గా అవసరం వచ్చినప్పుడు రూపిణి అని ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, ఆవిడ శ్రీదేవి గారికి డూప్గా నటించేవారంటూ మనకి పటాన్చెరు నుండి రవికుమార్ గారు సందేశం పంపించారు. ఇక ఈ చిత్రంలో మానవ మానవ అంటూ ఆశ్చర్యపోయే సన్నివేశాల్లో శ్రీదేవి గారి హావభావాలు అత్యద్భుతం. ఈ ప్రత్యేకంగా ఈ విషయం గురించి శ్రోతలు చాలామంది గుర్తు చేసుకున్నారు, చాలా సందేశాలు పంపించారు కూడా. ఇంద్రజ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆవిడే స్వయంగా ముంబైలో కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేయించుకున్నారట. అప్పట్లో థియేటర్స్లో ఒక క్విజ్ కూడా నడిచేదిట, మీ అందరికీ గుర్తుంటే. శ్రీదేవి గారు ఈ సినిమాలో మానవ మానవ అని ఎన్నిసార్లు అన్నారు అని కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి సినిమా అయ్యాక బహుమతులు కూడా ఇచ్చేవారట. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, అంతటి సంచలనం సృష్టించింది ఈ జగదేకవీరుడు అదిలోక్ సుందరి. ఇంతకీ మీకు తెలుసా ఎన్నిసార్లు మానవ మానవ అని శ్రీదేవి గారు అన్నారు? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆఖరి పోరాటం చిత్రం నుండి శ్రీదేవి గారు నటించిన ఈ పాట విన్నాం. ఆఖరి పోరాటం చిత్రంలో కూడా జగదేక్ వీరుడు అతిలోక్ సుందరిలో ఉన్న చిత్ర బృందమే ఉంటారు, కాకపోతే చిరంజీవి గారు ఇక్కడ, నాగార్జున గారు అక్కడ. మరి ఈ సినిమా గురించి ఎన్ని విశేషాలు చెప్పుకున్నా తక్కువే. అదొక ట్రెండ్ సెటర్, తరాలు మారినా టెక్నాలజీ మారినా జగదేక వీరుడు అతిలోక సుందరి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోతుంది. సమయం దొరికితే మరొకసారి మీ ఇంట్లో అందరితో కూర్చొని ఆ జ్ఞాపకాలను నెవరువేసుకుంటూ సినిమా చూసేయండి. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి జగదేక వీరుడు అతిలోక సుందరి.

0: సమీక్ష మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తల రిలే విట్టారు. తిరిగి 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కలుద్దాం.

0: इससे पहले भाजपा के नेतृत्व वाले राष्ट्रीय जनतांत्रिक गठबंधन के वरिष्ठ मंत्रियों की बैठक आज रक्षा मंत्री राजनाथ सिंह की अध्यक्षता में होगी। समुद्री प्रशासन महानिदेशालय डीजीएमए ने निर्देश दिया है कि अगले आदेश तक हुरमुस जलडमरू मध्य से होकर गुजरने वाले जहाजों पर भारतीय नाविकों की तैनाती न की जाए। इस संबंध में जहाज मालिकों, जहाज प्रबंधकों और भर्ती तथा नियुक्ति सेवा लाइसेंस प्राप्त कंपनियों के लिए नया परामर्श जारी किया गया है। महानिदेशालय ने यह सलाह खाड़ी क्षेत्र में बिगड़ती सुरक्षा स्थिति और हाल के दिनों में व्यापारिक जहाजों पर हुए हमलों को देखते हुए जारी की है। समुद्री प्रशासन ने स्पष्ट किया है कि भारतीय नाविकों की सुरक्षा, संरक्षा और कल्याण के साथ साथ भारतीय जहाजों की सुरक्षा उसकी सर्वोच्च प्राथमिकता है। आपातकालीन स्थिति में महानिदेशालय ने सभी नाविकों और जहाजों से महानिदेशालय संचार केंद्र या भारतीय नौसेना के सूचना संलयन केंद्र हिंद महासागर क्षेत्र से तत्काल संपर्क करने की सलाह दी है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी विविध भारती केंद्र స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడబోయన్నారు గురజాడప్పారావు గారు. ఇప్పుడు చెప్పుకోబోయే స్ఫూర్తిదాత కొంత కాదు, తన జీవితాన్నే అంకితం చేశారు. ఒక చిన్న పుస్తకం ఒక చిన్నారి జీవితాన్ని మార్చగలదు అని నమ్మిన ఒక ఆదర్శమూర్తి ప్రయాణం ఇది. అరుణాచల్ ప్రదేశ్ కొండల్లో, మారుమూల పల్లెల్లో వేలాది మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన ఆశాజ్యోతివారు, అందరూ ఆప్యాయంగా పిలుచుకునే మూసా మామయ్య, అంకుల్ మూసా. ఇంతకీ ఎవరు ఈ అంకుల్ మూసా, ఏం చేశారు చెప్పుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మిర్చి సినిమానికి కైలాష్ కేరాలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:11 దాటి 45 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. అంకల్ మూసా ఎవరు, ఆయన ఏం చేశారు, వారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అంకల్ మూసా అసలు పేరు సత్యనారాయణన్ ముండయ్యార్. కేరళలో త్రిశూర్లో జన్మించారు వారు. ముంబైలో రెవెన్యూ ఆఫీసర్గా ఉద్యోగం చేసినా చేసే ఉద్యోగం సంతృప్తినివ్వలేదు ఆయనకి. కొండ ప్రాంతాల్లో ఉన్న పిల్లల్ని బాగా చదివించాలని మనసులో గట్టి ఆలోచన, ఆయన సంకల్పం అదే. మరి ఏం చేశారో తెలుసా? 1979 ఉద్యోగానికి రాజీనామా చేసి గిరిజన ప్రాంతాల పిల్లలకు విద్యాభ్యాసం అందించాలని అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోయారు. మారుమూల కొండ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు, అసలు బస్సు ఏంటి, ట్రైన్ మాట పక్కనుంచితే బస్సు వెళ్ళడానికి నడవడానికి సరైన తోవ కూడా ఉండని ప్రదేశాలకి, అలాంటి రవాణా సదుపాయాలు లేని రోజుల్లో ఆయన స్వయంగా ట్రంక్ పెట్టెలు, సూట్ కేసుల్లో పుస్తకాలు నింపుకొని బస్సులు, ట్రక్కులు ద్వారా కొన్నిసార్లు కిలోమీటర్ల కొద్దీ నడిచేవారట. ఎందుకు ఇలా చేశారు అని తర్వాత ఆయన అడిగితే, ఎందరో పిల్లల జీవితాల్లో అక్షర జ్యోతి వెలిగించడానికి నేను నడుం కట్టుకున్నాను, అదే నా సంకల్పం అన్నారట అంకల్ మూసా. మరి వారి గురించి మరెన్నో విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయ తార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో

0: సమకూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 మెగాహెర్ట్స్ పై
0: మీట్ ద స్టార్.

0: మహర్షి చిత్రానికి విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. అచ్చంగా ఆ పాటలోలాగే అత్యంత సాధారణ జీవితం గడిపారు సత్యనారాయణన్ ముండియార్, అదే మన అంకుల్ మూస. వాక్రాలో ఒక మంచం, ఒక అరలో చిన్న పుస్తకాలతో నిండి ఉన్న ఒక చిన్న గది, ఇదే ఆయన నివాసం. పుస్తకాలే నా ఆస్తి అంటారు ఈ అంకుల్ మూస. ఆ ఆస్తినే వారి ఉనికిగా అందరికీ పంచారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని గిరిజన ప్రాంతాలకు. కమ్యూనిటీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. 2007 వెదురుతో తేజు పట్టణంలో మొట్టమొదటి చిన్నారుల గ్రంథాలయాన్ని ప్రారంభించారు అంకుల్ మూస. మారుమూల గిరిజన సరిహద్దు ప్రాంతాల్లో ఇవన్నీ కలిపి నేటికి 13కు పైగా ఇలాంటి మినీ లైబ్రరీల్ని విజయవంతంగా నడుపుతున్నారు అంకుల్ మూస. వీటికి ఒక పేరు కూడా పెట్టారు, అదేంటో తెలుసా? బ్యాంబూజా లైబ్రరీ. ఎందుకంటే బ్యాంబూ కర్రలతో చేసిన లైబ్రరీ కాబట్టి దాన్ని బ్యాంబూజా లైబ్రరీ అన్నారట. మరి ఈ గ్రంథాలయాల్లో ఏముంటాయంటే 10,000కు పైగా పుస్తకాలు ఉంటాయట. ఎన్నో రకాల పుస్తకాలు, కామిక్స్ నుండి చరిత్ర వరకు, అకాడమిక్ పుస్తకాలు, ఇలా అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండేలా చేశారు పిల్లలకి. ముఖ్యంగా పిల్లలకి అందుబాటులో ఉండేలా చేశారు అంకుల్ మూస. మారుమూల కొండ ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో ఇళ్లకే నేరుగా పుస్తకాలు ఇస్తారట వాలంటీర్ల సహాయంతో. ఇది ఒక హోమ్ లైబ్రరీ మూమెంట్ లాగా విజయవంతంగా నిర్వహించబడుతుంది ఈనాటికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: అమలయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:19 దాటి 30 సెకండ్లు. అంకల్ మూసా గారి గురించి మాట్లాడుకుంటున్నాం మన కార్యక్రమంలో. చదువును పండగలా మార్చేశారు మూసా మామ. ఎలాగో తెలుసా? పిల్లలకు కథలు చెప్పడం, క్విజ్ పోటీలు నిర్వహించడం, నాటకాలు, పుస్తక ప్రదర్శనల ద్వారా అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతిపై వారి మాతృభాష అయిన మలయాళంలో పిల్లల కోసం ఒక జానపద పుస్తకాన్ని కూడా రాశారు మూసా. ఒక్క పైసా కూడా ఆశించకుండా కేవలం పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం జీవితాన్ని ధారపోసిన ఆయన్ని అక్కడ ప్రజలు భగవంతుడిగా, పిల్లలేమో ఎంతో ప్రేమగా అభిమానంగా అంకుల్ మూసా, మూసా మామయ్య అని పిలుచుకుంటారు. ఆయన శిక్షణనిచ్చిన ఎందరో పిల్లలు ఈరోజు డాక్టర్లుగా, పీహెచ్డీ చదువుకొని సివిల్స్లో రాణించి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. ఇది కదా నిజమైన స్ఫూర్తిదాత కథ అంటే ఎంత గొప్ప విషయం. అయినా సరే నేనేమీ చేయలేదు, నేను చేసిందల్లా పిల్లలకి కేవలం చదువు అందించానా అని ఎంతో నిరాడరంబరంగా అలాంటి జీవితాన్ని గడుపుతున్నారు అంకుల్ మూసా.

భరత్ అను నేను చిత్రానికి కైలాష్ ఖేర్, దివ్యాకుమార్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:26 దాటి 11 సెకండ్లు. 45 సంవత్సరాలకు పైగా వారు చేస్తున్న సేవకి, అంకుల్ మూసా చేస్తున్న సేవకి గాను ఎన్నో సత్కారాలు భారత ప్రభుత్వం అందుకున్నారు. భారత ప్రభుత్వం నుండి వారు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచాన్ని మార్చాలంటే పెద్ద శక్తులేవి అవసరం లేదని, పిల్లల్లో సమాజంలో మార్పు రావాలి, ఆ మార్పు కోసం తన జీవితాన్నే ఒక ఉదాహరణగా మార్చిన గొప్ప స్ఫూర్తిదాత అంకుల్ మూసా. వేలాది మంది పిల్లల జీవితాల్లో అక్షరాల వెలుగులు నింపిన అంకుల్ మూసా, పద్మశ్రీ సత్యనారాయణ్ ముండియార్ గారు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు, ఈరోజుకి కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

0: ఆనందం చిత్రానికి ప్రతాపాలపించిన పాట విన్నారు రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇది ఇవాళ్టి చైతన్య స్ఫూర్తి పద్మశ్రీ సత్యనారాయణన్ ముండయ్యార్ గారి గురించి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన, సమానమైన, కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ది చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో, గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైందే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2,600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ను విద్యుత్గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బైప్రాడక్ట్గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లు హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం,

సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందు ఒక్కొక్క ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్ట్రపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యక్షుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతాలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ను సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగుడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డంలోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు, పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపై హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి, భద్రత, శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి 7 జూలై 17వ తేదీన ఈరోజు జరుపుకుంటారు. 1998 జూలై 17వ తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువును నిలిపివేశారు. దివ్య రథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 గంటలకు యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు పెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ

0: వాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023లో డెన్మార్క్ ఓపెన్ తరువాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. విశేషాలు మరొకసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మనీతో. పోషకాహార నిపుణులు, వైద్యులు సూచించే ఎన్నో ఫిట్నెస్ సూత్రాలు, ఆరోగ్యకరమైన ఆహారం గురించి, ఎన్నో సూపర్ ఫుడ్స్ గురించి బోలెడైన విషయాలు మాట్లాడుకుంటున్నాం ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో ప్రతిరోజు. మరి ఈరోజు కూడా ఒక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడకపోతున్నాం. అదేంటో ఎప్పట్లాగే మీరే గుర్తుపట్టాలి. మరి దాని గురించిన విశేషం ఏంటంటే, ఇది భూమిలో పండే ఒక దుంప జాతి రకం. ఎన్నో పోషకాలు కాని చాలామందికి, పిల్లలకి ముఖ్యంగా, చాలా ఇష్టమైన ఆహారం. మరి అదేంటో గుర్తుపట్టి 0402324852 ఈ నంబర్కు నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సూపర్ డూపర్ పాటతో మనం ఈట్ ఫిట్ కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకున్నాం కదా. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రానికి స్వీయ రచనలో స్వీయ సంగీత దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ శ్రావణ భార్గవితో కలిసి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం 12:47 అవుతోంది. చాలామంది శ్రోతలు బంగాళదుంపేమో అంటే ఆలుగడ్డేమో అని రాశారు. ఆలుగడ్డ కాదు కానీ ఆలుగడ్డ దుంప జాతికే చెందింది అని చెప్పాను. గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ పాట తర్వాత చెప్తాను, మళ్ళీ చెప్తాను, ఇది భూమిలో పండే దుంప. రంగు మాత్రం బంగాళదుంపలా ఉండదు, వేరే రంగులో ఉంటుంది, తీయగా ఉంటుంది, ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పేస్తారు నాకు తెలుసు. మరి అదేంటో నాకు వాట్సాప్ చేయండి 0402324085852కి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

అది సంగతి. డీజే టిల్లు చిత్రం నుంచి రామ్ మిరియాల స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్. ఇప్పుడు కరెక్ట్గా గెస్ట్ చేసి ఎంతమంది శ్రోతలు స్పందించారంటే, కేవి రావు గారు, వెంకటేశం హేమలత గారు, నాగనాథ్ గుప్తా గారు, సుభాషిణి అనంతయ్య, సంగీత శ్రవణ్ కుమార్, వెంకటేష్, మోనిక, చోడవరపు నాగేశ్వరరావు గారు, మంగభాస్కర్ గారు, శ్రీనివాస్, విజయలక్ష్మి, ఇంకా మధుసూదన్ రెడ్డి గారు, ఇంకా ఎవరంటే నోముల నరసింహరావు గారు కూడా స్పందించారు. వీరందరూ గెస్ట్ చేసింది కరెక్ట్. ఆ సూపర్ ఫుడ్ ఏంటంటే స్వీట్ పొటాటో, చిలకడ దుంప. దీన్నే గెనుసుగడ్డ, రత్నగిరి గడ్డ అని కూడా అంటారు. కొన్ని చోట్ల చక్కెర కంది అని కూడా అంటారు. ఎంతో శక్తివంతమైన సూపర్ ఫుడ్ ఈ ఆరోగ్యం, ఈ ఆహారం అన్నమాట. ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఈ అద్భుతమైన సూపర్ ఫుడ్ అంటే మన చిలకడ దుంప గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏంటంటే, ఎక్కువ పీచు పదార్థాలు ఉండడం వల్ల ఇది తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నింటిన అనుభూతి ఉంటుంది. మీకు కూడా అలా అనిపించిందా? ఎప్పుడైనా బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనం గమనిస్తే, చిన్నప్పుడు పిల్లలకు, సంవత్సరం లోపల, రెండేళ్ల లోపల పిల్లలకి బాగా చిలకడ దుంప పెట్టండి అని వైద్యులు చెప్పేవారు. ఎందుకంటే బోలెడంత పీచు పదార్థం ఉండి పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఇంకొక విషయం కూడా ఉందండి, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది చిలకడ దుంపలో. కేవలం ఒక మీడియం సైజ్ దుంప ద్వారా రోజంతటికి అవసరమైన విటమిన్ ఏ లభిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి కంటి చూపును మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ సూపర్ ఫుడ్. మరి తప్పకుండా తీసుకోవాలంటున్నారు. దీని గురించిన పోలడన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అత్తారింటికిదారి చిత్రానికి విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:57 దాటి 40 సెకండ్లు.
1: ప్రగతి పదాన సాగిపోమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.
0: తప్పక ట్యూన్ చేయండి. మీట్ ద స్టార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 8:05 నుండి. ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం చిలకడ దుంప, ఒక సూపర్ ఫుడ్ గురించి. అయితే చిలకడ దుంపలో విటమిన్ ఏ మాత్రమే కాదు, విటమిన్ సి, ఎన్నో యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయట. అందుకనే ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుండే పీడియాట్రిషియన్స్ పెట్టమని కూడా చెప్తూ ఉంటారు. ఇంతేకాదండి, మధుమేహం ఉన్నవారు కూడా మితంగా తీసుకుంటే ఎంతో సురక్షితం అంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఇది తీపిగా ఉన్నా సరే దీనిలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా స్థిరంగా ఉంచుతుంది అంటున్నారు వైద్యులు. మరి ఇంకొక విషయం ఏంటంటే, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది సూపర్ ఫుడ్. నిజంగా సూపర్ ఫుడ్డే. ఎందుకంటే బరువు తగ్గాలనుకునేవారు ఇది కాస్త తీసుకున్నా పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆకలేదు, ఎక్కువగా తినలేం కూడా. మరి మీకు ఇష్టమైన ఈ చిలకడ దుంప మీరు ఎలా తింటారు? కాల్చుకొని తింటారా?

అఖండ చిత్రానికి గీతా మాధురి సాహితీ చాగంటి బృందంతో కలిసి ఆల్పించిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:04 దాటి 4 సెకండ్లు. మరి మనకి నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి ఒక సందేశం పంపించారు. ఏంటంటే, ఈ గడ్డలను ఉడకబెట్టి చిన్న చిన్న ముక్కలు చేసి చిక్కటి పాలు మరియు కొద్దిగా పంచదార వేసి పిల్లలకి ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, మా ఇంట్లో అలాగే ఇస్తామంటున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. యాక్చువల్లీ ఈ విషయం నాకు తెలియదు కూడా. ఇంకా మరి

0: పున్న వెంకటేశం గారు సందేశం పంపించే చిలకడ దుంప శివరాత్రి టైంలో వస్తుంది మేడం ఎక్కువగా. ఉపవాసం ఉండే వారికి ఇది ఎంతో శక్తివంతమైన ఆహారం. మేమైతే ఉడికించి తింటాము అంటున్నారు. అవును, నిజంగానే ఉడికించి తింటారు. అందుకనే కొంచెం తిన్నా కూడా పొట్ట నిండుగా ఉంటుంది, ఆకలి లేకుండా ఉంటుందన్నమాట. మరి ఊరికే అన్నావా దాన్ని సూపర్ ఫుడ్ అని. ఇక మనకి సాయి మాన్విత గీతానగర్ హైదరాబాద్ నుండి సందేశం పంపించారు. స్వీట్ పొటాటో చిలకడ దుంపని ఉడికించి బెల్లం వేసుకొని తింటాం మేడం మేము. చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది అంటున్నారు. అవును, ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ కాబట్టే దాన్ని సూపర్ ఫుడ్ అన్నారు. మరి ఇంకా మహిళలకు కూడా చాలా ఎంతో పోషక విలువలు ఉన్నాయి ఈ సూపర్ ఫుడ్ చిలకడ దుంపలో. ఏంటంటే ఎముకల బలంకి కావలసిన మ్యాంగనీస్, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా మహిళల బోన్స్, బోన్ డెన్సిటీకి, మన ఎముకలకి చాలా సహాయపడుతుంది. సో తప్పకుండా మహిళా మండలారా, చిలకడ దుంపని అస్సలు ఉపేక్షించద్దు. తప్పకుండా చిన్న ముక్కైనా, కాస్త ఒక అరదుంపైనా రోజు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక మరి ఎలా ఎలా అయినా తినచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఉడికించి తినచ్చు లేదా కాల్చి. లేదు అంటే ఇంకా మీకు ఆసక్తి ఉంటే కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం కలుపుకొని చాట్ లాగా చేసుకొని కూడా తినచ్చు. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ టైంలో ఇది ఇవ్వండి, లొట్టలు వేసుకొని తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకా ఇంకా ఏంటంటే వాళ్ళకి అన్ని రకాల వైటమిన్స్, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మరి ఏది తిన్నా ఎప్పుడు మనం చెప్పుకునే ఒకటే, మితం హితం. మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హెల్దీ, ఈట్ హెల్దీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్ కార్యక్రమం సూపర్ ఫుడ్ చిలకడ దుంప గురించి. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కళ్ళు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైం కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధాని ఒకేసారి ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్లోని సైదాబాద్ పాఠశాల ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు తేలికపాటి నుండి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ ఐటీ కారిడార్కు అరుదైన కానుకను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. పునరాభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. పంజాబ్లోని జలంధర్ నుండి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం జరగనుంది. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్టేషన్ పూర్తిస్థాయి ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. విమానాశ్రయ స్థాయి సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ రైల్వే స్టేషన్లో 12 మీటర్ల వెడల్పైన పాదచారుల వంతెన, అదనపు లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్రయాణికులకు అనుకూలంగా సూచికలు, ఆకర్షణీయమైన ముఖద్వారం అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ పశ్చిమ కారిడార్లో ఉన్న ఈ కేంద్రం ప్రపంచస్థాయి ఐటీ హబ్గా గుర్తింపు పొందిన నగర ప్రతిష్టకు మరింత శోభను చేకూర్చనుంది. దేశవ్యాప్తంగా చూస్తే 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధానమంత్రి ఒకేసారి ప్రారంభించనున్నారు. వీటి పునరాభివృద్ది వ్యయం 1,570 కోట్ల రూపాయలు కాగా తెలంగాణలోని 40 స్టేషన్లను 2,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లలో పునరాభివృద్ది పనులు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ ప్రారంభోత్సవం కేవలం ఒక రైల్వే స్టేషన్ ఆవిష్కరణ మాత్రమే కాదు, వికసిత్ భారత్ దిశగా సుస్థిర స్మార్ట్ పట్టణ రవాణా వ్యవస్థ వైపు దేశం వేస్తున్న మరొక దృఢమైన అడుగుగా అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం వల్ల ఎదురవుతున్న పరిస్థితులపై సమీక్షించి రైతులకు ప్రత్యామ్నాయ కార్యాచరణపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దీంతోపాటు మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 పనుల పురోగతిని సమీక్షిస్తారు. అంతేకాకుండా గోదావరి బనకచెర్ల అంశంతో పాటు కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ అంశాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు మతపరమైన అంశాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బోధనపై ప్రభుత్వ నిఘా పెంచాలని కోరారు. ఈ సందర్భంగా

0: ఆర్మూర్ అత్తాపూర్ ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. భారత్ యుకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల తెలంగాణ గరిష్ట ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. యుకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ చంద్రుకే అయ్యర్ నేతృత్వంలోని బృందంతో సచివాలయంలో సమావేశమైన మంత్రి ప్రస్తుతం రాష్టం నుంచి యుకేకు 3,553 కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయని, వీటిని భారీగా పెంచుకోవచ్చని పేర్కొన్నారు. గోల్కొండ కోటలో గురువారం నిర్వహించిన బోనాల మహోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. జగదాంబిక మహంకాళి అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, బోనాలు తెలంగాణ ప్రజల భక్తి, మాతృశక్తి ఆరాధన, సనాతన సంస్కృతికి చిహ్నమని పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 55 మంది సివిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్పల్లి, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కొల్లూరు, పటాన్చెరు, మేడ్చల్, దుండిగల్ తదితర పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్ఓ, డీఐ స్థాయి అధికారుల్లో ఈ మార్పులు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం 5 ఉపాధ్యాయుల్లో ప్రధానోపాధ్యాయుడు శంకర్తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానస ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్టు గుర్తించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ గైర్హాజరైన 3 ఉపాధ్యాయులపై సస్పెన్షన్కు సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల అభివృద్ది కోసం ఇస్తున్న నిధులను రాష్ట ప్రభుత్వం దారి మళ్లిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ చెరువు వద్ద అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న పునరుద్దరణ సుందరీకరణ పనులకు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ,
1: సిరిసిల్లకి దాదాపు 105 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే వీటి ద్వారా వాటర్ సప్లై సంబంధించి సివరేజ్ ట్యాంకులు పెట్టడం కానీ వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా వచ్చింది. గ్రామాల్లో జలజీవన్ మిషన్ ఇట్లా ఉంటాయి, మరి దానికి సంబంధించి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు అమృత్ పథకం ద్వారా మనం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే వాళ్ళ సిరిసిల్లకు 105 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
0: రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ నేడు అధికారికంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ నూతన ఆరోగ్య పథకం లాంచ్ కాబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈహెచ్ఎస్ పోర్టల్ను ప్రారంభించడంతో పాటుగా నూతన హెల్త్ కార్డుల పంపిణీ కూడా ప్రారంభిస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ కేసులను పరిష్కరించడానికి పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్ర పండిట్ తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, అకౌంట్స్ సంబంధిత అంశాలపై ప్రత్యేక పెన్షన్ అదాలత్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర పండిట్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: లాంగ్ పెండింగ్ పెన్షన్ కేసెస్, జీపీఎఫ్ కేసెస్ మేము సెటిల్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పటి వరకు మేము 13 out of 33 డిస్ట్రిక్ట్స్ కవర్ చేసాము, అండ్ ఇన్ ద కమింగ్ ఇయర్ వీ ప్లాన్ టు కవర్ ద రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో, వేర్ దెర్ ఇస్ అ లాంగ్ స్టాండింగ్ పెండెన్సీ ఆఫ్ పెన్షన్ జీపీఎఫ్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ పెండెన్సీ రిలేటింగ్ టు అకౌంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్.
0: హైదరాబాద్, జనగాం, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం ముమ్మర చర్యలు చేపడుతోంది. స్వయంగా జిల్లా కలెక్టర్ వివిధ మండలాల్లో పర్యటిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా

0: శామీర్పేటలో జరుగుతున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి స్వయంగా పర్యవేక్షించారు. బూత్ లెవెల్ అధికారులు చేపడుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాల నమోదులో ఓటర్లకు తగిన సహాయం అందించి వాటిని సత్వరమే డిజిటలైజ్ చేయాలని ఆయన ఆదేశించడం ద్వారా జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో మరింత చైతన్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధాని ఒకేసారి ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్లోని సైదాబాద్ పాఠశాల ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:21 అప్పుడే ఎంతమంది శ్రోతలు మేము షో టైంకి సిద్ధంగా ఉన్నాం మేడం, మంచి మంచి ప్రశ్నలు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటూ నాకు సందేశాలు పంపిస్తున్నారు. ఎస్, షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా మనం షో టైంని స్టార్ట్ చేసేసుకుందాం. కానీ ఒకవేళ కొత్తగా ఎవరైనా శ్రోతలు ఇప్పుడే రేడియో ఆన్ చేసి వింటూ ఉంటే వారి కోసం మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం మీ పేరు 0402324852, 0402324052 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. మరి ప్రశ్నలు సమాధానాలు సాధ్యమైనంత వరకు ఎవరైతే ఫాస్ట్గా తొందరగా పంపిస్తారో వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం నేను చేస్తాను. అంతేగాని నా పేరు చదవలేదని చిన్నబుచ్చుకోకండి. షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్ కదా, అందులోని ఆకాశవాణి వివిధ భారతిలో శ్రోతలంటే మరి ఆ మాత్రం ఉండాల్సిందే. ఇక షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న, రెడీ అయిపోండి. ప్రశ్న ఏంటంటే, బాలనటుడిగా వెంకటేష్ తొలిసారిగా కనిపించిన చిత్రం ఏది? బాలనటుడిగా వెంకటేష్ తొలిసారిగా కనిపించిన చిత్రం ఏది? మీకు సమాధానం తెలిస్తే 0402324052 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రేమించుకుందాం రా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మహేష్. మరి ఇంత ఈజీ ప్రశ్న అడిగితే మన శ్రోతలు ఊరుకుంటారా? ఏంటి ఆ ప్రవాహం, అసలు ఆ సమాధానాల ప్రవాహం? నేను ఎంతమంది పేర్లను చదువుతాను చెప్పండి. నాకు అనిపించేసింది ఇంకా ఇంత ఈజీ ప్రశ్న అడిగితే అందరూ చెప్పేస్తారని. సో షో టైంలో మొదటి ప్రశ్న ఏంటంటే, బాలనటుడిగా వెంకటేష్ తొలిసారిగా కనిపించిన సినిమా ఏంటి అని అడిగాను. ఎస్, మీరు పంపించిన సమాధానం అక్షరాల కరెక్ట్. సమాధానం ఏంటంటే 1971 వచ్చిన ప్రేమ్ నగర్. ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ గారి చిన్నతనంలో చిన్నప్పటి పాత్రలో వెంకటేష్ గారు తొలిసారిగా కనిపించారనమాట. అది మరి వాళ్ళ మన సురేష్ ప్రొడక్షన్ సినిమా కాబట్టి రామానాయుడు గారి చిత్రం. సో ఆ చిత్రం ద్వారా వెంకటేష్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఎంతమంది సమాధానాలు, నేను ఎవరిని చదవగలను, ప్రయత్నిస్తాను. ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. కేవీ రావు ఖైరతాబాద్ నుండి, కాంచనా కిట్టు కిసర్ నుండి, గణేష్ వేదవతి హైదరాబాద్ నిజాంపేట నుండి, రాకేష్ నిజామాబాద్ నుండి, రాము బల్కంపేట నుండి, శ్రీరామ్ నరేందర్ గారు న్యావనంది నుండి, దస్తగిరి సంధ్యా కడప నుండి, శ్రీనివాస్ పీర్జాది కూడ, గంగారెడ్డి గారు ఆదిలాబాద్ నుండి, అశోక్ కుమార్ సోమాజీ కూడ, ఎంఎం శాస్త్రి గారు పంజాగుట్ట నుండి, లతా పోచారం భోగ మార్కండేయ, అనిత భూదాన్ పోచంపల్లి నుండి, నెమ్మారి నుండి పునా వెంకటేశం హేమలత, సిహెచ్ హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుండి, నాగ్నాథ్ గుప్తా గోదావరి గుప్తా గారు నంజీవోస్ కాలనీ నిజామాబాద్ నుండి, భవానీ వెంకట్ పుట్టుపాక నుండి. చాలా రోజులైంది సార్ మీరు భవానీ వెంకట్ గారు. అలాగే నల్గొండ చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుండి, హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ, కాకతీయ పాష వరంగల్ నుండి సుచిత్ర జనార్దన్ సుభాషిణి మనకి పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కానీ అందరి పేర్లు చదవలేం కాబట్టి పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో సెకండ్ క్వశ్చన్తో నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధమైన క్వశ్చన్ అడిగేస్తున్నాను ఒక్క 2 క్షణాల తర్వాత.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:29 దాటి 30 సెకండ్లు అవుతుంది. శ్రోతలకు ఒక చిన్న గమనిక, దయచేసి ఎటువంటి వాయిస్ మెసేజ్లు కానీ వీడియో మెసేజ్లు కానీ వేరే ఎటువంటి స్టిక్కర్లు ఫోటోలు దయచేసి ఈ వాట్సాప్ నెంబర్కి పంపించకండి. ఇది ఓన్లీ మీకు మాకు మధ్య ఉన్న ఒక ఆత్మీయ అనుబంధం ఇంటరాక్టివ్గా ఉండడానికి. సో దయచేసి, చాలామంది శ్రోతలు వాట్సాప్ వాయిస్ మెసేజెస్ పంపిస్తున్నారు, దయచేసి మీరు గమనించగలరు అనిదా భావించకుండా అలాంటి సందేశాలు పంపించకండి. సో షో టైంలో తర్వాత ప్రశ్న, ప్రశ్న ఏంటంటే ఇది జనరల్ నాలెడ్జ్ ప్రశ్న. ఇటీవల మన దేశ రక్షణ మంత్రి విశాఖ నావల్ డాక్యార్డ్లో జాతికి అంకితం ఇచ్చిన నౌక పేరేంటి? చాలా రీసెంట్గా విశాఖ నావల్ డాక్

డాక్యార్డ్లో మన దేశ రక్షణ మంత్రి జాతికి ఒక నౌకను అంకితమిచ్చారు. ఆ పేరు తెలిస్తే 0402324082 ఈ నంబర్కు నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒక పెద్ద సలాం చెప్పాల్సింది. ఎలాంటి ప్రశ్న అడగండి, ఎంత బాగా స్పందించి రాస్తారో. మరి ప్రశ్న అడిగాను షో టైంలో, రెండవ ప్రశ్న అడిగాను ఇటీవల మన దేశ రక్షణ మంత్రి విశాఖ నావల్ డాక్యార్డ్లో జాతికి అంకితం ఇచ్చిన ఒక పేరేంటి అని. అందరూ సరైన సమాధానాలు పంపించారు. మరి పోన్లేండి, గూగుల్ తల్లిని అడిగినా ఈ విధంగానైనా మీరు చక్కగా వెతుకుతున్నారు, అప్డేటెడ్గా ఉంటున్నారు, అంతకన్నా ఇంకేం సంతోషం. మరి సమాధానం ఏంటంటే, జూలై 11న ఐఎన్ఎస్ మహేంద్రగిరిని అంకితం ఇచ్చారు మన దేశ రక్షణ మంత్రి. అయితే ఇంతకీ దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరికి ఆత్మనిర్భర్ భారత్కి చిహ్నంగా ఈ నౌకని తయారు చేశారు. ఎందుకంటే 75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నౌక ఇది మన దేశానికే గర్వకారణంగా ఉండబోతోంది, మన దేశ రక్షణకి ఎంతో ఆయుపట్టుగా నిలబోతుంది ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఇది ప్రశ్న మరియు సమాధానానికి. ఇక ఫాస్ట్గా సమాధానాలు వచ్చాయి. ఎన్ని సమాధానాలు వచ్చాయో తెలుసా? 98 సమాధానాలు వచ్చాయి. ఎన్ని పేర్లను చదువుతాను కానీ నాకు ఫాస్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు: న్యామనంది నుండి, శ్రీరామ్ నరేందర్ మార్కండేయ అనిత పోచంపల్లి నుండి, శాస్త్రి ఉమా పంజగుట్ట నుండి, వెంకటేశం హేమలత నిమ్మా నుండి, జయలక్ష్మి గారు హైదరాబాద్ నుండి, అప్పలరాజు గారు పేట నుండి, పాలెంపోలయ్య ఆలగడ్డ నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, రాజ్ కుమార్ నిజామాబాద్, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, శిల్ప పద్మావతి చెంచల్గూడ నుండి, అనుమోల్ సుభద్ర ముండ్రాయ్ గామ నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం, మహమ్మద్ జైనుద్దీన్ ఉంబై నుండి, గణేష్ వేదవతి నిజాంపేట్ హైదరాబాద్ నుండి, నేందూరు కళ్యాణాచారి కల్వకుర్తి నుండి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కొద్దారు నుండి, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా సరైన సమాధానాలు పంపించారు. సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షార్ట్ టైంలో మూడో ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమైపోండి. నేను ఇంకొక కొన్ని క్షణాల్లో మూడో ప్రశ్న అడగబోతున్నాను.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎస్, షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:37 దాటి 45 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైంలో తర్వాత ప్రశ్న ఎప్పట్లాగానే ఒక సాధారణమైన ఒక జనరల్ ప్రశ్న అడగబోతున్నాను. మనందరం రోజు చాలా బిజీగా ఉంటాం. ఈ బిజీ ప్రపంచంలో ఉరుకులు పరుగులు పరిగెడుతూ ఉంటాం. మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. కాకపోతే మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకుంటాం కదా. అది కుటుంబం కోసం కాదు, పిల్లల కోసం కాదు, ఇంక ఎవ్వరి కోసం కూడా కాదు, మన కోసం మనం. సో ప్రశ్న ఏంటంటే, అచ్చంగా మీకోసం మీరు, మిమ్మల్ని మీకు ఆనందం ఇచ్చే పని మీకోసం మీరు రోజులో ఏం చేస్తారు? చాలా క్లుప్తంగా పంపించండి. అది అలా అయితేనే నేను చదివే ప్రయత్నం చేస్తాను. చాలామంది శ్రోతలు అడుగుతున్నారు, మేడం మీరు ఇలాంటి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, మరి మీరేం చేస్తారో మాకు చెప్పాలి అని. సో నేనేం చేస్తానంటే, నాకు రోజులో నా కోసం నేను కేటాయించుకునే కొన్ని క్షణాలు, నాకు తెలియని విషయం ఏదో ఒకటి నేను ప్రతిరోజు తెలుసుకుంటాను, తెలుసుకొని దాన్ని రాసుకుంటానన్నమాట. ఇది నా కోసం నేను చేసే పని. మరి మీకోసం మీరేం చేస్తారు? అచ్చంగా మీకోసం మీరు ఏ పనిని ఆనందంగా చేస్తారో అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నాకు వాట్సాప్ చేయండి 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

యమద్దం గచ్చుతుల నుండి ఎస్పి చరణ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట ఎంత ఫాస్ట్గా ఉందో, మీ సమాధానాలు అంత ఫాస్ట్గా పంపించారు. మై గాడ్, ఏంటండి ఈ ప్రవాహం ఏంటి? ఇంత ఈజీ ప్రశ్నలు అడుగుతున్నానా అనిపిస్తుంది నాకు. ఏదైనా మన విబి శ్రోతలందరికీ

సూపర్ ఎనర్జెటిక్ పాట కదా, బాలకృష్ణ గారు భలే డాన్స్ చేస్తారు రమ్యకృష్ణ రవీనా టండన్ గారితో కలిసి. బంగారు బల్లోడు చిత్రం నుండి మనో చిత్ర మిన్మిని ఆలపించిన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన భువనచంద్ర. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:44 దాటి 20 సెకండ్లు. మరి షో టైంలో నేను అడిగాను, మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయిస్తారు కదా, ఏం చేస్తారు మీ ఆనందం కోసం ఏం చేస్తారంటే, ఎంతమంది శ్రోతలు స్పందించారు, కాకపోతే ఒక చిన్న విన్నపం ఏంటంటే పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించుకోండి, అలా పంపిస్తే మీ మెసేజ్ కిందకు వెళ్ళిపోతుంది కాబట్టి అది మీరు గమనించగలరు. మరి మొహమ్మద్ జైనుద్దీన్ గారు రాస్తున్నారు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మేడం నా కోసం నేను అది అంటున్నారు. ఇక ఎంఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తిక్ పంజగుట్ట నుంచి రాశారు, మంచి పాత పాటలు వింటాను మేడం నా కోసం నేను కేటాయించుకునే సమయం అంటున్నారు. నేనైతే ఒక అరగంట దైవ ధ్యానాన్ని కేటాయిస్తానంటున్నారు. న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య గారు. ఇక సుభాషిణి గారు ఏం రాస్తున్నారు, పుస్తకాలు చదువుకుంటాను నా కోసం నేను మంచి పాటలు వింటాను, అదే నాకు ఎంతో బాగుంటుందంటున్నారు. ఇక నాగ్నాథ్ గుప్తా గారు రాశారు, నా కోసం నేను విద్యార్థి దశ నుండి రేడియో వింటూ అలాగే రేడియో

కార్యక్రమాలపై నా యొక్క స్పందన తెలియజేస్తూ ఉంటాను. అదే నాకు ఎంతో ఆరోగ్యం, నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. గొప్ప మంచి విషయం సార్. ఇది నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి రాశారు. మేము రోజు రేడియో వింటాం, విజ్ఞానాన్ని వినోదాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. నా కోసం నేను చేసుకునే కార్యక్రమం అంటున్నారు అది. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. మేము ప్రతిరోజు వివిధ భారతి హైదరాబాద్ ఎఫ్ఎంలో షో టైంకి నా టైంని కేటాయిస్తాను. ఎందుకంటే ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు కూడా వివిధ భారతి వింటూ మంచి పాటలు వింటూ ఉంటామంటున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత. మరి అరుణ సుబ్బారావు గారు మనకు ఒక రాశారు. రోజు నేను నా కోసం ప్రశాంతంగా పూజ చేసుకోవడం, తర్వాత మంచి భక్తి గీతాలు వినడం నా కోసం నేను చేసే పని అంటున్నారు. చాలా సంతోషం అమ్మా. మరి ఆళ్ళగడ్డ నుండి పాలెం పోలే రాస్తున్నారు. నేను బార్బర్ షాప్లో పనిచేస్తూ ఉంటానమ్మా. భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా నేను రేడియో వింటాను, వినడానికి టైం కేటాయిస్తానంటున్నారు. పాలెం పోలే గారు నంద్యాల నుండి. ఇంత గొప్ప విషయం కదా. మరి మా కోసం మేము రేడియో వినడమే నాకు అన్నిటికన్నా సంతోషకరమైన విషయం అంటున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం సుమతి గారు రాశారు. ఇక గీతానగర్ నుండి చోడ రమాదేవి గారు రాస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేస్తాను, అది నాకు సంతోషిస్తుంది అంటున్నారు. ఇక న్యూస్ పేపర్ చదువుతానంటున్నారు పాషా వరంగల్ నుండి. నేనైతే నా భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాను, వాళ్ళతో సమయం గడుపుతాను, అదే నాకు ఎంతో సంతోషం అంటున్నారు. సయ్యద్ హైదర్ బన్స్వాడ కామారెడ్డి నుంచి మనకి ఈ సందేశాన్ని పంపించారు. ఇక సఫిల్ కూడా నుండి దుర్గా సారథి గారు రాశారు. ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాను, చిన్న చిన్న హెల్త్ టిప్స్ని ఫాలో అవుతాను మేడం అంటున్నారు. ఈవిడ సఫిల్ కూడా నుండి రాశారు దుర్గా సారథి గారు. ఇక న్యూస్ పేపర్ చదవడం, యూట్యూబ్లో కొత్త విషయాలు చూడడం నాకు ఎంతో ఇష్టం, అది నా కోసం నేను కేటాయించుకునే సమయం అంటున్నారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడం నుండి. ఇక పునా వెంకటేశం గారు రాస్తున్నారు, వివిధ భారతిలో పాటలు వినడం ముఖ్యంగా షో టైం కోసం నా సమయాన్ని కేటాయించుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు. నార్కెట్పల్లి నెమ్మాని గ్రామం నుండి. మరి హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ, ఎఫ్ఎం వింటాం మేడం, మాకు చాలా ఇష్టం, తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి అంటున్నారు. అదే మనకు కూడా రాశారు రాగి శంకర్ భీమ్గల్ నుండి. నేను బాగా పుస్తకాలు చదువుతాను, నాకు తెలియని విషయాలు తెలుసుకుంటానంటున్నారు అప్పలరాజు పెడన్ గారు. మా సంతోషం మరియు మానసిక ఆనందం కోసం ఆత్మీయ ఆకాశవాణి ప్రసారాలు వింటామండి. మంచి సంగీతంతో మంచి పాటలు వింటాం, అదే మా కోసం మేము చేసుకునే అత్యంత ఆనందకరమైన విషయం అంటున్నారు. నోమల్ నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. ఇక తోట సంతోష్ పోతంగల్ నుంచి రాశారు, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆనందంగా అనిపిస్తుంది, వాళ్ళతో సమయం గడుపుతానంటారు. ఇక చాలామంది మనకి సందేశం పంపించారు. దేవుడి గదిలో పూజ చేసుకుంటాను, నా కుటుంబంతో సంతోషంగా ఉంటానంటున్నారు. భూదాన్ భోజంపల్లి నుండి భోగమార్కండే అనిత. మరి ఇంకొన్ని సందేశాలు వచ్చి అవన్నీ కూడా చూద్దాం ఈ పాట తర్వాత. దయచేసి పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించకండి, పంపిస్తే చదవడం కాస్త కష్టం అవుతుంది, గమనించగలరు. షో టైం అంటున్నారు, స్టూడియోలో సమయం 1 గంట 48 నిమిషాలు దాటి 10 సెకండ్లు.

డీజే దువ్వాడ జగన్నాథన్ చిత్రానికి ఎంఎల్ఆర్ కార్తికేయన్ చిత్రాలు పెంచిన పాట విన్నారు. రచన, సాహితీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:52 దాటి 50 సెకండ్లు. అసలు మీతో ఇలా మాట్లాడుతుంటే సమయం తెలియదు కదా, ఇంత మంచి మంచి పాటలు వింటూ ఉంటే. నాకొకటి అనిపించింది, మీరు పంపిస్తున్న సమాధానాలన్నీ చూసిన మీదట చాలామంది శ్రోతలు వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ కోసం వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారంటే అది మన ఆకాశవాణి వివిధ భారతి వినడమే. చాలా గొప్ప విషయం. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మీ సమాధానాలు చూసి. మరి మీకోసం మీరేం చేస్తారు, మీ ఆనందం కోసం నేను అడిగాను. నాకు నచ్చిన మోటివేషనల్ స్పీచ్ యూట్యూబ్లో వింటాను మేడం అంటున్నారు కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి. మరి మనకి వెంకటేష్ మౌనిక కుషాయిగూడ నుండి ఒక అద్భుతమైన సందేశం పంపించారు. మేడం, నాకు మెంటలీ డిప్రెస్డ్గా ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అంటే ఇష్టం. వాళ్ళ కోసం మేము ఈ మధ్య కొత్తగా 2 రేడియోలు కొని వాళ్ళకి బహుమానంగా ఇచ్చాం. మంచి మంచి పాటలు వింటారని చాలా గొప్ప విషయం అండి. ఇక లైబ్రరీలో రేడియో వింటూ ఉంటానంటున్నారు ఎస్ఆర్కే ప్రభాకర్ గారు. స్వరూప కుమరంభీం జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. ఇక ప్రవీణ్ మాహి జ్ఞానేశ్వర్ సిరిమల్లే కాలనీ అత్తాపూర్ నుండి పంపించారు. నాకు ఎవరికైనా సహాయం చేయడం, వాళ్ళకి అండగా ఉండడం చాలా ఇష్టం, చాలా మంచి విషయం అంటున్నారు. జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ రాస్తున్నారు. ఏం రాస్తున్నారంటే, నాకు నచ్చిన పని చేసుకుంటాను, పుస్తకాలు చదువుతాను అంటున్నారు. ఓకే, ఇక ప్రతిరోజు 1 గంట జనరంజన్ కార్యక్రమం వింటూ ఉంటాం. ఆ కార్యక్రమం కోసం నా టైంని నేను స్పేర్ చేసుకుంటాను అంటున్నారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ. చాలా బాగుందండి. నేను రోజు నా కోసం ఏదో ఒకటి రాసుకుంటానండి, అది నాకు నచ్చిన, నాకోసం నేను టైం స్పెండ్ చేస్తానంటున్నారు. విజయ్ కుమార్ గారు చందానగర్ హైదరాబాద్ నుండి, రేడియోలో ప్రతిరోజు ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు వస్తే ఖచ్చితంగా వింటాను, నాకోసం నేను ఆ సమయాన్ని కేటాయిస్తానంటున్నారు. నక్క వేణుగారు ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నుండి, రోజు వార్తాపత్రికలు చదివి నాలెడ్జ్ పెంచుకుంటానంటున్నారు. చింతా శ్రీనివాస్ గారు షాపల్లి నుండి. ఇక నందిపేట నుండి మధుకర్ వెంకటేష్ రాస్తున్నారు ఏంటంటే, చాలామందికి సహాయపడితే నాకు ఎంతో బాగుంటుంది అంటున్నారు. మరి వేదవతి గణేష్ గారు నిజాంపేట హైదరాబాద్ నుండి పంపించారు. వివిధ భారతిలో షో టైం వినడం కోసం నా టైం నేను కేటాయిస్తానంటున్నారు. అబ్బాయి, ఎంతమంది షో టైం ఫ్యాన్స్ ఉన్నారు కదా, అసలు ఎంతమంది ఎంత బాగా రాశారు. నేను కూడా వివిధ భారతీయ వింటానంటున్నారు. కాశీబుక్ నుండి నల్ల సుదర్శన్ గారు, అది ఇది

సో మీకోసం మీరు ఇంకొక సమాధానం వచ్చింది, నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి, అందుకే వ్యవసాయం చేసుకుంటాను, నా కోసం నేను వ్యవసాయం చేసుకుంటూ నచ్చిన పంటలు పండిస్తారంటున్నారు. షేరే బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ నుండి మనకి సందేశాన్ని రాశారు. ఇక చోడవరపు లక్ష్మీ శశాంత్ విస్తృత రాస్తున్నారు ఏంటంటే, అమ్మా నాన్నలతో సమయం గడుపుతాను, నా కోసం నేను గడిపే సమయం అదే చాలా ఇష్టమైన సమయం అంటున్నారు. ఎంత మంచి మంచి సమాధానాలు పంపించారు. అసలు దీన్ని ఇలా మనం మధ్య మధ్యలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే కూడా మీరేమనుకుంటున్నారు, మీ మనసులో మాటలు ఏంటో కూడా తెలుస్తాయి. మరి ఇది ఇవాళ షో టైం, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్క శ్రోతకి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు చెప్తోంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు ఒక అత్యద్భుతమైన అమ్మ కథ, ఎవ్వరు ఇప్పటివరకు వినని ఒక అమ్మ కథ మన శక్తిశీల్లో. సో స్టే ట్యూన్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: are Meghalaya and Odisha today, and in badminton, Indonesia's shuttler PV Sindhu enters semi-finals of Japan Open in Tokyo. With that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ప్రతిరోజు ఎన్నో విశేషాలు, విమెన్ అచీవర్ స్టోరీస్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా శక్తిశీల్లో. ఈరోజు వాటికి భిన్నంగా ఒక అమ్మ కథ శక్తిశీల్లో. ఒక నల్లటి ప్లాస్టిక్ కవర్ డ్రైనేజ్ పక్కన పడుంది. ఆ కవర్ లోపల నుంచి ఒక చిన్న ప్రాణం, అప్పుడే పుట్టిన ఒక ఆడబిడ్డ, ఆకలితో చలితో ఏడుస్తోంది. ఆ ఏడుపు విన్న ఒక వీధి కుక్క ఆ కవర్ని నోటితో లాగుతోంది. సరిగ్గా అదే సమయంలో దేవతల అక్కడికి వచ్చింది ఒక స్త్రీమూర్తి. ఆ కుక్క నోటి నుండి ప్లాస్టిక్ కవర్ని లాక్కొని లోపలున్న పాప ఆ పసిపిల్లను గుండెలకు హత్తుకుంది. ఆమె పేరే బీబీ ప్రకాష్ కౌర్. వందలాది మంది అనాది అనాథ ఆడపిల్లల పాలిట సాక్షాత్తు ఆ భగవంతుడు పంపిన అమ్మ ఆవిడ. ఈ కథ వింటుండేనే ఒళ్ళు గగ్గురుపరుస్తుంది కదా. కానీ ఇది సినిమా సన్నివేశం కాదు, నిజంగా జరిగిన సన్నివేశం, నిజంగా జరిగిన కథ ఇది. ఇది ఎక్కడ జరిగింది, ఎవరు ఆ బీబీ ప్రకాష్ కౌర్, ఏంటి వారి ప్రయాణం, ఇవన్నీ మాట్లాడుకుందాం ఈనాటి మన శక్తిశీల్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

హాయ్ నానా చిత్రానికి హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఆ అమ్మ కథ చెప్తానన్నాను కదా, ఎవరు ఆ బీబీ ప్రకాష్ కౌర్ అని ఆ విషయాలన్నీ మాట్లాడుకుందామన్నాను. పంజాబ్లో జలంధర్కి సంబంధించిన ఇది ఒక అమ్మ కథ. ఒక్క మాట, ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన పదం ఏది అని ఎవరైనా అడిగితే ఎవరైనా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే మాట అమ్మ. ఒక బిడ్డకు జన్మనిస్తేనే అమ్మ అవుతారనుకుంటే పొరపాటే, ఎందుకంటే కన్నవారే వద్దని రోడ్డున పారేసిన వందలాది మంది అనాథ పిల్లల పాలిట అపర ప్రాణదాతగా నిజమైన అమ్మగా మారిన ఒక మహిళ కథే ఈ బీబీ ప్రకాష్ కౌర్ కథ. మరి ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఒకే ఒక జీవితం చిత్రానికి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం జేకబ్స్ జాయ్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 2:28 దాటి 28 సెకండ్లు. బీబీ ప్రకాష్ కౌర్ ఒక అమ్మ కథ, అమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన శక్తిశీల్లో. దాదాపు 60 ఏళ్ల క్రితం అక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంది జలంధర్, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన కథ ఇది. 60 ఏళ్ల క్రితం అమ్మాయి పుట్టగానే ఆడపిల్ల అనే ఒకే ఒక కారణంతో కన్న తల్లిదండ్రులే ఆమెను వీధిలో వదిలేశారు. అనాథగా ఒక శరణాలయంలో పెరిగిన ప్రకాష్ కౌర్ తను పడ్డ నరకం ఇక ఏ ఇతర ఆడపిల్లకు రాకూడదని బలంగా నమ్మారు. అలాగే అనుకున్నారు, జీవితంలో పట్టుదలతో ఎదిగి చదువుకొని తనలాంటి ఇతర ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు బీబీ ప్రకాష్ కౌర్. మరి ఎలాగా, ఏం చేశారు, ఎలాగ వెలుగులు నింపుతున్నారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఓ బేబీ చిత్రానికి నూతన మోహన అల్పించిన పాట విన్నారు. సంగీతం మిక్కీ జే మేయర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 2:32 దాటి 45 సెకండ్లు. మరి బీబీ ప్రకాష్ కౌర్ ఈ అందరి ఆడపిల్లల జీవితాల్లో వెలుగు నింపారు ఎలా చెప్తానన్నాను కదా. 1993 వారు మరి అనాథ శరణాలయంలో పెరిగి బాగా చదువుకొని ఆడపిల్లల కోసం ఏదైనా చేయాలని దృఢమైన సంకల్పంతో ముందుకు సాగారు. అలా 1993 కేవలం ఒక్క గదితో యూనిక్ హోమ్ జలంధర్ అనే ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. సమాజానికి ఒకే ఒక మాట చెప్పారు బేబీ ప్రకాష్ కౌర్. అదేంటంటే, మీకు ఆడపిల్లలు వద్దనుకుంటే చంపేయకండి, నా దగ్గర వదిలేయండి, నేను పెంచుకుంటాను. ఒక్కసారి ఊహించండి, పుట్టిన కొన్ని గంటలకే చలిలో డ్రైనేజ్ పక్కన లేదా చెత్త కుప్పలోనో అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఆడబిడ్డ ఏడుస్తుంటే కొంతమంది సమాజంలో ఈనాటికి కూడా చూసి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది అయ్యో పాపం అని జాలిపడతారు. కానీ బీబీ ప్రకాష్ కౌర్ మాత్రం అలాంటి బిడ్డలను తల్లిగా మారి గుండెలకు హత్తుకున్నారు. అనాథలుగా రోడ్లపైన వదిలేరిపడ్డ వందలాది మంది ఆడపిల్లలకు అమ్మగా మారిన ఒక గొప్ప సామాజిక కార్యకర్త బీబీ ప్రకాష్ కౌర్.

విశ్వాసం సినిమాకి సత్యప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం డి ఇమామ్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:38 దాటి 32 సెకండ్లు. ఈ పాటలో ఆ సాహిత్యంలాగే ఏ బూచి నీడ పడకుండా ఆ ఆడపిల్లలను తల్లిగా పొదివి పట్టుకొని కాపాడారు బీబీ ప్రకాష్ కౌర్. ఆమె సొంత బిడ్డల్లా సాకారు. ఆమె పేరునే వారికి ఇంటి పేరుగా ఇచ్చారు ఆ మహాతల్లి. ఇప్పటి వరకు 100లకు పైగా ఆడపిల్లలకు తల్లిగా మారారు. ఆశ్రయం కల్పించడమే కాదు, ఉన్నత చదువులు చదివించారు. ఇక్కడ పెరిగిన పిల్లలు ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా ఉన్నారు. ఇక్కడ పెరిగిన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి అమ్మమ్మ కూడా అయ్యానంటున్నారు ఈ అపర యశోదమ్మ బీబీ ప్రకాష్ కౌర్.

మనం చిత్రానికి శ్రేయా ఘోషల్ బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం అనూప్ రూబెన్స్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు మనం శక్తిశీలిలో బీబీ ప్రకాష్ కౌర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె చేస్తున్న నిస్వార్థ సేవకుగాను దేశ విదేశాల నుండి ఎన్నో సన్మానాలు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. రియల్ హీరో అవార్డుతో పాటు 2021వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు బీబీ ప్రకాష్ కౌర్. అయితే ప్రకాష్ కౌర్ ఒక మాట అంటారు, ఏ ఊపర్ వాలాగా కామ్ హే జబ్ ఉస్నే ఏ జిమ్మేదారీ దియే హే హిమ్మత్ బి ఓయి దేగా అంటారు ప్రకాష్ కౌర్. అంటే ఇది భగవంతుడి పని, కానీ ఆ బాధ్యత నాకు దేవుడు ఇచ్చాడు, ఈ రూపంగా దీన్ని నిర్వహించే శక్తి కూడా ఆయనే ఇస్తాడు అంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఒక్క చిరునవ్వే తన సమాధానంగా చూపిస్తున్నారు ఈ పద్మశ్రీ బీవీ ప్రకాష్ కౌర్.

రాజా సినిమాకి మనోజ్ చిత్రాలు పెంచిన పాట విన్నారు. సంగీతం ఏసే రాజ్కుమార్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మనకు ఒక సందేశం పంపించారు ఒక శ్రోత. సృష్టికి మూలం స్త్రీ. ఆడపిల్ల అనగానే వద్దనుకుంటున్న వారు ఇంకా చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. కానీ స్త్రీ, మహిళ లేనిదే మనం లేవని అర్థం చేసుకోవాలి మనం. ఒక స్త్రీ అమ్మ అనే విషయం ఎప్పటికీ మరవకూడదు. స్త్రీని ఎప్పుడూ గౌరవించాలని ఎంతో ఆత్మీయమైన సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. మరి శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పద్మశ్రీ బీబీ ప్రకాష్ కౌర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ భూమి మీద కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పదని నిరూపించిన అమ్మ బీబీ ప్రకాష్ కౌర్. మరి వారికి మనం సెల్యూట్ చేయాల్సిందే. బీబీ ప్రకాష్ కౌర్ కథ సమాజంలో ఆడపిల్లలపై ఉన్న వివక్షను వ్యతిరేకంగా

పోరాడి ప్రేమ మానవత్వంతో ఎంతటి మార్పునైనా తీసుకురావచ్చని నిరూపించింది, నిరూపిస్తోంది ప్రతి క్షణం. సమాజంలో మార్పు మనతోనే మొదలవ్వాలి. ఆడపిల్లలను గౌరవిద్దాం, వారి కళ్ళకు రెక్కలిద్దాం. ఆడపిల్లని కాపాడడం అంటే ఒక భవిష్యత్తును కాపాడమే. ఇది మన అందరి బాధ్యత. మరి మీరేమంటారు?

వకీల్ సాబ్ చిత్రానికి సిద్ శ్రీరామాలు పించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం విన్నారు. ఇప్పటి వరకు స్టూడియో క్లాక్ల సమయం 2:55 దాటి 42 సెకండ్లు. మరి ఈనాటి శక్తిశీల్లో పద్మశ్రీ పిపి ప్రకాష్ కౌర్ గారి గురించి మాట్లాడుకున్నాం. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: రాష్ట్రీయ సేవ దేశ్ కి సురీలి ధడకన్ కార్యక్రమం హలో సహేలీ కే లియే కీజియే బస్ థోడా సా ఇంతజార్.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో అమృత్ 2.0 పథకం కింద 105 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న కార్గిల్ చెరువు పునరుద్దరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఎన్ఈహెచ్ఎస్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కలిసి ఈరోజు సచివాలయంలో ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వెబ్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులు, ట్రస్ట్ డీడ్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. పేదల విద్య, సంక్షేమం, మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను హక్కుగా మార్చి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడం వల్ల నేడు ప్రతి చిన్నారికి పాఠశాలకు వెళ్లే అవకాశం కలిగిందని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పోరాటానికి సిద్దమైన బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో రేపు నిర్వహించతలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు సర్ ప్రక్రియ 60% డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని సుల్తాన్పూర్ ఐలాపూర్ పటాన్చెరులో బీఎల్ఓలు నిర్వహిస్తున్న సర్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో పలు సాగునీటి ప్రాజెక్టులు సర్ ప్రక్రియపై చర్చిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్ లో సమయం ఇప్పుడు 5:03 దాటి 52 సెకండ్లు. చాయ్తో హాయ్ కబుర్లు వింటారు మీ ఆర్జే శ్రవంతితో.

కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్తారు? దీనికి ఆన్సర్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ దిక్సూచి అంటే దిక్కుల్ని సూచించే కంపాస్ ముందా, కాలాన్ని సూచించే వాచ్ ముందా అంటే మాత్రం నాకు తెలుసు కంపాసే ముందు కనిపెట్టారు అని. మనకు దిశానిర్దేశం చేసే కంపాస్ 4th century BC కనిపెడితే బోల్డ్ అన్ని సంవత్సరాల తర్వాత వాచ్ని కనిపెట్టారు. అయితే ఇప్పుడు ఏంటి అని అనుకుంటున్నారా? ఇందులో కూడా మనకు లైఫ్ లెసన్ అనేది బోధపడుతుంది. ఏంటది అంటే, నాకు టైం రాలేదు, నా టైం బాగోలేదు, టైం వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటూ టైంని నిందించడం కాదు మనం చేయాల్సింది. ముందు మనం సరైన డైరెక్షన్లో వెళితే టైం అనేది దానంతట అదే సరిగ్గా సరైన టైంలో వస్తుంది. కంపాస్ అంటే మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం అనేది ముందు నిర్ణయించుకోవాలి. నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టైం. మరిన్ని బోలెడన్ని కబుర్లు ఉన్నాయి ఇవాళ. మీరు చాయ్ తాగుతూ షో వింటూ ఉండండి. మంచి మంచి పాటలతో పాటు మంచి మంచి మాటల్ని కూడా చెప్తూ ఉంటాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: కండపొలం చిత్రం కోసం శ్రేయ ఘోషాల్ కాలభైరవ పాడిన పాట అది. చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బీఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బీఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 5:13 దాటి 32 సెకండ్లు స్టూడియోస్ లో. మనసులో ఉన్న భావాన్ని చెప్పాలంటే మాటలు కరువైనప్పుడు సంగీతం సహాయం చేస్తుంది. ఒక పాట హృదయ వేదననైనా ప్రేమనైనా స్నేహాన్నైనా చెప్పగలదు. కాని మన ఎమోషన్స్ అంటే కోపం, సంతోషం, దుఃఖం, లెక్కలేనితనం, చిలిపితనం సరే అని చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం భాష కంటే సంగీతం కంటే ఈజీ అయిపోయింది ఒక చిన్న ఎమోజీతో. మాటలు లేకుండానే మాట్లాడే మాయా భాషే ఈ ఎమోజీ భాష. ఇప్పుడు ఈ ఎమోజీ భాషే అన్ని చోట్ల అందరూ మాట్లాడుతున్నారు. స్కూల్కెళ్లే పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఎమోజీల్లో తమ ఎమోషన్స్ని చూపించేస్తున్నారు. దేశాలతో పని లేదు, భాషాభేదమే లేదు. ఎవరికైనా అర్థమయ్యే ఈ ఎమోజీ భాష గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు వరల్డ్ ఎమోజీ డే కదా, అందుకని.

0: సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట అది. గీత రచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు, డే ఇంపార్టెన్స్, కొన్ని పాజిటివ్ ముచ్చట్లు, ఇంకా సినిమా కబుర్లు. ఇవన్నీ మనం ప్రతిరోజు చాయ్ తాగుతూ ఈ 1 అవర్ మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ వరల్డ్ ఎమోడీ డే గురించి మాట్లాడుకుంటున్నాం. 1, 2, 3 లైన్లలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ఫీలింగ్ ని ఒక్క బొమ్మతో చెప్పేయచ్చు. లెటర్స్ టైప్ చేయాల్సిన పని లేదు, వివరణ ఇచ్చుకోకర్లేదు. సంతోషమైనా, బాధైనా, కోపమైనా, నవ్వైనా, ఏదైనా సరే ఈ బుజ్జి బుజ్జి ముద్దు ముద్దు బొమ్మలు చెప్పేస్తాయి. 1999 ఫర్ ద ఫస్ట్ టైం ఎమోజీ సెట్ని జపాన్ టెలికామ్ నెట్వర్క్ డొకోమో కోసం డెవలప్ చేసినప్పటికీ 2014 జులై 17 నుండి వరల్డ్ ఎమోజీ డేని మాత్రం లండన్కి చెందిన జెరేమీ బర్గ్ అనే వ్యక్తి ప్రారంభించారు. ప్రస్తుతం అఫీషియల్గా 3633 ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో రోజు 8 బిలియన్లకు పైగా ఎమోజీస్ డెలివరీ అవుతున్నాయో తెలుసా? 8 నుండి 10 బిలియన్లు. అంటే ప్రతి సెకండ్కు లక్షల సంఖ్యలో నవ్వులు, ప్రేమలు, ఆశ్చర్యాలు, శుభాకాంక్షలు ఎమోజీల రూపంలో ప్రపంచం చుట్టేస్తున్నాయన్నమాట. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కానీ అమ్మని చూస్తూ ఒక చిన్న చిరునవ్వు, నాన్నకు చెప్పే థ్యాంక్స్ అనే కృతజ్ఞతాభావం, ఫ్రెండ్కి ఇచ్చేటటువంటి ఒక మంచి హగ్, వీటన్నింటికీ ఏ ఎమోజీ సాటిస్తుంది చెప్పండి? భావోద్వేగాల్ని ఈ ఎమోజీలు మాత్రం డెఫినెట్గా భర్తీ చేయలేవు. అయితే ఈరోజు వరల్డ్ ఎమోజీ డే కాబట్టి మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను, మీరు ఎక్కువగా ఉపయోగించే ఎమోజీ ఏది అని. మిమ్మల్ని మీరు ఏ ఎమోజీతో సరిపోల్చుకుంటారు చెప్పండి? రెండింటి జవాబు ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది, ఎందుకంటే మీరు ఎక్కువగా ఉపయోగించే ఎమోజీ మీ మానసిక స్థితిని తెలుపుతుంది కాబట్టి. ప్రశ్న మరోసారి, మీరు మిమ్మల్ని ఏ ఎమోజీతో సరిపోల్చుకుంటారు? ఇంకా మీరు ఎక్కువగా ఉపయోగించే ఎమోజీ ఏది? నాకు మీరు ఆన్సర్ చెప్పాలి అంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆన్సర్ని పంపించండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు ఎక్కువగా ఉపయోగించే ఎమోజీ ఏది? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బింబిసార చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పాడిన పాట విన్నారు. రామజోగేష్ శాస్త్రి రాసిన ఈ పాటకు సంగీతం చిరంతన్ భట్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఎస్, మరి నేను అడిగిన దానికి మీరు ఎక్కువగా ఉపయోగించే ఎమోజీ ఏది అంటే, కొందరు రెడ్ కలర్లో ఉండే లవ్ సింబల్ పంపిస్తే, కొందరు హార్ట్ బ్రేక్ అంటే ఆ రెడ్ లవ్ కట్ అయి ఉంటుందే ఆ సింబల్ పంపించారు. కొందరైతే షేక్ హ్యాండ్ పంపిస్తే ఎక్కువ మంది చిన్న స్మైల్ ఉంటుంది అండ్ ఎక్కువగా నవ్వి కళ్ళల్లో నీళ్ళొస్తుంటాయే అది కొందరు పంపించారు. ఎస్, మొత్తానికి ఎంత క్యూట్గా కనిపిస్తాయో ఒక్కొక్కసారి వాటిని మనం ఎలా అంటే అలా వాడేస్తుంటాం. మామూలుగా ఎక్కువ మంది కళ్ళద్దాలు పెట్టుకున్న ఎమోజీని ఉపయోగిస్తూ ఉంటారు, ఐఎమ్ ద బెస్ట్ అన్నట్టు, ఎస్ ఐఎమ్ రాకింగ్ అన్నట్టుగా. అయితే ఈ ఎమోజీలకు అందరూ ఒకే అర్థం తీసుకోరు. ఒక్కోసారి నమస్తే సింబల్ ఉంటుంది, రెండు చేతులు కలిపి ఉన్నది, అది కొంతమందికి నమస్తే అంటే కొంతమంది ధన్యవాదాలు అని, మరికొంతమందికి అయితే దయచేసి అనే భావం అర్థమవుతుంది. అందుకే సరైన సందర్భంలో సరైన ఎమోజీ వాడితేనే సందేశం అనేది అందంగా వాళ్ళకి చేరుతుంది. ఇంకో సరదా విషయం ఏంటంటే, ఒకప్పుడంటే లేఖలు రాసేవాళ్ళం, తర్వాత ఎస్ఎంఎస్లు, ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించేది ఆ లవ్ సింబల్, ఎక్కువగా నవ్వే సింబల్, రెండు చేతులు ఇలా పెట్టే సింబల్, చిన్న స్మైల్, ఇవన్నీ ఎక్కువగా ఉపయోగించడం కామన్ అయిపోయింది. ఎమోజీ భావాలను అందంగా చూపిస్తాయి, కానీ నిజమైన ప్రేమను, ఆప్యాయతను, గౌరవాన్ని మన మాటలు, మన చేతలు మాత్రమే చూపిస్తాయి. కాబట్టి టైప్ చేసే ప్రతి మెసేజ్లో మనసుతో ఆలోచించి, అవసరమైతే ఒక చిన్న స్మైల్ని కూడా జోడించి మెసేజ్ని పంపించండి. కొన్నిసార్లు ఎమోజీలు కూడా 1000 మాటల విలువ చేస్తుంది, కాబట్టి యూజ్ ఎమోజీస్. కానీ మనసైన వారికి మనసులో ఉన్న భావాన్ని చెప్పాలి అంటే మాత్రం మాటలతోనే చెప్పండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ.

0: parte.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చాయ్తో హాయి కబుర్లు వింటున్నారు మీ ఆజే శ్రవంతితో. ఏదైనా ఒక కొత్త సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలంటే ఏం చేస్తాం? ఒక రెండు మూడు రోజుల ముందే బుక్ చేసేసుకుంటాం, లేదంటే ఒక వారం పది రోజుల ముందు టికెట్స్ బుక్ చేసేసుకుంటాం. కానీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రాబోయే కొత్త సినిమాకి ఒక సంవత్సరం ముందే హౌస్ ఫుల్ అయిపోయాయి నో టికెట్స్. ప్రపంచంలో ఇంతవరకు ఒక సినిమా షూటింగ్ కూడా అవ్వకముందే మూవీకి 1 ఇయర్ ముందే అడ్వాన్స్గా టికెట్స్ బుక్ అవ్వడం, ఆడియన్స్ ఎగబడడం ఇంతకు ముందెప్పుడూ లేదు. అదే జులై 17 రిలీజ్ అవుతున్న ఆడిసీ మూవీ. ఇన్సెప్షన్, ఇంటర్స్టెలార్ వంటి గొప్ప సినిమాలు తీసినటువంటి నోలన్ ఒక పాత పురాతన గ్రీక్ మైథాలజీని స్టోరీగా ప్రజెంట్ చేయనున్నారు. ఈ సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటి అంటే, ఆడిసీ కథ 1190 BC పీరియడ్లో జరిగింది. అయితే అన్ని సంవత్సరాల ముందు కదా ఆ సినిమా మొత్తం. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఈ సినిమా కంప్లీట్గా మ్యూజిక్ మీదే ఆధారపడి ఉంటుంది, కాబట్టి మ్యూజిక్ని ప్రేక్షకులు ఎక్స్పీరియన్స్ అవ్వాలని, నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇవ్వాలని ఏన్షియంట్ గ్రీక్ కాలంలో అనిపించడానికి

0: మ్యూజిక్ డైరెక్టర్ రుడ్విక్ ఐలూస్ అనే ఏన్షియంట్ గ్రీక్ ఇన్స్ట్రుమెంట్ని దాని రెప్లికాని తయారు చేయించి వాడారట. ఇంకా గ్రీన్ లయర్ని తయారు కూడా చేయించారట. అంటే ఇవన్నీ ఆ కాలంలో వాడబడేటటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. అంతేకాదు, ఈ మూవీ అంతా బ్రాంజ్ ఎరాలో జరుగుతుంది కాబట్టి బ్రాంజ్ మెటల్తో, అంటే ఐరన్ రాడ్స్తో ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయించారంట డైరెక్టర్. కొన్ని వోకల్స్ని మిక్స్ చేసి డిఫరెంట్ సౌండ్స్ని క్రియేట్ చేసి ఆడిసీ సినిమాకి వాడారట. ఇంత డెడికేటెడ్గా నోలన్ ఆడిసీ సినిమాని రూపొందించారు. మరి 17th అంటే ఇవాళ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన ఈ సినిమా మనం కూడా చూద్దాం. మరి ఆ మ్యూజిక్ ఎలా ఉందో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.
1: You're right.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగి

0: అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్ఈ.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా. 5:38 దాటి 44 సెకండ్లు. ప్రస్తుత కాలంలో డైలీ మనం వాడుకునే సరుకులు అంటే పాలు, పెరుగు, కూరగాయలు ఇవన్నీ కూడా ఈజీగా కల్తీ చేసేస్తున్నారు. ఏది మంచో ఏది చెడో గుర్తించడం కూడా కష్టమైపోతుంది. ఈ టాపిక్ని స్టోరీ లైన్గా తీసుకుని ద ఇండియా స్టోరీ సినిమాతో రాబోతున్నారు దర్శకుడు చెట్టాన్ డీకే. కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రేయాస్ తల్పడే ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు. సత్యానికి అనుమతి లేదు, అది వినిపించడానికి కేవలం ఒక్క అవకాశం చాలు అంటూ ఒక కొత్త పోస్టర్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు మూవీ యూనిట్. ఈ నెలలో ఈ నిజాలు మీ అందరి దృష్టిని ఆకర్షించబోతున్నాయి అనే ట్యాగ్ లైన్ ని జోడించారు. ఈ మూవీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని కబుర్లు విందాం, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

చాయ్తో హాయి కబుర్లు వింటున్నారు. పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ ధైర్యం అనే సినిమాకు ఫస్ట్ టైం తన పాట రాశారు. ఆ తర్వాత రాజన్న చిత్రంలో కాలిగచ్చి గల్లుమంటే అనే పాట రాశారు. దాంతో ఆ పాట వింటున్నంతసేపు పల్లెటూరే మనకు కనిపిస్తుంది. అంత అందంగా రాశారు ఆ పాటని. తర్వాత జార్జ్ రెడ్డి సినిమాలో వాడు నడిపే బండి, ఇక ఆ పాట ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. కుటుంబ సమేతంగా వినగలిగే పాటలు రాయడం తనకెంతో ఇష్టం అని అంటారు గీత రచయిత మిట్టపల్లి సురేందర్ గారు. రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో, ఇంకా పెద్ద చిత్రంలో కూడా పాటలు రాశారు వీరు. అయితే విషయం ఏంటి అంటే, తెలంగాణలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ మారెమ్మ చిత్రంలో పాట రాసే అవకాశం తనకు అదృష్టంగా భావిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తన హ్యాపీనెస్ ని పంచుకున్నారు. మారి అనే పాట రాశారట ఇందులో వీరు. ఈ పాట రాసేటప్పుడు వీరికి తన బాల్యం గుర్తొచ్చిందట. అందరినీ ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుంది, ఈ కథ అందరి మనసుల్ని కదిలిస్తుంది అని చెప్తున్నారు. ఈ చిత్రం డైరెక్టర్ మంచాల నాగరాజు. ఈ చిత్రంలో మాధవ్ భూపతిరాజు, దీపాబాలు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే సోషల్ మీడియా వేదికగా ఒక సినిమాలో ఒక పాట రాయడం కూడా అదృష్టంగా భావిస్తున్నట్టుగా పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ గారు పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

హాయ్ నాన్న సినిమా కోసం ధ్రువ్ విక్రమ్ శృతి హాసన్ పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.

జార్జ్ రెడ్డి సినిమా కోసం మంగ్లీ పాడిన పాట, ఆ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమా నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోస్ లో సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి స్టూడియోస్లో సమయం 6:10. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను కూడా ప్రారంభించారు. కేంద్ర కేబినెట్ సెమికాన్ 2.0 మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి 1.9 లక్షల కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నగదు రహిత నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. దీని ద్వారా 8 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 60% పూర్తయిందని రాష్ట ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. పివి సింధు జపాన్ ఓపెన్ 2026లో సెమీఫైనల్స్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారతీయ రైల్వే ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, తెలంగాణలో సుమారు 4,900 కోట్ల రూపాయల బడ్జెట్తో రైల్వేలను కేంద్రం అభివృద్ది చేస్తుందని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్కు 3 బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయని చెప్పారు. రైల్వే జీఎం సంజయ్ కుమార్ మాట్లాడుతూ, 2023 ఆగస్టులో ఈ స్టేషన్కు శంకుస్థాపన జరిగిందని, కానీ 7.5 కాలంలోనే 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, మోడ్రన్ వెయిటింగ్ హాళ్లతో పాటు దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించామని చెప్పారు. గ్రామాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు.

0: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి గ్రామంలో రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: గ్రామ అభివృద్ధి పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులుస్తే దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది.
0: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అధిక భాగం కేంద్ర నిధులతోనే జరుగుతోందని, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాల్లో 40,000 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా 5,000 కోట్ల రూపాయలు, సిఆర్ఐఎఫ్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు, జలజీవన్ మిషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, చెరువుల పుడికతీత, శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టామని చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర కేబినెట్ 1,27,500 కోట్ల రూపాయలను, సెమీకాన్ 2.0 62,500 కోట్ల రూపాయలతో మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెమీకాన్ 1.0 కింద తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల కొరకు కేంద్రం ఇప్పటికే 724 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఐఐటి హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని 27 సంస్థల్లో చిప్ డిజైన్ ప్రోత్సహించిందని గుర్తు చేశారు. తయారీ యూనిట్లను, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కలిసి ఈరోజు సచివాలయంలో ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వెబ్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులు, ట్రస్ట్ డీల్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో గల 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను చెల్లిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో సహా మొత్తం 17.88 లక్షల మంది లబ్ధిదారులకు నగదు రహిత వైద్య చికిత్సను అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో జరిగిన సమక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓవర్లోడ్ వాహనాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలు, పన్ను బకాయిలు ఉన్న వాహనాలపై ముమ్మర తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో కీలకమైన వ్యవసాయ, మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల సంక్షేమం, సాగునీటి సరఫరా, అలాగే పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, దేవాదుల వంటి పెండింగ్ ప్రాజెక్టులు సవరించిన అంచనాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు పంచాయతీరాజ్ సవరణ చట్టం, మెట్రో విస్తరణ, తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనశ్రీ అనసూయ సీతక్క ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్ర నివేదికను సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కనీసం 100,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని, కానీ ఇప్పుడు నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించి సారేకల గ్రామంలో భూ రీసర్వే పనులను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 60% పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఆయన పటాంజలు నియోజకవర్గంలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న పలు క్యాంపులను సందర్శించి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ 80%, పట్టణ ప్రాంతాల్లో 45% చేరుకుందని పేర్కొన్నారు. పొడిగించిన గడువును ప్రస్తావిస్తూ పీఎల్ఓలు, బీఎల్ఓల సహాయంతో ప్రక్రియను సాఫీగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తెలుగు తేజం పీవీ సింధు తొలిసారి జపాన్ ఓపెన్ సెమీస్కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో జపాన్ స్టార్ ప్లేయర్ నొజోమి ఒకుహోరాతో పీవీ సింధు తలపడాల్సి ఉంది, కానీ ఒకుహోరా వైదొలగడంతో సింధుకు వాకోవర్ లభించింది. దాంతో ఆమె సెమీస్కు దూసుకెళ్లింది. రెండు ఒలింపిక్ పతకాలను సాధించిన పీవీ సింధు ఇప్పటి వరకు ఒకసారి కూడా జపాన్ ఓపెన్లో సెమీస్కు చేరుకోలేకపోయింది.

0: పోయింది. ఇప్పుడు సెమీస్లో ఒలింపిక్ ఛాంపియన్ చైనాకు చెందిన చెన్ యూపై తలపడుతుంది. రాష్ట ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ చెన్నకేశవ మత్తడి పోచమాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాఢ బోనాల పండుగను ప్రారంభించారు. రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ హరితతో కలిసి స్థానిక అధికారులతో కలిసి సంక్షేమ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని, కేటాయింపులకు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని సేవాలాల్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వైద్యం విద్యపై చేసే ఖర్చు కేవలం సంక్షేమం మాత్రమే కాదని, అది మానవ వనరుల పెట్టుబడిగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 76,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు వైద్య మౌలిక సదుపాయాలను 44,029 పడకలకు విస్తరించిందని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈరోజు జరిగిన క్రెడిట్ అవుటేజ్ రుణలభ్యత కార్యక్రమంలో ప్రసంగించారు. వీధి వ్యాపారులు, మహిళలకు ఎలాంటి పూచికత్తు లేకుండా సులభంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించడానికి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. కేంద్ర కేబినెట్ సెమికాన్ 2.0 మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నగదురహిత నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ కింద 60% పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఈఎం ఆకాశవాణి.

ఓజీ చిత్రం కోసం శింభు, ఎస్ఎస్ థమన్, దీపక్, రాజకుమారి, నజీరుద్దీన్ పాడిన పాట విన్నారు. విశ్వ వేమూరి సాహిత్యానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: రాజు వెడ్స్ రాంబాయి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పల్లెం పాడిన పాట విన్నారు. మిట్టపల్లి సురేందర్ రచన, సురేష్ బొబ్బిలి సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

పంజా చిత్రం కోసం హరిచరణ్, శ్వేత పండిట్ పాడిన పాట వింటున్నారు. చంద్రబోస్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

0: ఖుషి చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహబ్ పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి

0: మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:40. ఇప్పుడు వినండి లంహే ప్రాయోజిత కార్యక్రమం.

మీరింతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:49 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వినండి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం విశాల్ దద్లాని, హరిప్రియ పాడిన పాట. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

కిరీటం చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్ అనుమిత పాడిన పాట విన్నారు. డూడ్ చిత్రం కోసం సాయి అభ్యంకర్ సంగీత సారథ్యంలో పాడిన పాట వింటున్నారు.

ఈ ప్రసారంలో 7:15 ఇది మన చట్టం శీర్షికన పంచాయతీరాజ్ యాక్ట్. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీ పవన్ కన్నన్. ఆ తర్వాత 8:00 మీట్ ది స్టార్లో ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ శ్రీమతి చిరంజీవి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:00.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మీరు విన్న ఆ పాట తెలుసు కదా చిత్రంలోనిది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. బ్యాడ్మింటన్లో పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన మోల్దోవా దేశాన్ని సందర్శిస్తారు. ఆ దేశాధ్యక్షులు మయా సాండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్దోవా పార్లమెంటు స్పీకర్ ఇగోర్ గ్రోసుతో పాటు మోల్దోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దోవా దేశాన్ని సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి. తమ తదుపరి పర్యటనలో భాగంగా ఈ నెల 21 నుండి రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని సందర్శించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఆ దేశాధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి హ్రిస్టజన్ని అసెంబ్లీ స్పీకర్ను కలుసుకుంటారు. అనంతరం అక్కడి అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ ఉత్తర మాసిడోనియా వ్యాపార సదస్సులో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన చివరి దశలో భాగంగా ఈ నెల 23 నుండి రాష్ట్రపతి రొమేనియా దేశంలో పర్యటిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యక్షులు నికోసర్ డన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలి బోలోజన్ ప్రభుత్వాలను కలుసుకుంటారు. అనంతరం భారత రొమేనియా వ్యాపార సదస్సునుద్దేశించి ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రాష్ట్రపతి ముర్ము జరిపే ఈ 3 దేశాల పర్యటన ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి హర్యానాలో 12470 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా

0: 157 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వేను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
1: భవిష్య జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర ఆయేగా తో జింద్ కా సోనిపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రేల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయి దేతా.
0: భారతదేశపు ఈ హైడ్రోజన్ రైలు 3200 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని ప్రధానమంత్రి కొనియాడారు. మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో ఒక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. హర్యానాలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ ఆయన, గతంలో రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం సుమారు 3500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.
2: జీంద్ మే హైడ్రోజన్ బనానే కా ప్లాంట్ లగాయా గయా హై. ఉస్ హైడ్రోజన్ సే బిజ్లీ బన్తీ హై ఔర్ ఉస్ బిజ్లీ సే ట్రైన్ చల్తీ హై. కోయి ధువా నహీ, కోయి పెట్రోల్ యా డీజల్ కీ రిక్వైర్మెంట్ నహీ, ఏక్దమ్ సాఫ్ స్వచ్ఛ ఔర్ సిర్ఫ్ నికల్తా హై పానీ కీ బూందే. మే ఇస్ బడీ ఉపలబ్ధి కే లియే భారత్ కే నేతృత్వ కో మాన్య ప్రధానమంత్రి జీ కో ఔర్ భారత్ కే ఇంజనీయర్స్ కీ టెక్నికల్ క్షమతా కో సల్యూట్ కర్తా హూ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వివిధ కేంద్ర పథకాల కింద 1,03,246 మంది లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి 2,363 కోట్ల రూపాయలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 325 కోట్లు, గృహ విద్య వాహన సౌరశక్తి రుణాల కోసం 624 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలను అందించడమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ జరిమానాలు నష్టపరిహారాల వివాదాల పరిష్కారం కోసం విశ్వాస్ 2026 పథకాన్ని ప్రారంభించింది. ఇది యజమానులకు ఒకేసారి వివాదాలను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 6 నెలల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా 14 జూన్ 2024 కంటే ముందు జరిగిన డీఫాల్ట్లపై జరిమానాలను గణనీయంగా తగ్గించారు. సవరించిన నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఆలస్యానికి నెలకు 0.25%, 2 నుంచి 4 నెలల వరకు 0.50%, 4 నెలలు దాటితే నెలకు 1% జరిమానాను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా పారదర్శకంగా సాగుతుంది. యజమానులు డిజిటల్ సంతకం లేదా ఈ సైన్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యజమానులకు సహాయం చేయడానికి, దరఖాస్తులను వేగంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక విశ్వాస్ సెల్స్ను ఏర్పాటు చేశారు. బ్యాడ్మింటన్ విభాగంలో 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నోజమి ఒకుహరా టోర్నీ నుంచి వైదొలగడంతో సింధు సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పివి సింధు రేపు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగే సెమీఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్

0: చెన్ యుఫైతో తలపడతారు. మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత పివి సింధుకు ఈ ఏడాది ఇది 3వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సెమీఫైనల్ కావడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం శీర్షికన పంచాయతీరాజ్ యాక్ట్. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో పంచాయతీరాజ్ యాక్ట్ గురించి తెలియజేయడానికి ప్రముఖ అడ్వకేట్ ఆర్ భగవంత్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భగవంత్ రెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: పల్లెటూళ్ళే మన దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని బలంగా నమ్ముతాం మనం. ఇలాంటి పల్లెటూళ్ళ నిర్వహణ గాని అక్కడ ఉండే అధికారాలని బలోపేతం చేస్తూ దేశ అభివృద్ధికి పాటుపడడానికి ఈ పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకురాబడింది కదండి. గ్రామాభివృద్ధికి ఏ అధికారులు గ్రామ స్థాయిలో ఉంచారు ఈ చట్టం ప్రకారం?
1: ఈ చట్టం ప్రకారం ఒక గ్రామానికి సర్పంచి, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ సెక్రటరీ ముగ్గురు ఇంపార్టెంట్.
0: ప్రతి గ్రామానికి
1: ముగ్గురు ఉంటారు.
0: వీరి విధులు, వీరి పట్ల ఉండే బాధ్యతల గురించి తెలియజేయండి.
1: ముఖ్యంగా సర్పంచి మెయిన్ పర్సన్ విలేజ్ కి, ఊరి డెవలప్మెంట్ గురించి గాని, డ్రైనేజ్ గురించి గాని, వెల్ఫేర్ గురించి గాని మెయిన్ సర్పంచ్.
0: ఓవరాల్ గా ఆ గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ అంతా కూడా సర్పంచ్ పర్యవేక్షణలో జరుగుతుంది.
1: ఫస్ట్ సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ మండలానికి ఒక మండల పరిషత్ ఉంటుంది. దాంట్లో రిప్రజెంటేషన్ ఉంది ఆయన, పబ్లిక్ రిప్రజెంటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విలేజ్. గవర్నమెంట్ కు, విలేజ్ కి బెనిఫిట్స్ అంటే ఏమన్నా విలేజ్ ప్రాబ్లమ్ చెప్పనీకే ఆయన మండల పరిషత్లో రిప్రజెంటేషన్ చేస్తారు.
0: గ్రామానికి సంబంధించిన అవసరాలని రిప్రజెంట్ చేయడానికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ గ్రామం నుంచి రిప్రజెంటేటివ్ గా ఎంపీటీసీ ఉంటారు.
1: ఎంపీటీసీ ఆన్ మండల పరిషత్ రిప్రజెంటేషన్ ఉంటాడు. తర్వాత పంచాయతీరాజ్ సెక్రటరీ అండ్ అఫీషియల్
0: గవర్నమెంట్
1: ఆఫీస్. ఆయన డెత్ సర్టిఫికేట్ గాని, బర్త్ సర్టిఫికేట్ గాని, మిగతా ఏమైనా అఫీషియల్ గవర్నమెంట్ నుంచి ఏమేమి ఫండ్స్ వస్తున్నాయి, వల్ల విలేజ్ లో మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరీ 3 మంత్స్ కు ఒకసారి కంపల్సరీ గ్రామసభ పెట్టాలి, అది సర్పంచ్ డ్యూటీ. వెల్ఫేర్ ఆఫ్ ద విలేజ్
0: ఇందులో ఎలా నిర్వహిస్తారంటే, ఎవరెవరి ద్వారా గ్రామ ప్రజల్ని ఆ గ్రామ సభకు వచ్చేటట్టుగా, అంటే గ్రామ సభలో సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ సెక్రటరీతో పాటు ఎవరెవరు పాల్గొనవచ్చు, ఏ సందర్భంలో ఎక్కడ వీటిని నిర్వహిస్తారు?
1: గ్రామ సభను గ్రామ సచివాలయం అని ఉంటుంది. అక్కడ మెంబర్స్ ఉంటారు, వార్డు

0: సర్పంచ్ విలేజ్ ఒక రోజు ముందు ప్రజలకు చెప్పి చాటింపు చేస్తారు. చాటింపు చేసి గ్రామ సభ ఉంది, రేపు రండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి, మీరు సర్పంచ్ దృష్టికి పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకురండి, తీసుకొస్తే మేము దాన్ని సాల్వ్ చేస్తాం.
1: అంటే ప్రాబ్లమ్స్ అలాగే పెండింగ్ లో ఉన్న
0: పనులు ఏవైనా కానీ,
1: రోడ్లు గానీ, పారిశుద్ధ్యం సంబంధించిన విషయాలు కానీ, డ్రైనేజ్ కానీ,
0: అవును,
1: అలాగే ఆ ఊర్లో నివసించే పిల్లల ఎడ్యుకేషన్ అవసరాలను కూడా ఆ సభలో
0: చర్చించు. గ్రామ సెక్రటరీ ఎజెండా తయారు చేస్తారు, ఆ ఎజెండా ప్రకారం గ్రామ సభలో డిస్కస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు.
1: అలా గ్రామ సభ నిర్వహించిన తర్వాత ఆ సభలో తీసుకున్న తీర్మానాలన్నీ రైటింగ్ లో పెడతారా?
0: వ్రాతపూర్వకంగా పెడతారు. పంచాయతీ సెక్రటరీ ఆ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తారు.
1: గ్రామ సభ నిర్వహిస్తానంటున్నారు కదండి, గ్రామ సభ నిర్వహించేటప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ పంచాయతీరాజ్ సెక్రటరీతో పాటు ఎవరెవరిని ఆ సభకు ఆహ్వానిస్తారు, పిలుస్తారు?
0: గ్రామ సభకు వార్డ్ మెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ సెక్రటరీ ప్లస్ విలేజ్ల ప్రజలకు కూడా ఒక రోజు ముందు చాటింపు చేసి ప్రజలకు తెలియజేయాలి, రేపు గ్రామ సభ ఉంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నా ఉడకంగా వచ్చి చెప్పండి అని ఒక రోజు ముందు చాటింపు చేయాలి.
1: ఇలా సభ నిర్వహించి గ్రామానికి సంబంధించిన సమస్యలు పనులు విచారించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ తీర్మానం గాని ఈ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా లిఖితపూర్వకంగా పొందుపరుస్తారా?
0: కంపల్సరీ రికార్డ్ మెయింటైన్ చేయాలి. పంచాయతీరాజ్ సెక్రటరీ కంపల్సరీ రికార్డ్ మెయింటైన్ చేస్తుంది. ఎజెండా ప్రకారం రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఆ రికార్డ్స్ ప్రకారం పనులు చేయాల్సి వస్తుంది.
1: అంటే అవసరం నిమిత్తము రోడ్డు వేయించడము, డ్రైనేజ్ చేయడము, ఎక్స్ట్రా ఫండ్స్ అవసరం పడ్డప్పటికీ కూడా ఈ గ్రామ సభలో తీసుకున్న తీర్మానం మేరకు రిప్రజెంటేషన్ పై అధికారులకు తెలియాల్సి ఉంటుంది.
0: కంపల్సరీ గవర్నమెంట్ కు ప్రపోజల్ రిప్రజెంటేషన్ పెడితే సర్పంచ్ గాని పంచాయతీ సెక్రటరీ గాని ఫండ్స్ గురించి రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే కన్సల్ట్, ఎమ్మెల్యే కన్సల్ట్ కలెక్టర్ పెడితే ఆ ఫండ్స్ ఏమన్నా వస్తాయి కదా, వచ్చినప్పుడు దాని డెవలప్మెంట్ కు ఉపయోగించాలి.
1: భగవంత్ రెడ్డి గారు, ఒకవేళ గ్రామానికి సంబంధించిన పనుల్లో ఆటంకం జరిగి లేదంటే వచ్చిన ఫండ్స్ ని సరిగ్గా వినియోగించకుండా చేయవలసిన పనులు సరిగ్గా చేయడం లేదు అన్న భావన కలిగినప్పుడు ఒక పౌరుడు ఏ రకంగా స్పందించాల్సి వస్తుంది, ఎవరిని ఆశ్రయించాలి?
0: ఎక్కడైనా ఇక విలేజ్ లో ఏదైనా మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్, అంటే ఫండ్స్ ఏమైనా మిస్యూజ్ చేసినప్పుడు సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, పంచాయతీరాజ్ సెక్రటరీ ఎవరైనా సరే కంపల్సరీ కోర్టుకోవచ్చు, లేకపోతే కంప్లైంట్ ఇవ్వచ్చు, కలెక్టర్ గారికి కంప్లైంట్, లేకపోతే కోర్టు కూడా పోవచ్చు. మిస్అప్రాపరేషన్ ఫండ్స్
1: ఖచ్చితంగా దుర్వినియోగం జరిగింది అని తెలిస్తే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడము లేదా నేరుగా కోర్టును కూడా
0: ఆశ్రయించవచ్చు.
1: ముఖ్యంగా ఈ దుర్వినియోగం జరిగిందో లేదంటే చేయవలసిన పనులు సరైన సమయంలో చేయడం లేదు అన్న భావన కలిగినప్పుడు అటు కలెక్టర్ గాని లేదంటే కోర్టు గాని వెళ్లే ముందు ఆధారం కావాలి మనకి.
0: కంపల్సరీ పేపర్ మీద సరే ఫ్రాడ్ జరిగింది అంటే ప్రూఫ్ అనేది ఉండాలి. విట్నెస్ అంటే డాక్యుమెంట్, ఏదైనా డాక్యుమెంటేషన్ ఉంటేనే కదా మనకు ఫ్రాడ్ జరిగిందని తెలిసేది మనకు.
1: ఆ డాక్యుమెంట్ ఎలా సంపాదించాలి?
0: ఆర్టీఏ ఉంది కదా, ఈ మధ్య యాక్ట్ ఉంది కదా, యాక్ట్ ప్రకారం మనం తీసుకోవచ్చు. ఏ డాక్యుమెంట్ అనేది తీసుకోవచ్చు మనం.
1: రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరికి అప్లై చేయాల్సి ఉంటుంది?
0: ఆ కన్సర్న్ పంచాయతీరాజ్ సెక్రటరీ అనుకో, లేకపోతే కలెక్టరేట్ సెపరేట్ వింగ్ ఉంటుంది, ఒకటి ఆర్టీఏ వింగ్ ఉంటుంది కాబట్టి ఆ వింగ్ కు అప్లై చేసి తీసుకోవచ్చు ఆ డాక్యుమెంట్స్.
1: పనులకు సంబంధించిన నిధులు ఎంత శాంక్షన్ చేయబడ్డాయి
0: మొత్తం దాంట్లో రికార్డు ఉంటుంది. ప్రతి విలేజ్ రికార్డు కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది, అక్కడనే ఆర్టీఏ ఆఫీస్ కూడా ఉంటుంది సెపరేట్, అక్కడ అప్లై చేసి తీసుకోవచ్చు మీరు.
1: సో మనము ఆ సంబంధిత డాక్యుమెంట్స్ చూసి తీసుకుని వాటిలో ఉండే వ్యత్యాసాలు గమనించి ఆ తర్వాత మనం అప్పీల్ కోసం కలెక్టరేట్ గానీ లేదంటే కోర్టు గానీ వెళ్లడం జరుగుతుంది.
0: జరగవచ్చు. ఎవరైనా ఆ విలేజ్ సంబంధించిన వ్యక్తి ఏదైనా డాక్యుమెంట్ తీసుకుని అక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్తే, మిస్అప్రోప్రియేషన్ జరిగిందని ఎవిడెన్స్ ఉంటే కంపల్సరీ కలెక్టర్ అప్లై చేయొచ్చు. కలెక్టర్ యాక్షన్ తీసుకోకపోతే కోర్టు పోవచ్చు.
1: ముఖ్యంగా గ్రామాభివృద్దిలో కేవలం ప్రభుత్వానిదే పాత్ర కాకుండా ప్రజలది కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అభివృద్దికి ఒక చట్టం చేయడమే విషయం కాదు, చట్టాన్ని అమలు పరచాలంటే ప్రజా పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది.
0: అది కూడా ఇంపార్టెంట్. ప్రజల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. విలేజ్ లో సర్పంచ్ తో పాటు, అఫీషియల్ తో పాటు ప్రజల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ డ్రైనేజ్ ఉంది, క్లీనింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇంపార్టెంట్. ప్రజల పాత్ర ఉంటేనే ఏదైనా సాధ్యం.
1: ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వబడిన ఫండ్స్ పట్ల సరైన న్యాయపరమైన పనులు జరగలేదు అన్నప్పుడు మీరు అన్నట్టుగా అప్పీల్కి వెళ్తే ఏ రకమైన న్యాయం జరుగుతుంది అంటారు?
0: కంపల్సరీ ఎవరైనా ప్రజలు కలెక్టర్ ఫస్ట్ రిప్రజెంటేషన్ పెట్టాలి. ఫస్ట్ కలెక్టర్ ఇస్ ద కంప్లైంట్ అథారిటీ. అతను ఏమైనా యాక్షన్ తీసుకోలేదనుకో తర్వాత కోర్టుకోవచ్చు. కలెక్టర్ 99% యాక్షన్ తీసుకుంటాడు. ఈయన ఎనీ ప్రెషర్ తోటి తీసుకోలేదంటే కోర్టుకోవచ్చు.
1: అంటే ఇలా దుర్వినియోగానికి పాల్పడిన వారి పట్ల ఏ రకమైన శిక్ష విధిస్తుంది?
0: చట్ట ప్రకారం మిస్అప్రోప్రియేషన్ ఫండ్ అంటుకో, డబ్బులు దుర్వినియోగం చేసిన అనుకో, ఆ చట్ట ప్రకారం అప్లికబుల్ అయితే దాని ప్రకారం శిక్ష కంపల్సరీ వేయాల్సింది.
1: అడ్వకేట్ భగవంత్ రెడ్డి గారు, ప్రస్తుతము సోషల్ మీడియా విపరీత

0: విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటప్పుడు అసంపూర్ణ విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించి తొందరపడి పబ్లిక్లో ఆ పర్టికులర్ గ్రామ పంచాయతీలో ఎదుటి వాళ్ళ పట్ల దూషణ భూషణలు చేస్తూ సమాజంలో గనక వారిని నిందారోపణ చేసినట్లయితే ఆధారం లేకుండా అలాంటి వారి పట్ల ఏ రకమైన చర్యలు తీసుకుంటారు?
1: కంపల్సరీ ఎవిడెన్స్ ఉంటే కంపల్సరీ నిందారోపణ చేసినప్పుడు తప్పు అని తెలిసినప్పుడు కంపల్సరీ కొట్టుకుపోయి న్యాయం అడగొచ్చు.
0: అంతేగాని చెప్పుడు మాటలు విని తొందరపడి నిందారోపణ చేసినట్లయితే ఇలా చేసిన వాళ్ళ పట్ల చర్యలు జరుగుతాయి.
1: వితౌట్ ఎవిడెన్స్ ఆధారం లేకుండా సీరియస్ అలిగేషన్ ఎప్పుడు కూడా చేయకూడదు. చట్ట ప్రకారం ఎవిడెన్స్ ఉంటే సాక్ష్యం ఉంటేనే నీవు అలిగేషన్ చేయాలి.
0: అలా తప్పుడు అభియోగాలు మోపినప్పుడు వాళ్ళ డిఫేమేషన్ కేసు గానీ లేదంటే వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం
1: అన్ని చర్యలు తీసుకో డిఫేమేషన్ గానీ ఏదైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా కంప్లైంట్ చేసినప్పుడు విట్నెస్ ఆధారాలు కంపల్సరీ ఉండాలి. ఎవరైనా సరే ఎవిడెన్స్ ఉంటేనే, కరెక్ట్ ఎవిడెన్స్ ఉంటేనే నువ్వు కోర్టుకు గానీ దానికన్నా సబ్మిట్ చేయడానికి వస్తుంది. ఎవిడెన్స్ లేకుండా ఎవరి మీద అనవసరమైన ఆరోపణలు చేయకూడదు.
0: ఈ పంచాయత్ సెక్రటరీ గారి అధికారాలు విధుల గురించి కొంచెం తెలియజేయండి.
1: పంచాయతీరాజ్ సెక్రటరీ గారు విలేజ్ లా గవర్నమెంట్ అఫీషియల్ అనే ఏమన్నా మీటింగ్ కానీ ఏమైనా జరిగినప్పుడు నోటీస్ ఇవ్వాలి కంపల్సరీ ప్రజలకు. అంటే గ్రామ సభ గారు ఒక నోటీస్ పెట్టాలి ఒక రోజు ముందుగానే. తర్వాత బర్త్ సర్టిఫికెట్ కానీ డెత్ సర్టిఫికెట్ కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ ఆమెనే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. విత్ ఇన్ 1 ఇయర్ అయితే సెక్రటరీ ఇవ్వాలి. ఆఫ్టర్ 1 ఇయర్ ఆర్డివర్ కోర్ట్. విత్ ఇన్ 1 ఇయర్ ఈమెకు డెత్ సర్టిఫికెట్ కానీ బర్త్ సర్టిఫికెట్ కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ ఈ 3 సర్టిఫికెట్ వాళ్లే జారీ చేయాలి. గ్రామ సెక్రటరీ జారీ చేయాల్సి వస్తుంది.
0: మామూలుగా మనం గమనిస్తుంటాము ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో ఏదైనా సామాజిక పరమైన అంశాల పట్ల డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినట్లయితే సర్పంచ్ గారి దగ్గరే సెటిల్ అవుతుంటాయి. సో ఇలా గ్రామంలో శాంతి భద్రతలు సామరస్యత కాపాడడానికి కూడా సర్పంచ్ పట్ల ఏదైనా బాధ్యత కానీ వాళ్ళకేమైనా అధికారాలు ఉన్నాయంటారా?
1: సర్పంచ్ గారికి కొన్ని అధికారాలు ఉన్నాయి. కొన్ని మైనర్ ఇష్యూస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇష్యూస్ ఆయనకు పవర్స్ ఉంటాయి. ఆయన డిసైడ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఆయన కొన్ని పవర్స్ ఉన్నాయి సర్పంచ్ గారికి.
0: అంటే పెద్దల సమక్షంలో నిర్ణయించబడి ఆమోదయోగ్యంగా ఇరుపక్షాలు అంగీకరించినట్లయితే సర్పంచ్ గారి ముందు రాయించుకున్న రాతపత్రం కూడా చెల్లుబాటు
1: అవుతుంది. ఇద్దరు మధ్యలో కూర్చొని అందరు సంబంధాన్ని కూర్చొని ఆయన పంచాయతీ పెట్టి విలేజ్ లా ఇద్దరు కలిసి రాసుకుంటే కాంప్రమైజ్ ఏమన్నా చేసుకున్నారంటే చట్టబద్దంగా వ్యాల్యూ అయ్యి.
0: ఇప్పుడు మీరు అన్నారు భగవంత్ రెడ్డి గారు, ఏదైనా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైనా డిస్ప్యూట్ గానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు తొలుత గ్రామ సభలో చెప్పాలి, ఆ తర్వాత అక్కడ సరైన న్యాయం జరగలేదన్నప్పుడు కలెక్టర్ గారికి విన్నవించుకోవాలి, కలెక్టర్ గారి నుంచి విన్నవించిన తర్వాత కూడా వాళ్లకు సరైన న్యాయం జరగలేదనిపిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ ఇలా కోర్టుకు వెళ్లి ఒక అడ్వకేట్ ని పెట్టుకుని కోర్టులో పోరాడడానికి శక్తి లేని వారు ఎవరిని ఆశ్రయించాలంటారు?
1: వాళ్ళకి సపరేట్ కోర్ట్ అడ్వకేట్ పెట్టుకునే అవసరం లేదు. కొన్ని కేసులలో లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, సపరేట్ వింగ్ ఉంటుంది. వాళ్ళు పర్సనల్ గా పోవచ్చు, పర్సనల్ గా ఆర్గ్యూ చేసుకోవచ్చు, లీగల్ సర్వీస్ అథారిటీ కూడా అప్రోచ్ కావచ్చు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ని అపాయింట్ చేసి అడ్వకేట్ కు ప్రభుత్వం ఫీజు గానీ మిగతా ఏమన్నా అడ్వకేట్ గారు గవర్నమెంట్ పే చేస్తుంది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు భగవంత్ రెడ్డి గారు. గ్రామంలో ఉండే ప్రతి పౌరుడు చైతన్యవంతుడై గ్రామాభివృద్దికి తోడ్పడడానికి అటు గ్రామ సభలో పాల్గొని ఆ సమస్యలు చర్చించి అక్కడ న్యాయం జరగకపోతే అప్పీల్గా అంటే ఉన్నతాధికారులను కానీ తప్పని పరిస్థితుల్లో కోర్టును కూడా ఆశ్రయించేసి గ్రామానికి సంబంధించిన అభివృద్దిని సాధించుకోవాలని తెలియజేశారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.

మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన పంచాయతీరాజ్ యాక్ట్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:30. ఇప్పుడు వినండి అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీ పవన్ కన్నన్.
1: ఈరోజు జులై 17. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఇంటర్నేషనల్ జస్టిస్ డే అంటే అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. అసలు మనకి న్యాయం లేదా జస్టిస్ అనగానే ఏం గుర్తొస్తుంది? పెద్ద పెద్ద కోర్ట్ బిల్డింగ్స్, నల్లకోట్లు వేసుకున్న లాయర్లు, జడ్జులు, లేదంటే కళ్లకు గంతలు కట్టుకుని త్రాసు పరట్టుకున్న న్యాయదేవత విగ్రహం, ఇవే కదా. కానీ ఈ కోర్టులని చట్టాలని కాసేపు పక్కన పెడదాం. అసలు నిజమైన న్యాయం అంటే ఏంటి? అది కేవలం ఒక బిల్డింగ్ కాదు, అది మనందరి మనసులో ఉండే ఒక నమ్మకం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి గౌరవంగా బ్రతికే హక్కు ఉందనే ఒక చిన్న నమ్మకం. చరిత్రలో చాలా కాలం పాటు మన ప్రపంచం ఇలా నడవలేదు. 100 సంవత్సరాల పాటు ఒకటే రూల్ నడిచింది, మైట్ ఇస్ రైట్. బలవంతుడిదే రాజ్యం, చేతిలో పవర్, సైన్యం ఉంటే చాలు, వాళ్ళు ఎలాంటి ఘోరాలు చేసినా అడిగేవాడు ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్లే చట్టం, వాళ్లే రాజులు, లోకం కూడా దాన్ని చూసి చూడనట్టు వదిలేసింది. కానీ ప్రపంచంలో జరిగిన పెద్ద పెద్ద యుద్ధాలు, వాటి పరిణామాలు చూసిన తరువాత ఈ బలవంతుడిదే రాజ్యం అనే పద్ధతి ఇక సాగదు అని ప్రపంచ దేశాలన్నీ డిసైడ్ అయ్యాయి. ఎంతటి పవర్ ఉన్నవాడైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నవాడైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అని ఒక కొత్త సిస్టమ్ క్రియేట్ చేశారు. అదే ఈ ఇంటర్నేషనల్ జస్టిస్ డే వెనుక ఉన్న అసలు కథ. అసలు ఈ సిస్టమ్ ఎలా మొదలైంది? బాధితులకు ఈ న్యాయం ఎంత అవసరం? మన లైఫ్లో దీని ఇంపాక్ట్ ఏంటో తెలుసుకుందాం.

ఈ అంతర్జాతీయ న్యాయం అనేది ఒక రోజులోనో ఒక రాత్రిలోనో రాలేదండి. ఎంతోమంది రక్తం చిందిన తరువాత, ఎన్నో దేశాలు నాశనమైపోయిన తర్వాత దీన్ని మనం సాధించాం. ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి కలిపి ఒకటే పర్మనెంట్ కోర్ట్ ఉంటుందంటే అందరూ అదొక కల అనుకున్నారు. కానీ రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన ఘోరాలు, దారుణాలు, లక్షలాది మంది అమాయకుల ఊచకోత చూశాక కేవలం ఒక దేశపు చట్టం మాత్రమే సరిపోవని ప్రపంచానికి అర్థమైంది. ఆలోచనలో నుంచి పుట్టిందే న్యూరంబర్గ్ ట్రయల్స్. 1945లో చరిత్రలో మొదటిసారిగా ఓడిపోయిన ఒక

దేశపు లీడర్లను బోన్లో నిలబెట్టారు. వాళ్లకి లాయర్లను ఇచ్చి కోర్టులో సాక్ష్యాలను చూపిస్తూ విచారించారు. నేను కేవలం నా పై అధికారి ఆర్డర్స్ ఫాలో అయ్యాను, నాదేం తప్పు లేదు అని, తప్పించుకోవడం కుదరదు అని ఇక్కడే తేల్చి చెప్పారు. ఆ తరువాత కొన్నాళ్లపాటు ఈ ప్రాసెస్ లో అయిన మాట నిజమే, కానీ 1990లో రవాండా లాంటి దేశాల్లో జరిగిన అరాచకాల తర్వాత ఒక పర్మనెంట్ కోర్ట్ ఎంతో అవసరమని అందరికీ పూర్తిగా తెలిసొచ్చింది. అందుకే జూలై 17, 1998లో రోమ్ నగరంలో 160 దేశాల ప్రతినిధులు కలిసి ఒక చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేశారు. దీని ద్వారానే నెదర్లాండ్స్లో ద హేగ్ అనే సిటీలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ICC ఏర్పడింది. మానవత్వానికి విరోధంగా జరిగే పెద్ద పెద్ద నేరాలకి ఇకపై పర్మనెంట్ కోర్టుగా ఒక కోర్టు ఉంటుంది అని ప్రపంచానికి, ప్రపంచ దేశాల లీడర్స్కి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఈ చట్టాలు కోడ్లు అనగానే మనకేదో పెద్ద పెద్ద విషయాల్లాగా అనిపిస్తాయి, కానీ ఒక్కసారి సామాన్యుడి యాంగిల్ నుంచి ఆలోచించండి. ఊహించుకోండి, మీ ఇల్లు ధ్వంసమైపోయింది, మీ కళ్ళ ముందే మీ వాళ్ళని ఎవరో లాగేసుకున్నారు, మీ ఊరు సర్వనాశనమైపోయింది, కొన్ని సంవత్సరాల తరువాత యుద్ధం ముగిసింది, కానీ ఆ ఘోరాలకి కారణమైన వ్యక్తి మాత్రం హ్యాపీగా తిరుగుతూ మళ్ళీ ఎలక్షన్స్లో నిలబడ్డాడు. ఒక బాధితుడుగా మీకు ఎలా అనిపిస్తుంది? మీ ప్రాణాలకి మీ బాధకి అసలు విలువ లేదన్నట్టే కదా. అన్యాయం జరిగినప్పుడు ఎంత బాధగా ఉంటుందో, ఆ అన్యాయం చేసిన వాడికి శిక్ష పడకుండా వాడు దర్జాగా తిరుగుతుంటే అంతకంటే ఎక్కువ నరకం కనిపిస్తుంది. అందుకే ఇంటర్నేషనల్ జస్టిస్ అంటే కేవలం ఒక వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేయడం కాదు, అది ఆ బాధితుడి గాయానికి రాసే ఒక మందు లాంటిది. ఈ కోర్ట్ అనేది ఆ బాధితుడికి ఒక అవకాశం ఇస్తుంది, జడ్జ్ ముందు నిలబడి తన జీవితాన్ని నాశనం చేసిన వాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే

0: తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడు చెప్పే అబద్ధాలు నమ్మకుండా సాక్ష్యాలతో నిజాన్ని బయటపెడుతుంది. ఈరోజు కాకపోయినా సరే తప్పు చేస్తే దొరికిపోతాం అనే భయాన్ని క్రియేట్ చేయడమే ఈ సిస్టమ్ యొక్క అసలైన పవర్.
1: ప్రతి నిమిషం అడుగేసే

అయితే ఈ సిస్టమ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఇందులో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. ముఖ్యంగా ఈ కోర్టు కేవలం బలహీనమైన చిన్న దేశాలపైనే యాక్షన్ తీసుకుంటుంది, బలమైన పెద్ద దేశాలను వారి తప్పులను వదిలేస్తుంది అనే ఒక విమర్శ ఉంది. పైగా ఈ ఇంటర్నేషనల్ కోర్టుకి సొంతంగా పోలీస్ ఫోర్స్ లేదు. ఒక ప్రెసిడెంట్ని కానీ మిలిటరీ లీడర్ని కానీ అరెస్ట్ చేయాలంటే స్థానిక దేశాల సహాయం కావాల్సి ఉంది. వాళ్ళు సహకరిస్తేనే ఈ కోర్ట్స్ ఏమైనా చేయగలవు. అమెరికా, చైనా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు ఇప్పటికీ ఈ కోర్టు పరిధిలోకి రాలేదు. ఐక్యరాజ్య సమితిలో ఉండే వీటో పవర్ వల్ల కొన్నిసార్లు పొలిటికల్ ఇంట్రెస్ట్ల కోసం న్యాయాన్ని ఆపేస్తున్నారు. కానీ ఈ లోపాలు ఉన్నంత మాత్రాన మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. ఏ దేశపు చట్టాలైనా ఒక్కరోజులో పర్ఫెక్ట్ కాలేదు, దానికి సమయం పడుతుంది. మన లక్ష్యం ఆ లోపాలను సరిదిద్దడమే కానీ అసలు ఈ సిస్టమ్నే వదులుకోవడం కాదు. కోర్టు అనేది ఒక సాధనం మాత్రమే, దాన్ని మనం ఎంత బాగా వాడుకుంటామో అనేదే ముఖ్యం.

మనం అనుకోవచ్చు, నేనేం ఇంటర్నేషనల్ లాయర్ని కాదు, జడ్జిని కాదు, నాకెందుకు ఇవన్నీ? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద హింసలు సృష్టించే డిక్టేటర్లు, నియంతలు ఒక్కరోజులో పుట్టరండి. మన చుట్టూ మన సమాజంలో చిన్న చిన్న అన్యాయాలు జరుగుతున్నప్పుడే మనం చూసి చూడనట్టు వదిలేస్తాం. దీనివల్లే ఆ క్రూరత్వం నిశ్శబ్దంగా ఎదుగుతుంది. న్యాయం అనేది ఎక్కడనో నెదర్లాండ్స్ కోర్టులోనో మాత్రమే ఉండేది కాదు, అది మన ఇళ్లల్లో, మన స్కూళ్లల్లో, మన ఆఫీసులో మొదలవ్వాలి. మన కళ్ళ ముందే ఒక కొలీగ్కి అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడడం, మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఇంకెవరినైనా తక్కువ చేసి మాట్లాడితే ప్రశ్నించడం, ఇదే మనం చేయగలిగిన చిన్న సహాయం. జస్టిస్ అనేది ఒక ఆలోచన కాదు, అదొక అలవాటు. దాన్ని మనం రోజువారీ జీవితంలో ప్రాక్టీస్ చేయాలి. ఒక చెట్టు బలంగా నిలబడాలంటే కింద వేర్లు బలంగా ఉండాలి. ఆ వేర్లే మన సమాజం, మన ఆలోచనలు.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈ ప్రసారంలో వార్తల ముఖ్యాంశాల తర్వాత ప్రసారమయ్యే మీట్ ది స్టార్ ప్రోగ్రాంలో ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ శ్రీమతి చిరంజీవి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్
4: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
8: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి.
10: PM జయ్. అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్లో ఓటర్ ఎనుమరేషన్.
2: ఆకాశవాణి ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు పాల్గొన్నారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో చారిత్రాత్మక విజయమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొనియాడారు. రేపు సరూర్ నగర్లో బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సరూర్ నగర్లో బీఆర్ఎస్ నిరుద్యోగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టులో ఆ పార్టీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సచివాలయంలో నూతన ఈహెచ్ఎస్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆరోగ్యశాఖ మంత్రి రాజనరసింహ ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు 886 ఆసుపత్రుల్లో 1816 ప్రొసీజర్లకు నగదురహిత చికిత్సలు చేయించుకోవచ్చు. హైదరాబాద్లోని సేవాలాల్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కార్మిక మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అందజేశారు. వైద్యం, విద్యపై చేసే ఖర్చు కేవలం సంక్షేమం మాత్రమే కాదని, అది మానవ వనరుల పెట్టుబడి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పొన్నాలపల్లి గ్రామంలో రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని తెలిపారు. భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర కేబినెట్ 127,500 కోట్ల రూపాయలు, సెమీకాన్ 2.0 62,500 కోట్ల రూపాయలు మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నీట్ 2026లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సుమారు 333 మంది విద్యార్థులు వైద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీట్ ది స్టార్ ప్రముఖ ఆర్థోపెడిషన్ డాక్టర్ శ్రీమతి చిరంజీవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈ వారం మీట్ ద స్టార్

0: కార్యక్రమానికి ఎవరొచ్చారనుకుంటున్నారు? ఒక ప్రత్యేకమైన అతిథి ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నారు. ఆమె విరిగిన ఎముకలకు సైతం నడకలు నేర్పిస్తారు. అరిగిపోయిన మోకాళ్లకి శుశ్రూష చేసి పరుగులు పెట్టిస్తారు. ఆమెను చూస్తే మన ఇంటి ఆడబిడ్డగా అనిపిస్తారు. ఆమె మాటలు వింటే పోయే ప్రాణం సైతం లేచి కూర్చొని మనతో మాట్లాడుతుంది. ఆమె ఒక ఆశావహ దృక్పథ వైద్యురాలు. ఆమె జీవితం ప్రజాసేవకే నైవేద్యం. ఇంతకీ ఎవరింత ఉపోద్ఘాతమిస్తున్నాను అనుకుంటున్నారు కదా, వారే డాక్టర్ చిరంజీవి గారు. రీప్లేస్మెంట్ సర్జరీలోనూ, ట్రామా స్పెషలిస్ట్ గాను మరి రాష్ట్రంలో చిరపరిచితురాలు, అందరికీ స్వరపరిచితురాలు. ఇప్పుడు వారితో కొన్ని ముచ్చట్లు మనం పంచుకుందాం. అమ్మ నమస్కారం.
1: నమస్తే.
0: మీరు ఎముకల వైద్యురాలు అని మనం అచ్చమైన తెలుగులో మాట్లాడుతుంటాం, ఎముకల డాక్టర్ అని మన ఊర్లలో వింటూ ఉంటాం. అసలు ఆడవాళ్ళేంటి, కఠినమైన ఎముకల డాక్టర్ కావడం ఏంటి అన్నది చాలా మందికి సందేహం కలుగుతూ ఉంటుంది. అసలు ఈ నేపథ్యంలోకి మీరు ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు?
1: నేను MBBS గుంటూరులో చేశానమ్మా. నేను ఎనస్థీషియా బ్రాంచ్ చేశాను పెళ్లి కాకముందు. నాకు ఎందుకో ఎనస్థీషియా నచ్చలేదు. నచ్చకపోతే అది రిజైన్ చేసేసి తర్వాత నేను ఇట్లా మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ నాన్ లోకల్ అయ్యాను. నాన్ లోకల్ అయిన తర్వాత ఇక్కడ నేను ఎంట్రెన్స్ రాసిన తర్వాత నాకు సీట్ వచ్చింది అనమాట నాన్ లోకల్ కోటాలో.
2: ఈ బ్రాంచ్ తీసుకునేటప్పుడు అందరూ ఎందుకమ్మా వద్దు, కమిటీ మెంబర్స్ అందరూ తీసుకోలే, నువ్వు చేయలేవు, ఎట్లా రిజైన్ చేస్తావు, ఎందుకంటే అప్పట్లో ఇండియాలో ఎవరు లేరు లేడీ ఆర్థోపెడిక్, నువ్వు చేయలేవు, ఇంత మస్క్యులర్ ఫోర్సెస్ కావాలి, నువ్వు చేయలేవు, అది ఎట్లా రిజైన్ చేస్తావు, వేస్ట్ అవుతుంది, ఒక సీట్ వేస్ట్ అవుతుంది అంటే, లేదు సార్ నేను తప్పనిసరిగా చేస్తాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను తప్పకుండా చేస్తాను, రిజైన్ చేయను అని చెప్పి నేను తీసుకున్నాను. అందరూ ఆడిటోరియంలో పెద్ద క్లాప్స్, లేడీ ఆర్థోపెడిక్ అని. మా హస్బెండ్ చాలా అసలు భయపడిపోయారు అనమాట, ఏంటి అంత రేర్ బ్రాంచ్ తీసుకున్నావా అని. రేర్ బ్రాంచే కానీ నేను చేస్తానని. తర్వాత 6 మంత్స్ ఉస్మానియాలో నన్ను షీఈస్ లేడీ ఆర్థోపెడిక్, హర్ నేమ్ ఈజ్ చిరంజీవి. ప్రతి ఒక్కళ్ళు క్యారిడర్ లో కానీ థియేటర్ లో కానీ ఎక్కడైనా క్యాజువాలిటీలో కానీ 6 మంత్స్ షీఈస్ లేడీ ఆర్థోపెడిక్ అండ్ హర్ నేమ్ ఈజ్ చిరంజీవి, రెండు ఆడ్ గా ఉండే వాళ్ళకి. తర్వాత ద వే ఐఎమ్ వర్కింగ్, ఎంత బాగా చేస్తున్నాను అంటే, నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను. లేడీనని ప్రొఫెసర్స్ కూడా భయపడ్డారు, ఈ అమ్మాయి లీవ్లు పెట్టేస్తుందేమో, ఈ బ్రాంచ్ తీసుకుంది అయ్యో మనకి కష్టం అవుతుందేమో అని ఇలా అనుకునేవారు అనమాట. నేను ఏ ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా మార్నింగ్ 6:30 హాస్పిటల్కి వెళ్ళిపోయేదాన్ని. అంటే నేను 4 లేచి ఇంట్లో తయారయ్యి నా ఫ్యామిలీని చక్కబెట్టుకుని 6 బయలుదేరి 6:30 హాస్పిటల్లో ఉండేదాన్ని అనమాట. ఏ రోజు నాకు ఈ ఫంక్షన్ ఉంది లేకపోతే పిల్లల బర్త్డే అని కానీ ఏ రోజు లీవ్ పెట్టలేదు. అప్పుడు అనేవాళ్ళు అనమాట, ఒక 1 అయిన తర్వాత మేము ఎంత భయపడ్డామమ్మా, లేడీ వచ్చింది మనకి పెద్ద హెడేక్ అవుతుంది, ఇంకా అంటే లీవ్లు పెట్టి లైక్ సిన్సియర్ గా ఉండకపోవచ్చు అనుకున్నాము, కానీ మేము ఎంత హ్యాపీగా ఉన్నాము, చాలా బాగా చేస్తున్నామమ్మా అనేవాళ్ళు అనమాట. ఆ తర్వాత థియేటర్ లో కూడా నేను ఎముకలు రెడ్యూస్ చేస్తుంటే, ఆ ఫ్రాక్చర్ కేసెస్ చేస్తుంటే అందరూ ఎనసీష వాళ్ళు కూడా అనమాట, ఎలా చేస్తుంది మేడం, ఎలా రిడ్యూస్ చేస్తుంది, ఎలా ఫ్రాక్చర్స్ చేస్తుంది అని చాలా ఆసక్తికరంగా చూసేవాళ్ళు అనమాట. అంటే ఏదైనా మన దృక్పథం బాగుండి మనకి చేయగలము అనే నమ్మకం ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నన్ను చూసి చాలా మంది లేడీ ఆర్థోపెడిక్స్, చాలా మంది పిల్లలు వస్తుంటారు, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాను. చేయలేనిదంటూ ఏది ఉండదు. మనం ఒక హ్యూమన్ బాడీని ట్రీట్ చేస్తున్నాం, అంత మస్క్యులర్ ఫోర్సెస్ ఏమీ అవసరం లేదు. మనకి ఎముకల్ని ట్రీట్ చేస్తున్నాము అంటే ఇది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో మనకున్న టెక్నిక్స్ కి చాలా ఎన్నన్నా చేయొచ్చు, ఏది మీరు వెనకంజు వేయొద్దు, చక్కగా చేసుకోవచ్చు అని నేను అందరినీ ఎంకరేజ్ చేస్తుంటాను.
0: సహజంగా అందరూ లేడీస్ అనగానే అమ్మ ఏ గైనకాలజిస్ట్ అయితే తీసుకుంటారు, మీరు అన్నట్టుగా ఇందాక ఎనస్థీషియా బాగుంటుంది అనుకుంటారు. కానీ మీ నేపథ్యంలోకి వెళితే గనక మరి దాన్ని తీసుకోకుండా మీరు ఎముకలకి స్పెషలైజేషన్ కి ఎందుకు వెళ్లారు? మీ తాతగారు వాళ్ళంతా బ్రిటిష్ హయాంలో పోలీస్ ఇన్స్పెక్టర్ అని నేను మీ లైఫ్ హిస్టరీలో చదువుకున్నాను. ఆ కోర్స్ ఏంటి అసలు మీకు ఈ ఎముకల స్పెషలిస్ట్ కావడానికి?
2: ఎందుకో సంభవం కొంచెం గైనిక్ అంటే అంత ఇష్టం ఉండేది కాదు. తర్వాత ఎనస్థీషియా చేశాను, అది నచ్చలేదు. బిహైండ్ ద స్క్రీన్ చేయటం, అప్పుడు టెక్నిక్స్ కూడా చాలా తక్కువ ఉండేవి, డ్రగ్స్ కూడా చాలా తక్కువ ఉండేవి కాబట్టి అంతగా నచ్చలేదు నాకు ఈ ఎనస్థీషియా బ్రాంచ్. తర్వాత ఎందుకు, నాకు ఆర్థోపెడిక్స్ అంటే ముందు నుంచి ఇష్టము, కానీ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ మారినాయి, ఇంప్లాంట్స్

0: మారని, ఎన్నో బ్రాంచెస్ వచ్చినాయి, ఎక్కడైనా షైన్ అవ్వచ్చు. తర్వాత ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ 80% లేడీస్లోనే కామన్. సక్సెస్ అయ్యానని నేను గొప్పగా చెప్పట్లేదు, సమాజానికైతే ఎంతో కొంత నేను ఉపయోగపడ్డాను. ఈ సమాజంలో 80% లేడీస్ కి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అది నా మెయిన్ సక్సెస్ స్టెప్ కి ఒక కారణం. ఆడవాళ్ళకి డిజెనరేటివ్ ఆర్థరైటిస్ కానీ, ఈ కోల్డ్ ఆర్థోపెడిక్స్ కానీ, ప్లాంటర్ ఫేషియైటిస్ కానీ, టెన్నిస్ ఎల్బో కానీ, ఎడిసివ్ క్యాప్సులైటిస్ కానీ అన్ని ఆడవాళ్ళకి చాలా కామన్. మోకాళ్ళు అరగటం కూడా ఒక 100 మెంబర్స్ కి ఆపరేషన్ చేస్తే దానిలో 70% లేడీస్ ఉంటారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
1: మరి మీ బాల్య విశేషాల్లోకి వెళ్ళిపోతే, మీ చిన్నతనం అంతా ఎలా గడిచింది? మీరు గుంటూరు మెడికల్ కాలేజ్ కంటే బిఫోర్
0: ఫస్ట్ నాకు నాన్నగారు లేరు, నేను తాతగారి దగ్గర పెరిగాను. తాతగారికి నేను చాలా ముద్దుల మనవరాలని అనమాట, రెండో మనవరాలని. తాతగారికి చదువు అంటే చాలా చాలా చాలా ఇష్టం. మా మదర్ కూడా డాక్టర్, పెథాలజీ చేశారు రంగనాయకమ్మ గారు. తర్వాత అసలు మనవల్ని డాక్టర్ చేయాలి, తర్వాత తనకి నా సీట్ వచ్చినప్పుడు ఇంకా అసలు ఏడ్చేశారనమాట తాతగారు. అంత ఇష్టం మెడిసిన్ అంటే. నా మనవరాలు డాక్టర్. అయ్యో తాతయ్య నేను ఇంకా చేయలేదు, మీరు అందరికి చెప్పేస్తున్నారు ఏంటి, నేను చేసిన తర్వాత చెబుతారు గాని. లేదు లేదు, నా మనవరాలు డాక్టరే అవుతుందండి, ఇంకేం చేయదు. నా మనవరాలు డాక్టర్ చిరంజీవి అని చెప్పేవాళ్ళు అందరికి. తర్వాత సర్జికల్ బ్రాంచ్ నువ్వు ఆపరేషన్లు చేయాలి నాన్న, నువ్వు ఆపరేషన్లు చేయాలి, అమ్మలాగా పెథాలజీలు అలాంటివి వద్దు, నువ్వు ఆపరేషన్లు చేయాలి, అందరికి సహాయం చేయాలి, బీదవాళ్ళని చూడాలి. తర్వాత నేను మెడిసిన్ చదివేటప్పుడు కూడా తాతగారు, ఇప్పుడు నేను అన్నం తిన్నాను, అది ఎక్కడికి వెళ్ళింది, నా పొట్టలో ఎంతసేపు ఉంటది, ఆ పొట్టలో నుంచి ఎక్కడికి వెళ్ళేది, ఫుడ్ వెళ్తుంది, ఇట్లా తాతకి అంత ఇష్టం అనమాట మెడిసిన్ చేయడం.
1: మీ అమ్మగారు రంగనాయకి గారు, తాతగారేమో ఇమ్మానేని
0: రాఘవరావు గారు.
1: మరి అమ్మమ్మ గారు?
0: అమ్మమ్మ గారు ఇమ్మానేని రంగమణి. మా అమ్మమ్మ పేరే నా కూతురికి పెట్టాను అనమాట, రమణి అని. రంగమణి అని పెడితే మరి అది బాధపడుతుంది అని చెప్పి రమణి అని పెట్టాను అనమాట.
1: మీ మీద మీ అక్కగారి ప్రభావం ఎక్కువ ఉంది అంటారు?
0: అక్క పాపం, అక్క నాకు చాలా హెల్ప్ చేసేది. పాపం నేను చదువుకునేటప్పుడు, పాపం నా ఎగ్జామ్స్ అప్పుడు పెళ్ళైనా కూడా వచ్చేసేది, నా దగ్గర ఉండేది, హెల్ప్ చేసేది. అక్క చాలా మంచి ఆర్టిస్ట్, పెయింటర్ అనమాట. తన పేరు జమున, తను హోమ్ సైన్స్ బిఎస్సీ చేసింది.
1: మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకంటే ఎక్కువగా ఇంట్లో మీ అమ్మమ్మ గారు
0: ఎక్కువ? చాలా. అమ్మమ్మ నేను కలిసి పడుకునేవాళ్ళం అనమాట, అమ్మమ్మ నా పక్కనే ఉండేవాళ్ళు. నేను చదువుకుంటుంటే అమ్మమ్మ వచ్చి, నేను టిఫిన్ తినేది దాన్ని కాదు, ఎక్కడ నేను నీరసపడిపోతాను అని టిఫిన్ నోట్లో పెట్టి నా పక్కనుండి ధైర్యం చెప్పి. అందుకని అమ్మమ్మ చనిపోయినప్పుడు నేను 1 మంత్ అసలు కోలుకోలేకపోయాను అనమాట. నన్ను బాగా పెంచింది నన్ను అమ్మమ్మ తాతయ్య, చాలా ముద్దు చేసేవాళ్ళు.
1: మరి చిన్నప్పటి నుంచి మీరు చాలా దూరం నడిచి చదువుకున్నారని విన్నాను.
0: అదేమ్మా, అప్పటి రోజుల్లో అమ్మ షీఈస్ పెథాలజిస్ట్, చాలా సిన్సియర్ డాక్టర్ గుంటూరు మెడికల్ కాలేజ్ లో. అమ్మది ఒకటే శాలరీ. తర్వాత అది వరకు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ ఏవి ఉండే కాదు. ఊరు నుంచి చుట్టాలు రావటము, తెలిసిన వాళ్ళు రావటము, అమ్మ దగ్గర ఉండటము, ఇక్కడ అమ్మ హాస్పిటల్లో సర్జరీలు చేయించటము. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎక్కువగా డిపెండ్ అయ్యేవాళ్ళు. అపెండిసెక్టమీ ఏంటి, జెజనాస్టమీ ఏంటి, జీజే ఏంటి, తర్వాత ఎనీ క్యాన్సర్ పేషెంట్స్ అందరూ వచ్చి మా ఇంట్లోనే ఉండేవాళ్ళు అనమాట. అలా ఆ విధంగా అమ్మ ఫైనాన్షియల్ ఇన్అడిక్వసీ అనేది ఉండేది. తాతగారి పుస్తకాలు అవన్నీ, తాతగారి గ్రేస్ అనాటమీ అన్నీ కొనిచ్చేవారు. తర్వాత అంత డబ్బులు చేతిలో ఉండే కాదు, ఒక్క 5 రూపాయలు 2 రూపాయలు ఉండే అనమాట పర్సులో. లైబ్రరీలో చదువుకొని బస్ మిస్ అయితే ఎట్లా అంటే, రిక్షాలో వెళ్ళాలి, 8 రిక్షాలో వెళ్ళాలంటే కొంచెం రిస్క్, ఇలాంటివన్నీ ఉండే అనమాట. రిక్షాకి 1 రూపాయి ఖర్చు పెట్టడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేదన్నమాట. క్యాంటీన్లో కాఫీ తాగటానికి కూడా కొంచెం ఆలోచించేవాళ్ళం. చక్కగా చదువుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు, ఈ బట్టలు కావాలి, ఆ బట్టలు కావాలి, ఖరీదైన ఇవి కావాలని ఎప్పుడూ మేము కోరుకోలేదు. మాకు కావాల్సినవి పాపం వాళ్ళు అమ్మ తెచ్చిపెట్టేవారు, తర్వాత తాతగారు చూసుకునేవారు, వాళ్ళని ఎప్పుడూ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. తర్వాత కాలేజీ బస్ మిస్ అయితే ఇంటి దాకా నడుచుకొని వచ్చేదాన్ని అనమాట, ఖాళీ నడకన. కేసు ప్రజెంటేషన్స్ కూడా హాస్పిటల్లో నేనే ఎక్కువ ప్రజెంట్ చేసేదాన్ని నా బ్యాచ్లో. తర్వాత చుట్టాలు కూడా అందరూ నా మీదే ఎక్కువ డిపెండ్ అయ్యేవారు, నన్ను బుజ్జి బుజ్జి అనేవారు. ఏదైనా కార్డియాలజీ కానీ, మెడిసిన్ కానీ, ఆఫ్థల్మాలజీ కానీ, ఈఎన్టీ కానీ, చుట్టాలు రావటము, వాళ్ళకి చూపించటము, నేను కేసు ప్రజెంటేషన్ చేయటము. ఎందుకంటే అమ్మ నాకు డిపార్ట్మెంట్లో కాలేజీలో ఉన్నారు కాబట్టి రంగనాయకి డాక్టర్ అనేవారు నన్ను.

0: నేను కొంచెం టాల్గా ఉండేదాన్ని. తర్వాత కేస్ ప్రజెంటేషన్స్లో ఎక్కువగా నేనే చేసేదాన్ని అనమాట, కేస్ ప్రజెంటేషన్స్. అందుకని నేను ఫైనల్ ఎగ్జామ్లో నేను కేస్ ప్రజెంట్ చేస్తుంటే కూడా షీ సింగింగ్ లైక్ ఎ బర్డ్ అన్నారు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అనమాట. దాంతో చాలా సంతోషం వేసింది అనమాట. మేము ఎక్కువ కేసెస్ ప్రజెంట్ చేయటము అంటే లైక్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలి అనేది అంటే అన్ని మాకు వచ్చు కాబట్టి అసలు ధైర్యంగా ప్రజెంట్ చేయటము అలాంటివి జరిగేది. తర్వాత ఈ పేషెంట్స్ని చూపించటము, ఈ కేస్ ప్రజెంటేషన్ చేయటము, బస్ మిస్ అవటము. నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనమాట, గిరిజ అనేది, బాబాయ్ నీతో పెట్టుకుంటే మేము నడవలేమే బాబు, హాస్పిటల్ నుంచి ఇప్పుడు కాలేజ్కి, ఎండలు గుంటూరులో ఎండలు ఎక్కువ కదా, హాస్పిటల్ నుంచి కాలేజ్కి 5 కిలోమీటర్స్ నడిచి వెళ్లి తర్వాత వెంటనే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇంకా మీల్స్ నేను అసలు లంచ్ చేసేదాన్ని కాదు, బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని కాదు. తర్వాత మంచినీళ్ళు తాగేసేసి క్లాసెస్కి వెళ్ళటము. మళ్ళీ క్లాసెస్లో కూడా నన్ను చూసేవాళ్ళు, ఫస్ట్ రోలో నేను కూర్చోవాలి. ఎందుకంటే రంగనాయకి డాక్టర్, ఫస్ట్ క్వశ్చన్ వేస్తే నాకే వేసేవాళ్ళు అనమాట. మాది పెద్ద విఐపి బ్యాచ్, అందరు డాక్టర్స్ చిల్డ్రన్ ఉండేవారు అనమాట. నేను ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే అది అమ్మకి వెళ్ళిపోయేది అనమాట. నువ్వు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదంట, ఫారెన్సిక్లో ప్రభాకర్ చెప్పాడు. ఒకరోజు బాగా ఫుల్ క్లాస్ తీసింది, అయ్య బాబాయ్ ఇంకా అసలు 1 వీక్లో ఫారెన్సిక్ బుక్ మొత్తం చదివేసాను అనమాట. నువ్వు ఆ ప్రశ్నకి ఆన్సర్ చేయలేదంట, ఆ క్వశ్చన్కి ప్రభాకర్ చెప్పాడు, నువ్వు సరిగ్గా ఫారెన్సిక్ నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నువ్వు ఫెయిల్ అవుతావు అని ఇట్లా అనమాట. నేను ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చేయకపోయినా, కేస్ ప్రజెంట్ చేయకపోయినా అది అమ్మకి వెళ్ళిపోయేది అనమాట.
1: పెద్దవాళ్ళు మన దగ్గర ఉన్నారంటే వాళ్ళ నీడ ఎప్పుడు పడుతూ ఉంటది, తర్వాత మనకి ఎప్పుడు కాన్షియస్ గా ఉండాలి,
0: కాన్షియస్ గా ఉంటది. తర్వాత అమ్మని ఎగ్జామ్స్ అప్పుడు లీవ్ పెట్టమని చెప్పేదాన్ని అనమాట. తర్వాత అమ్మ ఉండేవారు కాదు ఎగ్జామ్స్ అప్పుడు, ఎందుకంటే రంగనాయకి డాక్టర్ అంటే ఉండకూడదు కదా, ఎవరికి చెప్పద్దు ఇట్లా అని. నా అంతట నేనే వితౌట్ రికమెండేషన్ చక్కగా ఎవరితో ఏ మాట పడకుండా మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయిపోయాను.
1: కంగ్రాచులేషన్స్. మరి అప్పటి నుంచి ఒక ఛాలెంజింగ్ జీవితం. బాగుందమ్మా. మరి గుంటూరు నుంచి, ప్రకాశం జిల్లా నుంచి మొదలెడితే తాతగారు వాళ్ళది, మరి గుంటూరులో ఒంగోలు, తర్వాత నుంచి మీరు గుంటూరు మెడికల్ కాలేజీలో చదివారు, హైదరాబాద్ ప్రస్థానం, వివాహానంతరం ఎప్పుడు వివాహం జరిగింది?
0: ఇది ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎనసీషా వచ్చింది. ఎనసీషా నేను చేసినట్లు కూడా చాలా మందికి తెలియదు. తర్వాత ఒక జనరల్ సర్జన్, నేను అమ్మ ఫ్రెండ్సే ఉండేవారు, అమ్మకి చెప్తుండేవాళ్ళు దీనికి ఎనసీషియా అంత పెద్ద ఇష్టం లేదు, ఎందుకు అట్లా ఫోర్స్ చేస్తున్నావు నువ్వని. ఎండి ఎనసీషియా, జనరల్ ఎనసీషియాలో అది ఒక జనరల్ సర్జన్ చేస్తున్నారు, సర్జరీ చేస్తున్నారు. ఆయనకి హైపోటెన్షన్ కావాలి, నాకు అప్పుడే 3rd మంత్ అనమాట. థర్డ్ మంత్ లో జనరల్ ఎనసీషియా అంత తొందరగా రాదు. ఆంటీ హెల్ప్ చేస్తున్నారు, నేను హెలతైన్ అనే డ్రగ్ అది చేయటము అది. ఆయన ఓ హడావుడి కంగారు, ఆయనకి బ్లీడింగ్ ఎక్కువైపోయి హైపోటెన్షన్ కావాలి అంటే గట్టిగా అరిచారనమాట. ఇదేంటి ఇట్లా అరవటం ఏంటి, నేను డాక్టర్ని ఆయన డాక్టర్ నన్ను అరవటం ఏంటి, ఆంటీని అనలేక నన్ను గట్టిగా అరిచారనమాట. బాబాయ్ నేను రిజైన్ చేసేస్తాను, ఇదేంటి వాళ్ళకి టెన్షన్ ఉంటే నన్ను అరవటం ఏంటి అని అంటే, అమ్ముండి అదేంటి ఓపెన్ కాంపిటీషన్ లో నువ్వు ఇలా రిజైన్ చేస్తానంటే ఎలాగా, అంత మంచి బ్రాంచ్, వాళ్ళకి సర్జన్స్ కి టెన్షన్ ఉన్నప్పుడు ఎనసీషా వాళ్ళని ఏదో ఇంకా ఏదో అరుస్తారు, అవన్నీ నువ్వు ఇగ్నోర్ చేయాలి, పట్టించుకోకూడదు. నేను నాకు అంత ఇష్టపడలేదు, అప్పుడు రిజైన్ చేసేసాను అనమాట. రిజైన్ చేసేసి తర్వాత నువ్వు రిజైన్ చేస్తున్నావా, నువ్వు ఇంత ఓపెన్ కాంపిటీషన్ లో సీట్ అయితే నాతో కాదు, నువ్వు నీకు పెళ్లి చేసేస్తాను, పెళ్లి చేసిన తర్వాత మీ ఆయన ఇష్టం నీ ఇష్టం, నువ్వు చదువుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని తర్వాత పెళ్లి చేసేసారు.
1: మీ విజయం వెనుక మీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు?
0: మా ఆయన, తన పేరు నగేశమ్మ, తను కెమికల్ ఇంజనీరింగ్ చేశారు, తర్వాత ఇప్పుడు చాలా రోజులు సెంట్రల్ గవర్నమెంట్ లో వర్క్ చేసి తర్వాత రిజైన్ చేసి తన ఓన్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. తను కూడా చాలా ప్రశాంతంగా చేసుకుంటారు, ఎలాంటి ఆడంబరాలకి వెళ్ళరు తను. నేను వెళ్తే కూడా ఎంతో ప్రేమగా ఉంటారు ఎంప్లాయీస్, అంటే వాళ్ళు ఆదివారం రమ్మన్నా పబ్లిక్ హాలిడే రమ్మన్నా కూడా వచ్చి చేస్తారన్నమాట తనకి.
1: మీ పాప బాబు?
0: పాప రమణి.
1: రమణి,
0: రమణి.
1: కృష్ణ?
0: కృష్ణ. మా అత్తగారి పేరు కృష్ణకాంత్.
1: బాబు డాక్టర్?
0: బాబు డాక్టర్. మా ఆయనతో ఫస్ట్ మాట్లాడింది, నేను ఎంట్రన్స్ రాస్తాను, మీరు బాగా నాకు కోఆపరేట్ చేయాలి. నేను అంటే తప్పకుండా కోఆపరేట్ చేస్తాను, అదేం లేదు నీ ఇష్టం వచ్చినట్టు చదువుకో అన్నారు తను. అన్నట్లే పాపం చాలా హెల్ప్ చేశారు నాకు పొసిషన్ కి.
1: ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే అప్పుడు ఆంధ్ర నుంచి మరి ఇక్కడ హైదరాబాద్ కు వచ్చినప్పుడు మేము నాన్ లోకల్ అయ్యారు చెప్పారు కదా, మరి ఇక్కడ పరిస్థితులు అంటే సహజంగా కోడలు ఇంటికి వస్తుంది అంటే కోడలు ఉండి పెట్టాలి, ఇంట్లో ఆయన్ని చూసుకోవాలి, ఆ తర్వాత బయటకు వెళ్లాలని అత్తగారులు మామగారు అనుకోవటం కామనే.
0: నేను

0: సీట్ తీసుకున్నప్పుడు మరుసటి రోజు ఒక డాక్టర్ గారు ఫోన్ చేసి మా అత్తగారికి, అప్పుడు ల్యాండ్ లైన్సే, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తే మా అత్తగారు ఎత్తారు, మీ కోడలు చిరంజీవి గారు ఈ సీట్ తీసుకుంటున్నారు, అక్కడ అందరూ మగవాళ్లే ఉంటారండి, అసలు బాగుండదు లేడీస్ కి, ఎందుకు తీసుకుంటున్నారు, తీసుకోవద్దని చెప్పండి అని. మా అత్తగారు నేను ఇంటికి రాగానే, అదేంటి నువ్వు మగవాళ్ళ బ్రాంచ్ తీసుకుంటున్నావంట, అక్కడ అందరూ మగవాళ్ళే ఉంటారంట, ఎందుకు వద్దు తీసుకోవద్దు నువ్వు ఇంకేదైనా తీసుకో అని. లేదమ్మా అదేం కాదు, మగవాళ్ళు ఉంటే ఏంటి, మెడికల్ ఫీల్డ్ లో అందరూ ఉంటారు, మనం హుందాగా ఉంటే మనకేం ప్రాబ్లం ఉండదు, అదేం లేదు, వాళ్ళేదో సీట్ కోసం అలా చెప్పారు కానీ మీరేం భయపడద్దని. పాపం ఆవిడ భయపడ్డారు ఈ మగవాళ్ళ బ్రాంచ్ తీసుకుంటుంది అని. మా అమ్మేమో ఏంటి ఎలా చేస్తుందో ఎలా చేస్తుందో, అమ్మకి ఆర్థోపెడిక్స్ అంటే తెలుసు, తన ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా, ఎలా చేస్తుందో, అమ్మ కూడా నాతోనే ఉండేవారు, ఎలా చేస్తుందో ఎలా చేస్తుందో ఏమో అని. తర్వాత మా అమ్మ మా అత్తగారిని, లేదులే మా అత్తగారి పేరు కృష్ణ, మా ఆ కృష్ణ అనే పేరే నా కొడుక్కి పెట్టాను అనమాట. లేదులే కృష్ణ, మెడికల్ ఫీల్డ్ లో మగవాళ్ళు ఉంటాం కామన్, కానీ మనం ఏం కాదు శుభ్రంగా చేస్తుందని. మా అమ్మకి చాలా టెన్షన్ ఉండేది, ఎలా చేస్తుందో ఎలా చేస్తుందో, ఇంత పెద్ద డిఫికల్ట్ బ్రాంచ్ తీసేసుకోవడం, నాది టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనమాట. ఆ థీసిస్ కూడా మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు, దానికి చాలా వర్క్ చేయాలన్నమాట. తర్వాత నాకు పొద్దున్న 4కి లెగవటము, వంట చేయటము, పిల్లలకు అన్ని సర్దేసేయటము, నేను డ్రైవర్ వచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవాడు అనమాట. పొద్దున్న 6:30కి వచ్చేసేసి నన్ను డ్రాప్ చేసేసి వెళ్ళిపోయేవాడు. అక్కడ హాస్పిటల్లో మనకి ఎలా ఉండేదంటే సిచ్యుయేషన్, ఉస్మానియాలో మనకి 6:30కి మీరు వెళ్తే మీకు డ్రెస్సింగ్ సెట్స్ అన్ని దొరుకుతాయి. నేను పీజీని నా ప్రొఫెసర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, తను 9కి వచ్చే లోపల డ్రెస్సింగ్స్ అన్ని చేసేసేయాలి, పేషెంట్స్ కి నీట్ గా ఉండాలి. విఎస్ రెడ్డి గారు నా ప్రొఫెసర్ అనమాట, ఆయన చాలా నీట్ గా, అసలు అంటే లైక్ క్రిస్టల్ క్లియర్ ఉండాలి, వూండ్స్ ఉంటాయి ఆ వూండ్స్ కి డ్రెస్సింగ్ చేయాలి. నేను 6:30కి వెళ్ళకపోతే ఆ డ్రెస్సింగ్ సెట్స్ అయిపోతాయి అనమాట, నా కొలీగ్స్ తీసేసుకుంటారు. నాకు డ్రెస్సింగ్ సెట్స్ దొరకకపోతే అక్కడ ఏమవుతుంది, డ్రెస్సింగ్స్ చేయలేను. డ్రెస్సింగ్స్ చేయకపోతే ప్రొఫెసర్ అడుగుతారు, ఏంటి ఇది అన్టైడీగా ఉంది, ఎందుకు చేయలేదు, హూఈస్ పీజీ రెస్పాన్సిబుల్, హూఈస్ రెస్పాన్సిబుల్ అని అడుగుతారు. హూఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ డ్రెస్సింగ్స్, వాళ్ళకి అది క్వశ్చన్ కావాలి, ఎందుకు రాలేదు, నీకు ఎందుకు దొరకలేదు, ఏ టైంకి వచ్చావు, ఎందుకు చేయలేదు, అలాంటి ప్రశ్నలకి అసలు ఆస్కారం ఇవ్వకూడదు. మనం నంబర్ 1 గా ఉండాలి, దేనిలోనూ వెలితి ఉండకూడదు, డాక్టర్స్ లాగా చేసేసేయాలి. అందుకని 4కే లెగిచ్చి నేను 6:30కి హాస్పిటల్కి బయలుదేరి వచ్చేసేదాన్ని అనమాట.
1: సో అలా అంత కష్టపడి మళ్ళీ ఈవినింగ్ ఎన్ని గంటలకు వెళ్ళావు?
0: ఈవినింగ్ ఒక్కొక్కసారి 8. పిల్లలు ఎదురు చూస్తా ఉండేవారు అనమాట, అత్తగారు ఉండేవారు ఎదురు చూస్తా ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీస్ ఉంటే, ఎమర్జెన్సీస్ ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ థియేటర్ కి తీసుకెళ్లి అక్కడ నెయిలింగ్ ఏదైనా చేయాలి అంటే 9:11 అయ్యేది అనమాట. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ తప్పించి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఏమీ లేవు, అందరు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు. వేరే ఊళ్ళల్లో ఏమీ సెంటర్స్ ఉండే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండే కాదు, చాలా చిన్న సెంటర్స్ ఉండేవి, అందరూ హైదరాబాద్ కే వచ్చేసేవాళ్ళు అనమాట. ఎంతో ప్యాథటిక్ గా వచ్చేవాళ్ళు అనమాట. నేను మినిస్టర్స్ కానీ ఎవరైనా ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు వస్తే నేను చెప్పేదాన్ని, తిరుపతి టెంపుల్ కంటే ఉస్మానియా అనేది ఇంకా పెద్ద టెంపుల్ సార్, దీనికి హెల్ప్ చేయాలి. తర్వాత పేషెంట్స్ కూడా చాలా బీదరికంగా ఉంటారు, వాళ్ళకి ఒక షెల్టర్ కావాలి, వాళ్ళకి ఫుడ్ మనం సప్లై చేయాలి, ఇలాంటివి చూసుకోవాలి. అప్పుడు నేనున్నప్పుడు ఎంఆర్ఐ కూడా లేదనమాట, సిటీ స్కాన్ కూడా లేదు ఉస్మానియాలో. అలా సిటీ స్కాన్ కి ఎంఆర్ఐకి పంపించేటప్పుడు దారిలో పేషెంట్స్ చనిపోయిన పరిస్థితులు కూడా ఉండేవి అనమాట. అది గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఇంప్రూవ్ చేయమని నేను పొలిటికల్ లీడర్స్ ని చాలా మందిని రిక్వెస్ట్ చేసేదాన్ని, ఎందుకంటే అప్పుడు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు. చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వర్క్ చేశానమ్మా. తర్వాత ఉస్మానియాలో కూడా నేను చేశాను. ఉస్మానియాలో చేసిన తర్వాత 2006 లో నేను రిజైన్ చేసేసి నేను ప్రైవేట్ సెటప్ కి వచ్చాను అనమాట.
1: అంతకుముందు మీరు ఏమైనా ఎడ్యుకేషన్ మెడికల్ స్టూడెంట్స్ కి ఏమైనా పాఠాలు చెప్పారు?
0: అది ఉస్మానియాలో ఉన్నప్పుడు చేయాలి కదా, టీచింగ్ చేయాలి, ప్రాక్టికల్ గా చెప్పాలి, క్లాసెస్ చెప్పాలి, ప్రాక్టికల్ గా కేస్ ప్రెజెంటేషన్స్ వాళ్ళతో చేయించాలి స్టూడెంట్స్ తోటి. తర్వాత వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే చెప్పాలి, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ఎక్స్రేస్ ఇవన్నీ ఉంటాయి. ఫ్రాక్చర్ కేసెస్ ఒక 20 కేసెస్ అడ్మిట్ అవుతాయి డ్యూటీలో, ఆ 20 కేసెస్ ఎక్స్రేస్, వాటి మేనేజ్మెంట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్చర్స్, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, ప్లేటింగ్ చేయాలా, నెయిలింగ్ చేయాలా, అట్లాంటివన్నీ డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత నేను అంటే సేవా సమితిలో ఈ షిరిడి సాయిబాబా సత్సాయి

0: డివోటీస్ వీళ్ళందరికి, నా పేషెంట్స్ వాళ్ళందరికి నేను ఫ్రీగా ట్రీట్ చేస్తాను కాబట్టి వాళ్ళందరూ స్ట్రెచర్స్, బెడ్స్, కాటరీ మిషన్స్ ఇలాంటివన్నీ కావాలని చెప్తే పాపం అందరూ సప్లై చేసేవాళ్ళు అనమాట. అంటే మన మన కంట్రిబ్యూషన్ ఎంతైనా కూడా అంత పెద్ద ఓషన్ లాంటి హాస్పిటల్లో అది చిన్నదే. తర్వాత వెంటిలేటర్స్ ఎన్నో ఉంటాయి కానీ కార్పొరేట్స్ లో డబ్బులు కట్టలేని వాళ్ళు తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్కి రావటము, అక్కడ ఉండే వెంటిలేటర్స్ ఒక 20-25 అవి సరిపోవు. ఇప్పుడు ఏంటంటే ఒక పేషెంట్ ని వెంటిలేటర్ మీద నుంచి తీసేస్తే ఇంకో పేషెంట్ చచ్చిపోతాడు, అలాంటి పరిస్థితి ఉంటదన్నమాట. అన్ని కేసులు తీసుకోవటానికి కూడా కుదరదు. కార్పొరేట్స్ లో చార్జెస్ ఎక్కువ ఉంటాయి, అది మెయింటైన్ చేయాలి అంటే వాళ్ల వాళ్ల రూల్స్, వాళ్ల బిజినెస్, మనం దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు. ఎవరి జీవిత విధానాన్ని, ఎవరి బిజినెస్ ని మనం క్వశ్చన్ చేయలేము. అది కార్పొరేట్స్ లో బిల్స్ పే చేయలేని వాళ్ళు ఒక్కోసారి గవర్నమెంట్ హాస్పిటల్కి రావటము, వాళ్ళకి వెంటిలేటర్ దొరకపోవటము, ఇవన్నీ హృదయ విదారకంగా ఉంటాయి, చాలా బాధగా అనిపిస్తుంది.
1: ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పాలసీ మేకింగ్ లో కూడా ఉంటది కదా. అయితే మీ మనస్తత్వాన్ని బట్టి మీరు పేదవాళ్ళంటే చాలా అమ్మలాగా చూస్తారు, అమ్మలాగా కాపాడుకుంటారు, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు, వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉంది కూడా గమనిస్తారు కదా. మీరు సండే కూడా ఖాళీగా ఉండరు, పేదవాళ్ళ కోసం సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. మెంటల్లీ రిటార్టెడ్ హోమ్ కి
0: వెళ్తుంటానమ్మా రీహాబిలిటేషన్ సెంటర్స్ కి. తర్వాత నేను ఎప్పుడు పోలియో పేషెంట్స్ గానీ, సిపి పేషెంట్స్ గానీ, తర్వాత హ్యాండిక్యాప్డ్ పేషెంట్స్ దగ్గర ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోను. తర్వాత బీదవాళ్ళు ఎంతో మంది నాకు నిజామాబాద్ నుంచి, పల్లెటూర్ల నుంచి, మా ఊరు నుంచి చాలా మంది వస్తారు, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేను రీఫండ్ చేసేస్తాను. వీళ్ళ ప్రిన్సిపల్ ప్రకారం వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు కానీ నేను అవన్నీ రీఫండ్ చేసేస్తాను. మందులన్నీ నేను కంపెనీ వాళ్ళకి చెప్పి కంపెనీ వాళ్లతో నేను కంపెనీ రేటుకి ఇప్పిస్తాను. తర్వాత వాళ్ళకి సరైన సలహా ఇస్తాను, మళ్ళీ రిపీటెడ్ గా రావద్దని చెప్తాను. నా పర్సనల్ నంబర్ ఇస్తాను, ఓన్లీ సండే వాట్సాప్ చేయమని చెప్తాను. ఏదైనా వాళ్ళకి వాట్సాప్ చేయటం రాకపోతే ఫోన్ చేసి వదిలేయమని చెప్తాను. ఉడతా భక్తి అంటారు, అది చేసింది కొంతమందికి, చాలా మందికి ఉపయోగపడుతుంది. కొన్ని డయాగ్నోసిస్ లు కూడా నేను, అది దేవుడు కలిగిస్తాడు. నువ్వు ఎవరైనా బతికి బయటపడాలంటే, మొన్ననే ఒక పేషెంట్, లాస్ట్ వీక్ పోర్ పేషెంట్, పెయిన్ అని వచ్చింది, నేను ఎక్స్రే తీశాను, తీద్దామా వద్దా అనుకుని ఆ తీద్దాంలే అని డిస్కౌంట్ చేసి ఎక్స్రే తీశాను. అన్ని చిల్లులు చిల్లులు బోన్స్ అనమాట. అది వెంటనే ట్రీట్ చేసేసి అమ్మాయిని ఏమిటో కనుక్కొని, విటమిన్ డి 2 ఉంది అంటే ఇంకొక 1 మంత్ అయితే చనిపోయేదన్నమాట. అలాంటి కేసెస్, తర్వాత కొన్ని క్యాన్సర్ కేసెస్ ఐడెంటిఫై చేయటము, కొన్ని హృదయ విదారకమైనవి ఉంటాయి, అవి దేవుడు మనకి ఆలోచన కలిగిస్తాడు అంతే. నాకు అలా అనిపిస్తుంది, వాళ్ళని సేవ్ చేశామంటే మన గొప్పతనం ఏం లేదు, మనకు ఆలోచన కలిగించింది దేవుడు. వాళ్ళకి బతకాలని రాసి పెట్టుంటే మనతో ఇలా చేయిస్తాడని అనిపిస్తుంది.
1: వైద్యో నారాయణ హరి, నారాయణ మూర్తులు మీరందరూ అని మేము చేతులు జోడించి మీకు దండం పెడుతుంటాము. అమ్మ మీకు నచ్చని పాటలు చెప్పు.
0: డాక్టర్ చక్రవర్తిలో పాటలు చాలా ఇష్టం నాన్న, పాడమని నన్ను అడగవాలా.

0: కానీ అందరికీ 24 గంటలే ఉంటాయి రోజు మొత్తం మీద. మా చిరంజీవి అమ్మకి మరి 24 గంటలు ఎట్లా సరిపోతున్నాయి మరి ఇన్ని మంచి పనులు చేయడానికి అని వింటున్న అందరు శ్రోతలకి ఒక సందేహం వస్తుంది. సరే, నేను నా అనుభవం కూడా అక్కడ చెప్తాను. నేను కూడా పేషెంట్. ఒకసారి నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను, చిరంజీవి అమ్మ దగ్గరికి. వాళ్ళు తన దగ్గర ఉండే జూనియర్స్ మాట్లాడుకుంటున్నారు. తను ఒక 3 ఇడ్లీ బాక్స్ లో పెట్టుకుని 6 గంటలకు వస్తుందంట. ఆ ఇడ్లీలు 2 తింటుందంట, పక్కన తినలేని వాళ్ళకి ఇంకొక ఇడ్లీ కూడా పెడుతుందంట. దాంతో సాయంత్రం 8:30 వరకు 9 గంటల వరకు ఉంటుందంట. అదేమి శక్తో ఏంటో ఎవరికి అర్థం కాదు. తను అన్నట్టుగా ఒక సూపర్ పవర్ ఏదో పైనుంచి పనిచేస్తూ ఉండాలి. అత్తగారింటికి న్యాయం చేయాలి, మీరన్నట్టుగా మీ వృత్తికి ప్రవృత్తికి కూడా న్యాయం చేసుకోవాలి. రెండు, ఇక్కడ మనం గెలవాలనుకుంటే మన ఇంటి బాధ్యతలన్నీ కూడా మనం వదిలేసుకోవాలి, అక్కడ మనం ఓడిపోతాం. కానీ ఇక్కడ ఓడిపోయామనుకుంటే ఇంట్లో వాళ్ళకు కూడా మన మీద మనకు కూడా ఒక ఏవగింపు కలుగుతుంది, వృత్తి సరిగ్గా నేను చెయ్యలేకపోతున్నానని. ఈ బ్యాలెన్సింగ్ ఇప్పటి పిల్లలకి, మాలాంటి వాళ్ళకు కూడా కుదరట్లేదు అటు ఇటు బ్యాలెన్సింగ్, అది మీరు ఎలా చేసుకోగలిగారు?
1: పాపం పిల్లలు కూడా బాగా సహకరించారండి. నా గొప్పతనమని అనుకోను, దేవుడిచ్చిన శక్తి. తర్వాత పిల్లలు సెటిల్ అవటం కూడా నాకు దేవుడిచ్చిన వరం. వేరే సినిమాలకి వెళ్ళటం కానీ, దేని మీద వ్యామోహం, ఇప్పుడేదో చీరలు కొనుక్కుంటున్నాను కొంచెం టైం దొరికితే కానీ, అప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇన్యాడిక్వసీస్తో ఆ షాపింగ్ అనేది కూడా అసలు ఏం చేసేదాన్ని కాదు, పిల్లలకు కావాల్సినవి ఏదో కొనేదాన్ని. ఒక వృత్తి, ఇంటి పని, పిల్లలు, నాకంటూ ఇంకా అసలు వేరే వ్యాపకాలు, ఏదో పార్టీలకు వెళ్ళటం కానీ, హోటల్స్కి వెళ్ళటం కానీ, నాకు ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చాను కాబట్టి తాతగారి దగ్గర, అమ్మగారి దగ్గర, అమ్మ దగ్గర ఉన్నాను. కానీ ఈ గొప్ప లైఫ్, పెద్ద పెద్ద ఆడంబరాలు ఇలాంటివన్నీ లేవు కాబట్టి నా మనసుకి అదేమి కష్టం అనిపించలేదు. ఇప్పటికీ మా అత్తగారి ఫ్యామిలీలో నేను ఏదైనా పెళ్లికెళ్తే ముందు చిరంజీవి వచ్చిందా లేదా అని అడుగుతారనమాట. చిరంజీవి వచ్చిందంటే చిరంజీవి చుట్టూ ఉంటారు, నువ్వు ఇంపార్టెంటే అందరికీ, నీతో ఫోటోలు కావాలి, నీతో కావాలి అని. అలా కాదు, నాతో కూర్చున్నా కూడా, అమ్మ నడు నొప్పి ఉందిరా, ఏ మందులు వేసుకోమంటావు, ఈ కాలు నొప్పి ఉంది ఏం వేసుకోమంటావు అని. నా అత్తగారులు అందరూ, నా అత్తగారు సైడ్ అందరికీ నేనంటే అసలు చాలా
0: ప్రాణం. నగేష్ గారిని కూడా నేను కలిశానండి. శ్రోతలందరూ కూడా ఒక చిన్న వినోపం ఏంటంటే, నేను పర్సనల్ గా కలిశాను వాళ్ళ హస్బెండ్ని, చిరంజీవి గారి హస్బెండ్ని. ఆయన దృష్టిలో భార్య అంటే సహజంగా భర్త అంటే భరించేవాడు అంటారు కదా, కానీ ఆయన అంటాడు నా భార్య భరించేవారు అంటే మా ఇంట్లో మొత్తం అంతా ఓలెండ్సోల్తానే. మా ఇంటి వాళ్ళే ఏ ఆనందం వచ్చినా ఏ ఆవేదన వచ్చినా ముందు చిరంజీవికే ఫోన్ చేస్తారు, నేనే సెకండరీ అంటారు. అంటే చూడండి, భర్త ఇచ్చే కాంప్లిమెంట్ భార్య పట్ల ఎంత గొప్పగా ఉంటుందో. సరే అమ్మ, మన వృత్తి ధర్మానికి వస్తే, కల్కటా నుంచి ఒక పేషెంట్ చాలా ఇబ్బందులు పడి ఫ్లైట్ లో తీసుకొచ్చారు, అదొక ఛాలెంజింగ్ గా చేశారు అని జర్నల్స్ లో చదివాను నేను. అదేంటో ఒక్కసారి చెప్తారా?
1: అంటే అక్కడ పేషెంట్ డివోషన్ క్లాసెస్ కి వెళ్ళి పాపం పడిపోయారు, పడిపోయి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అనమాట, టిబియా అంతా మల్టిపుల్ ఫ్రాక్చర్స్. ఎయిర్ లో అక్కడి నుంచి తీసుకొచ్చారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. రాత్రి 9 o'clock కి చేశామన్నమాట ఆ కేసు. చేస్తే చాలా బాగా సక్సెస్ అయింది. ఆయన ఇప్పటికీ నన్ను అమ్మ అంటారు, అరవింద్ అని అమ్మ అంటారు. వాళ్ళు జైన్ అసోసియేషన్స్ అలాంటివి ఉంటాయన్నమాట, పూర్ పీపుల్కి వాళ్ళు డయాలసిస్లు ఫ్రీగా చేయటం అలాంటివి అన్నీ చేస్తుంటారు. వాళ్ళ ద్వారా కూడా నాకు కొంత సంఘానికి సేవ చేసే ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. బీదైనా గొప్ప అయినా నేను ఒకే విధంగా ట్రీట్ చేస్తాను.

0: చాను. నాకు బీదా గొప్ప సంబంధం లేదు, స్టేటస్ గురించి అసలు ఎప్పుడు నేను అసలు ఆలోచించలేదు. ఏ పేషెంట్ అయినా ఇంకా బీద వాళ్ళకే నేను ఎక్కువ టైం కేటగరైజ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకోవడానికి టైం కావాలి, అర్థం చేసుకునేలాగా చెప్తాను. తర్వాత అమ్మాయి ఎప్పుడు రావాలి అంటారు, వాళ్ళకి క్లియర్గా చెప్తాను. ఇంకా వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. కానీ నేను బీద వాళ్ళకి ఎక్కువ కేటగరైజ్ చేస్తాను, చదువుకున్న వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది, చదువు లేని వాళ్ళకి కొంచెం మనం వాళ్ళకి ఎక్కువగా ఫోకస్ చేయాలి.
1: ఇప్పుడు భారతదేశం ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ఈ ఆరోగ్య అవగాహన లేక ముఖ్యంగా ఆడవాళ్ళలో, మీరు ఇందాక నుంచి చెప్తున్నారు ఆడవాళ్ళలో ఎముకలకు సంబంధించిన అవగాహన లేమి చాలా ఉంది అని, ఇప్పుడు మనం ఫేస్ చేస్తుంది ఆరోగ్యపరంగా ఈ ఆర్థోపెడిక్ సంబంధించి ఎలాంటివి అంటారు?
0: ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా లేడీస్ లో ఎందుకుంటాయంటే మనకి ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా మంది లేడీస్ కి లేదు, అది మాత్రం నిజం. తర్వాత ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఒక అమ్మ ఇంట్లో అయ్యో లేచి వంట చేయకపోతే పిల్లోడికి క్యారీర్ పెట్టలేను, పిల్ల వెళ్ళిపోద్ది, మా ఆయన వెళ్ళిపోతారు, ఇదే టెన్షను, ఇదే యాంగ్జైటీ. తర్వాత ఏమో అన్నం మిగిలిపోతే అయ్యో ఇది అన్నం మిగిలిపోయింది అని పొద్దున్న తింటాము, ఇలాంటివన్నీ వేస్ట్ చేయకూడదు, పాపం ఆయన కష్టపడి సంపాదించారు, పిల్లలు కష్టపడి సంపాదిస్తున్నారు, ఇలా వాళ్ళ హెల్త్కి వచ్చేసరికి ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాను, తర్వాత ఈ కాళ్ళ నొప్పులు ఏంటి ఎందుకు వస్తున్నాయి, ఈ భుజం నొప్పి ఏంటి ఎందుకు వస్తుంది, ఒక డాక్టర్ దగ్గర చూపించుకోవాలా, అయ్యో పిల్లలు లీవ్ పెట్టాలి, ఆయన లీవ్ పెట్టాలి, తర్వాత ఆయన ఏమన్నా అనుకుంటారేమో, ఎందుకంటే ఈవిడకంటూ ఈవిడకి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక ఇలా వెళ్ళబుచ్చుకుంటుంటారనమాట. ఏదో మెడికల్ షాప్లో వెళ్ళి నొప్పికి ట్యాబ్లెట్ ఇవ్వమంటే వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ డైక్లోఫెన్ ట్యాబ్లెట్స్ ఇవ్వటము, వీళ్ళు మింగటము, ఇలాంటివన్నీ ఇట్లా చేసుకుంటూ ఉంటారనమాట. అవగాహన లేదు, ఇంకా ఇప్పటికీ లేదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు ఆడవాళ్ళకి. అందుకే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మా దగ్గరికి లేట్ స్టేజెస్లో వస్తాయన్నమాట. తనకంటూ పొద్దున్న లెగిస్తే ఎన్నో బాధ్యతలు ముందు కనిపిస్తాయి వరుసగా 1, 2, 3, 4, 5 అని. తన ఆరోగ్యం తనకి ఏంటి అలక్షణం, సర్లే ఇంత చిన్నదానికి పిల్లల్ని ఎందుకులే ఇబ్బంది పెట్టడం,
1: అప్పటికి ముదిరిపోద్ది
0: అనమాట. అప్పటికి ముదిరిపోయేదన్నో అప్పుడు ట్రీట్మెంట్ అనేసరికి ఇదన్నమాట. తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ వస్తారు, వైఫ్ వర్క్ చేసే లేడీకి ఉన్న ఫ్రీడమ్ నేను చూస్తుంటాను. హస్బెండ్ చేయాలండి ఈ పరీక్షలు చేయాలా, అవసరమా, లేదు సార్ చాలా అవసరం, మేడంకి చేయించాలి, టెస్ట్లు చేయించాలి, ఈ ఎక్స్రే తీయాలి. నేను యూజువల్గా నేను ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ రాయను, వాళ్ళది ఆలోచించే నేను రాస్తాను, మీరు చేయించాలి, ఈ నంబర్ ఇస్తాను, ఇది డిస్కౌంట్ కూడా ఇస్తారు మీకు, ఇక్కడ చేయించండి, ఇక్కడ నేను డిస్కౌంట్ రాస్తాను, ఈ హాస్పిటల్లో ఎక్స్రే బాగుంటుంది, చేయించండి, ఇలా క్లియర్గా చెప్తానన్నమాట. ఫ్రీడమ్ లేకపోవటం మూలంగా ఏంటంటే అనారోగ్యం అనేది పెరిగిపోవటము, ఆవిడ కంప్లీట్గా బెడ్ ఎక్కేదాకా తెచ్చుకోవటం. తర్వాత ఈ వేరే స్టేట్స్లో వేరే కంట్రీస్లో ఇట్లా ఉండదు, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత ఎవ్రీబడి విల్ హ్యావ్ ఫ్రీడమ్, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంటుంది, తన పని తను చేసుకుంటుంది, తన కార్ తను డ్రైవ్ చేసుకుని తను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోద్ది ఒక లేడీ, ఎవరి మీద డిపెండ్ అవ్వదు, ఆ ఇండిపెండెన్స్ అనేది మనకు లేదు.
1: ఇంకొక పాట చెప్పండి.
0: మేము సండే ఖాళీగా ఉన్న టైంలో ఈ పాత పాటలు పాత సినిమాలే, కొత్త పాటలు కొత్త సినిమాలు ఇంకా ఏంటో కొంచెం ఆందోళనగా ఉంటుంది ఆ డ్రెస్సులు అవి చూసి, అందుకని పాత పాటలు పాత సినిమాలే చూస్తాము.
2: లేచింది నిద్ర, లేచింది మహిళలు.

0: లైఫ్ లో బాగా ఛాలెంజింగ్ కేస్ మీకు ఏమనిపించింది?
1: ఛాలెంజింగ్ కేసు మా అరవింద్ కేసు, టివియా కేసు. తర్వాత ఎన్నో కొన్ని జాయింట్స్ ఉంటాయి, బాగా హరిపోయిన తర్వాత లేడీస్ బాగా వెనక్కి వెళ్ళిపోయి కంప్లీట్ గా తిరిగిపోయిన జాయింట్స్ చేసేటప్పుడు డాక్టర్స్ కూడా సర్జికల్ స్ట్రెస్ ఉంటుంది. అలాంటివి రెడ్యూస్ చేసి అవి కరెక్ట్ గా ఇంప్లాంట్ పెట్టి రెడ్యూస్ చేసేటప్పుడు మాకు కొంచెం హార్ట్ రేట్ పెరగటము, మాకు స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి. సర్జన్స్ కి ఎప్పుడు స్ట్రెస్ ఉంటది, అది అలవాటు అయిపోయింది. అది రెడ్యూస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. చాలా వంకరగా నడుస్తూ వస్తారు, చూసారా, వాళ్ళకి చాలా టైం అంటే ఒక 40 మినిట్స్లో అయిపోయే కేసు 80 మినిట్స్ పడుతుంది అన్నమాట. అది చేసేటప్పుడు మాకు స్ట్రెస్ ఉంటుంది. అంటే అప్పటిదాకా కొంచెం అంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తుంటాము, అది చేసేటప్పుడు మాత్రం చాలా కామ్గా, చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది థియేటర్లో, చాలా జాగ్రత్తగా చేస్తామన్నమాట. ఏదైనా చేస్తే మళ్ళీ పేషెంట్సే డాక్టర్ గారికి చేతగాక ఇలా చేశారు అనుకుంటారు కదా, చాలా జాగ్రత్తగా చేస్తాం.
0: అలాగే కొంతమంది అవ్వడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, మీ స్టూడెంట్స్ కి ఇచ్చే సలహా ఏంటి?
1: ఇది చెప్తుంటాం, ఇలా రిడ్యూస్ చేసేటప్పుడు, స్ట్రెయిట్ చేసేటప్పుడు, ఎక్స్టెండ్ చేసేటప్పుడు అంటాం అన్నమాట. దీన్ని వెంటనే చేయకూడదు మనం. ఈ పోస్టీరియర్ క్యాప్సూల్ కి మనం టైం ఇవ్వాలి రిలాక్స్ అవ్వడానికి, ఈ లిగమెంట్స్ కి మనం టైం ఇవ్వాలి, స్ట్రెచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్ట్రెచ్ చేయాలి. ఇలాంటివన్నీ ఇది ఒకవేళ రాకపోతే ఇక్కడ రిలీజ్ చేయాలి, మీడియల్ సైట్ రిలీజ్ చేయాలి, ఇలా చేయాలి, ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ ఆస్టియోటమీ చేయాలి, ఇక్కడ ఆస్టియోఫైట్స్ తీయాలి, ఇలాంటివన్నీ పిల్లలకి చెప్తూ జాగ్రత్తగా చేస్తామన్నమాట.
0: మానవ జీవితం అంటే సంక్లిష్టత కదమ్మా, ఎక్కడ బ్రెయిన్ ఒక దగ్గర ఉండదు, మనసు ఒక దగ్గర ఉండదు, యావిగేషన్స్ ఎక్కువ వస్తాయి, ఆలోచనలు వస్తాయి. మీరు అంటున్నారు ఏకాగ్రతగా ఉండాలి అని.
1: మెడిటేషన్ అనేది నేను కొన్ని మంత్రాలు మెడిటేషన్ చేస్తుంటాను, ఖాళీగా ఉన్నప్పుడు, లిఫ్ట్ లో ఉన్నప్పుడు, వెన్ ఐఎమ్ వాకింగ్, వెన్ ఐఎమ్ గోయింగ్ టు ద పేషెంట్, ఆర్ వెన్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, నేను మెడిటేషన్ అనేది చేస్తాను. ఒకటి ఏంటంటే ఇండియన్ పేషెంట్స్ లో ప్రాబ్లం ఏంటంటే సహనం ఉండదు, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఒక రోజులో తగ్గిపోయాయి కాదు. దానికి ఒక సలహా, ఎక్సర్సైజెస్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మందులు ఇవి చెప్తాం. ఓపిక్గా వినాలి, అమ్మ ఎప్పుడు రావాలంటే రాకర్లేదు సార్, నేను చెప్పింది మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీకు తగ్గిపోద్ది, ఇది ఇన్నాళ్ళు టైం పడుతుంది, ఈ టైంలో మీరు కంగారు పడిపోయి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకో మందులు రాయించుకొని ఎక్కువ మెడికేషన్ తీసుకోవద్దు, ఇలా చెప్తామన్నమాట. ఆర్థోపెడిక్ పేషెంట్స్ కి కావాల్సింది సహనం. రెస్టారెంట్ లో ఒక 3 గంటలు వెయిట్ చేస్తారు కానీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి అసహనం, ఆ అసహనం ఉండకూడదు. డాక్టర్ దగ్గరికి అరుచుకుంటూ వస్తే మీకే నష్టం.
0: కరెక్ట్, అది
1: మీకే నష్టం. చక్కగా వినాలి, ప్రశాంతంగా వినాలి, ఎందుకంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్.
0: మరి సమాజానికి మీరిచ్చే సూచన ఏంటి?
1: యాజ్ ఏ డాక్టర్ గా సూచన ఏంటంటే ఆరోగ్యాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు.
0: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఎప్పుడు ఆరోగ్యాన్ని మాత్రం అలక్ష్యం
1: చేయకూడదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఇంత పెద్ద హాస్పిటల్కి వెళ్లాలా, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్లాలా అని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇనీషియల్ స్టేజెస్ లో ఏదైనా ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్, రోగం ముదిరిపోయిన తర్వాత, బాగా అరిగిపోయిన తర్వాత దానికి ఆన్సరు మందులు ఉండవు, ఇంకా సర్జరీలే దానికి ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఆరోగ్యంగా ఉండటమే మంచిది. తర్వాత అనారోగ్యం ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సరైన సలహా తీసుకొని, ఒక ఎక్స్రేను, ఒక ఇన్వెస్టిగేషన్ చేయించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ఉత్తమం.
0: అసలు హాస్పిటల్స్ లో అవసరం లేని సొసైటీ కావాలంటే మనిషి ఏ విధమైన

0: లైఫ్ స్టైల్స్ కావాలంటారు.
1: జంక్ ఫుడ్ తినకూడదు ఫస్ట్, తర్వాత అనవసరమైన ఏదైనా ఎంటర్టైన్మెంట్స్ కానీ పెట్టుకోకూడదు ఎక్కువ, దాని మీదే డిపెండ్ అవ్వకూడదు. మనిషి ఆరోగ్యంగా వాకింగ్ చేయాలి, హెల్దీగా ఉండాలి, హెల్దీ ఫుడ్ తినాలి, తర్వాత మంచి ఎక్సర్సైజెస్, ఎరోబిక్ ఎక్సర్సైజెస్, వాకింగ్ చేయాలి. సెడెంటరీ లైఫ్ లీడ్ చేయకూడదు. అయ్యో నాకు 65 వచ్చేసినాయి, ఇంకా కోడలు వచ్చారు, ఇంకా నేను పని చేయకూడదు అని ఉండకూడదు. కోడళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తుంటారు కదా, కూతుళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు, వాళ్ళకి సహాయం చేయాలి, యాక్టివ్గా ఉండాలి. అది అమ్మాయే చేయాలి, నేను చేయకూడదు, నేను ఎందుకు చేయాలి, నాకు 65 వచ్చినాయి, నేను ఇంకా చేయను, ఇట్లాంటివి కాదు. యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఫ్యామిలీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: అమ్మ మీకు నచ్చింది పాటలు చెప్ప.
1: దేవుని పాటలు అన్ని ఇష్టమే, భక్తి పాటలు ఏదైనా ఇష్టమే. నర్తనశాలలో పాటలు కూడా నాకు చాలా ఇష్టం. సావిత్రి పాట ఉంటది కదా, అది కూడా చాలా ఇష్టం.

0: మీతో మాట్లాడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎంత సమయం వెచ్చించి మా స్టూడియోకి వచ్చి మాతో మాట్లాడారు, మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్స్ అమ్మా.
2: మీట్ ది స్టార్ ప్రోగ్రాంలో మీరింతవరకు ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ శ్రీమతి చిరంజీవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఆయనంపూడి శ్రీలక్ష్మి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి స్టూడియోస్ లో సమయం 8:51 దాటి 45 సెకండ్లు. ఏకచిత్రగానం విందాం. హీరో నాని అంటే పక్కింటబ్బాయిలా ఉంటాడు, ఇన్నోసెంట్ గా ఉంటాడు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడేట్టు లవ్వర్ బాయ్లా ఉంటాడు. కానీ ఈరోజు మనం ఏకచిత్ర గానంలో వినబోయే పాటలున్న సినిమాలో మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తాడు. అసలు నానీని పోలీస్గా చూడగలమా అనుకున్నారు రిలీజ్కి ముందు అందరూ. కానీ స్క్రిప్ట్ విషయంలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చూపించడంలో తన సెలెక్షన్ రాంగ్ కాదని ప్రూవ్ చేసిన సినిమా ఇది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ల క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చిన హై యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ మూవీ హిట్ 3 ద థర్డ్ కేస్ సినిమాలోని పాటల్ని వినబోతున్నాం ఇవాల్టి ఏకచిత్ర గానంలో. ముందుగా వినబోయే పాట హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అబ్ కే బార్ అర్జున్ సర్కార్. ఈ పాటలో హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం అర్థమైపోతుంది. ఇక హీరో సినిమా అంతా ఎలా ఉండబోతాడో అన్నట్టు సగన్ స్టోరీ చెప్పేసినట్టే. సినిమాలో ఇదొక హుక్ సాంగ్లా ఉంటుంది. అర్జున్ సర్కార్ వ్యక్తిత్వం, తన మిషన్, వృత్తి పట్ల బాధ్యత, ఒక్క మాటలో చెప్పాలంటే హీరో క్యారెక్టర్ ఎలివేషన్ సాంగ్ ఇది. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: ఏకచిత్రగానం వింటున్నారు. 2025లో విడుదలైనటువంటి హిట్ 3 చిత్రంలోని పాటలు వింటున్నాం. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కిజే మేయర్. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో పాటలుండడమే తక్కువ, ఎందుకంటే స్టోరీ మనల్ని డీప్గా ఆలోచించేటట్టు చేస్తుంది కాబట్టి. పాట స్టోరీలో డిస్టర్బింగ్గా అనిపిస్తుంది, కానీ హిట్ 3 చిత్రంలో 4 పాటలున్నాయి. ప్రతి పాట కూడా స్టోరీలో నుండే పుడుతుంది, స్టోరీని ఇంకా ఎలివేట్ చేస్తుంది. అలాంటి మ్యూజిక్ అందించారు మిక్కిజే మేయర్. లక్ష్యం కోసం పనిచేసే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్కి సున్నితమైన మనసు కూడా ఉంటుంది, ప్రేమ కూడా చోటుందని తెలిపే పాట ఇప్పుడు మనం వినబోయే పాట. ట్రెండింగ్ లవ్ సాంగ్స్ లిస్ట్లో తప్పకుండా ఉండే పాట.
1: ఎవరెవరని వెతికినా ప్రేమ వెళ్ళువా ప్రేమ ఒప్పెనా
0: అనే ఈ లైన్స్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా హమ్ చేస్తారు. చూడండి, ఇప్పుడు నేను పాట వినిపిస్తాను, ఈ లైన్స్ వచ్చినప్పుడు మీరు కూడా హమ్ చేస్తారు. ఈ ప్రేమ గీతాన్ని సిద్ శ్రీరామ్, నూతన మోహన్లు పాడారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం ఏకచిత్రగానం వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రవంతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 9:04 దాటి 42 సెకండ్లు స్టూడియోస్ లో 2025లో విడుదలైన చిత్రం హిట్ 3. ఈ చిత్రంలోని పాటల్ని వింటున్నాం ఇవాల్టి ఏక చిత్రగానం శీర్షికలో. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీజీ మేయర్. హిట్ 3 అనేది

హిట్ 2కి సీక్వెల్ మూవీ. హెచ్ఐటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ టీమ్. హిట్ 1లో విశ్వక్ సేన్ నటించారు, హిట్ 2లో అడవి శేష్ నటించారు, హిట్ 3లో నాని నటించారు. దీనికి కూడా సీక్వెల్ వస్తోంది, హిట్ 4. మరి ఈ చిత్రంలో ఇప్పుడు వినబోయే పాట ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. పాడింది అనిరుద్ రవిచందర్, మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో. థ్రిల్లర్ మూవీలో వచ్చేటటువంటి సాఫ్ట్ ఎమోషనల్ బ్రేక్ ఈ పాట. ఇప్పుడు విందాం ఆ పాట.

చైత్రీ చిత్రంలోని పాటలు వింటున్నారు. ఇప్పుడు మనం వినబోయే పాట పోరాటానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండబోతోంది. కొన్ని పాటలు వినిపిస్తాయి, కొన్ని పాటలు గుండెల్లోకి దిగిపోతాయి, కానీ ఈ పాట మాత్రం

ఒక యోధుణ్ణి మన ముందు నిలబెట్టినట్టుగా అనిపిస్తుంది. ధర్మమే నేలా ఓడితే అంటూ మొదలయ్యే పాట ఇది. ఒక పోలీస్ ఆఫీసర్ కథ మాత్రమే కాదండి హిట్ అంటే. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లే ప్రతి మనిషి మనసులోని మాట. హిట్ HIT హిట్ అంటే ఇందాకే అనుకున్నాం కదా హ్యూమన్ ఇంట్రోవర్షన్ టీమ్ అని. హిట్ 1లో, హిట్ 2లో, హిట్ 3 ఈ మూడింటిని కలిపి హిట్ యూనివర్స్. దీనిలో ముఖ్యమైన ప్లాట్ ఏంటంటే పోరాటం, న్యాయం కోసం హీరో చేసే పోరాటం. ఇప్పుడు మనం వినబోయే పాట క్లైమాక్స్ వైబ్ని క్యారీ చేసే పాట. పాట పేరులాగే ఇదో పోరాట గీతంలా ప్రతి సెకండ్ టెన్షన్ పెంచుతూ సినిమా స్పిరిట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక మిక్కీజే మేయర్ సంగీతం మనందరికీ తెలిసిందే, అలా మనసుని తాకెళ్లడం కాదు మనసుల్ని బంధించేస్తుంది. హిట్రీలోని చివరి పాట 4వ పాట పోరాటమే. కార్తీక్, సాన్వి, సుదీప్ పాడిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ల క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో శైలేష్ కొలను డైరెక్షన్లో హీరో నాని నటించిన చిత్రం హిట్ 3లోని పాటలు విన్నాం ఇవాల్టి ఏకచిత్ర గానంలో. నేను మీ ఆర్జే శ్రవంతి, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ

భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 9:15. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 9:30 ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు. ఇక రాత్రి 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 10 గంటలు దాటి 25 సెకండ్లు. ఇప్పుడు వినండి నాటి మేటి సినీ గీత మాలిక మధురిమా.

0: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి.
1: నారాయణ అష్టాక్షరిలో రా, శివపంచాక్షరిలో మా కలిపితే రామ. రకారం రుద్రరూపం, అకారం బ్రహ్మరూపం, మకారం విష్ణురూపం, మూడు కలిపి త్రిమూర్తాత్మకం రామశబ్దం అని పెద్దవారు చెప్తూ ఉంటారు. నిత్యం రామనామం చేస్తూ అంటూ వింటూ ఉండే భాగ్యశాలి ఆంజనేయుడు. ఆయనే శివస్వరూపం గనక పార్వతి ఆయనతో పాటే ఉండటంతో ఆది దంపతులతో పాటు లక్ష్మీనారాయణులు ఇలా ఒక్క పేరుతో ఎంతో మంది దేవతల్ని ఆరాధించవచ్చు రామనామంతో అంటారు పెద్దవాళ్లు. తలిస్తే తారకరాముడు, కొలిస్తే కోదండరాముడు, పిలిస్తే పుణ్యచరితుడు, పూజిస్తే పురుషోత్తముడు, ఇవన్నీ రూపం ఎదురుగా అనుకుంటే, అయితే అదే రూపం ధ్యానం చేస్తే ఆంజనేయుడికి హృదయంలో కనిపించినట్టు ఎరుగిన వారికి ఎదలో ఉన్నాడంటూ తొలితరం గేయం అది. పంతులమ్మ చిత్రంలో పి సుశీల, వేటూరి సుందరరామూర్తి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

జీవితం ఒక ఊయిల. మరపురాని జ్ఞాపకాల గతాలలో, మధురూహల మనసులోగే భవిష్యత్తులో ఈ రెండింటి మధ్య ఊగుతూ ఉంటుంది. అదే మనసు ఊయలైతే ఆ ఊయల ముందుకే పోతుంది, వెనుకకు తిరిగి రాదు. అది ఆనంద డోలికై కూచుంటుంది. ఒకసారి ఊహల గుసగుస వినటం మొదలెట్టిన తర్వాత మనసు నాపడం

ఎవరితరం కాదు. తల పైకెత్తితే నక్షత్రాల మల్లెలు గుత్తులు గుత్తులుగా పందిరిలా కనపడతాయి. భూమి మొత్తం పెళ్లిపీటలా అనుకుంటే వెన్నెలనే అక్షంతలు వేసి నెలరాజే పెళ్లికి వస్తే అది రచయిత మదిలో పాటవుతుంది. బందిపోటు చిత్రంలో ఘంటసాల పి సుశీల, ఆరుద్ర రచన ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

అందంతో తనువు ఊగగా, ఆనందంతో మనసు తూగగా ఆ మైకపు తీరు ఎలా వర్ణించగలం? ఏ పరదాల చాటు నుంచో ఓ పిల్ల సమీరం బుగ్గలపై సిగ్గులు మొలిపిస్తే, ఏ ఆకుచాటు నుంచో ఓ చంద్రకిరణం నుదుటిని తాకి మెరిస్తే ఆ అద్భుతాన్ని ఎవరికి కట్టపెట్టాలి? ఆ మహిమని ఎవరికి చుట్టపెట్టాలి? వలపున రేగిన మధురోహుల మదివూహల పురులు విప్పి పదాలుగా నాట్యమాడితే వినేశ్రోతకు స్వర్గం ఎందుకు కనిపించదు చెప్పండి. బందిపోటు చిత్రంలో పి సుశీల ఘంటసాల, ఆరుద్ర రచన ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

ఈ సృష్టి ఎంతో విచిత్రం. ఎన్నో జీవాలు పాకేవి, పారడేవి, ఎగిరేవి, ఈదేవి, కదిలేవి, కదలనివి, వీటన్నింటిలో మనిషి. వేల వేల సంవత్సరాలలో ఒక అద్భుతం ఈ సృష్టి. మనిషి కోసం పొడిమి వేచి ఉంది, మనిషి కోసం నింగి కాచుకుంది. నేల మొలకలతోనూ, నింగి నక్షత్ర మెరుపులతోనూ మనిషి పుట్టుకకు స్వాగతం చెప్పింది. తిరిగి ఆ మనుషుల్లో పలవరింతలు, పలకరింతలు, పరిమళింపులు, పరవశింపులు, కొద్ది స్నేహాలు, కొద్ది ప్రేమలు, కొద్దిగా పలికిన స్వాగత గీతులు. అలా హృదయం తిరిగి పాట పాడితే మందార సుమకాంతిలో, కందర్ప శరభ్రాంతిలో శాంతరసప్లావిత సింధూరవర్ణ గేయం ఈ పాట. మనుషులు మారాల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ రచన, కెవి మహదేవన్ సంగీతం.

గుండె తేలికై మనస్సు హాయిలో తేలి పరవశింపచేసే పరిమళం సంపంగి పుష్పాలది. అంతటి హాయినిచ్చే సంపంగి పువ్వుల్లాంటి నవ్వు, గిల్లి చిటికలు వెయ్యాలనిపించే పసునిసుగుల బుగ్గలు, అలా చూస్తూ ఉండిపోవాలనిపించే పగడపు జాబిల్లి పెదాలు, అలా తిరిగి వచ్చేందుకు పచ్చిక తిన్నెలు, ముచ్చట్లకు వెచ్చని వెన్నెళ్ళు, మనసు వీధుల్లో మల్లెల మేడల్లో అడుగుల్లో అడుగువేసి నడవాలని, చేతిలో చెయ్యివేసి కలవాలని, ఆ నీడనే పడి ఉండాలని కోరుకుంటూ గౌరీ మనోహరి రాగఛాయలలో అడుగులు వేసుకుంటూ పాడుతున్న ఈ పాట వినండి. పూలరంగడి చిత్రంలో ఘంటసాల ఆపి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సాలు రాజేశ్వరరావు సంగీతం.

ఉరకలేసే నదిపై పడవ కట్టుకు వెడితే ఎగరే కెరటాలపై పడవ కుదుపుల్లో కలిసిపోతుంది. హైలస్సా అనుకుంటూ తెడ్డివేయటం మనందరికీ తెలిసిందే. అయినా ఆ పదాన్ని వయ్యారానికి కట్టబెట్టి అవ్వాయి చువ్వాయిలాగా కెరటానికి సమంగా ఎగిసిపడే టక్కరి టిక్కుల పిల్లని, పచ్చిమిరపలాంటి చిలిపిదరాన్ని పట్టుకుని ఆడిస్తూ ఆటపట్టిస్తున్న ఓ అల్లరి గీతం. బుద్ధిమంతుడి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆరుద్ర రచన, ఘంటసాల సంగీతం.

జాబిల్లి మరుమల్లి తెల్లగా చల్లగా హాయిగా ఉంటాయి. అంతే చల్లగా తెల్లగా హాయినిచ్చేది కూడా పాపాయే. కాని ఆ పాపాయిని నిద్రపుచ్చటానికి ఎన్నో కథలు చెబుతూ జాబిల్లిని చేతిలో పెడతానని, తారకలతో ఆడుకోవాలని, మేఘమాలలపై పచారులు చేయాలని, ఇరుగు పొరుగు దిష్టి తగలకుండా చుక్క పెడతానని, తనకు తాను ఉండగా భయం లేదని, బుజ్జికన్నని చిన్నయ్యని కన్ననీ నిద్రపుచ్చుతూ ఊయల లూపుతున్న ఒకే ఒక గాయని గేయం. చల్లని నీడ చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట, దాశరథి రచన, చలపతిరావు సంగీతం.

శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఇవన్నీ వాటి పనులు చేస్తున్నా వాటి ప్రభావం మాత్రం పడేది మనసు మీదే. ఆ అందాల ఏలిక కోసం, అనురాగ మాలిక కోసం వేచి ఉన్నానని, కళలో చూసిన ప్రేయసి ఇలలో ప్రత్యక్షమైందని సంతోషంతో మాట రాకపోయినా మాటలు దాచేసుకుని పాటలు పాడేసుకుంటే ఈ పాట అయిపోతుంది. వియ్యాల వారికి అయ్యాల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన యుగళ గీతం.

నావారనుకునేవారు లేరన్న సమయంలో ఒడిని చేర్చి ఓదార్చే తల్లిలాంటిదని, ప్రేమ ఒక భావనైతే సౌఖ్యం కోసం కాక ఆ భావన కోసం ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారనుకుంటే ఆవిడ ఆమె అని, దేవుడిచ్చిన ప్రేయసని, 1000 ఏళ్లు ఆ ఆనందం అనురాగం సాగిపోవాలని, కళలు పండాలని అంటూ తన కోసమే ఆలోచించుకునే ప్రపంచంలో, హృదయాలు అరుదుగా అయిపోయిన ఈ సమాజంలో జాబిల్లిలా ఒలికిన అమృత హృదయం ప్రబోధం చేస్తూ ఈ పాట. గుడిగంటల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆత్రేయ రచన, ఘంటసాల సంగీతం.

చూపులతోనే మురిపాలా, మాటలతోనే చెలిమిలా అని అంటే అది తప్పైతే పలకనని, పిలువునని అంటూ అందుకు కారణం తన మనస్సు సరే అన్నా మర్యాద తగదు అంటుందని విశదపరుస్తూ మూడు ముళ్ల కోసం ఏడడుగుల కోసం చెలి చెలిమికై పాడుకున్న ఓ యుగళ గీతం ఇది. ప్రేమించు చూడు చిత్రంలో పిబి శ్రీనివాస్, పి సుశీల, ఆచార్య ఆత్రేయ రచన, మాస్టర్ వేణు సంగీతం.

మనసులో ఎడదలో జరిగే అలజళ్లు తనకి తప్ప బయటవారికి తెలియదు. కాని దాగి వింటున్న మల్లెలకు ఇదంతా తెలుస్తోంది అని అంటూ మదినిండా పరవశాన్ని నింపే అమృత సమానమైన పరిచయాన్ని పదిలంగా చూసుకుంటూ హాయిని నింపే రేయిలో వింజామరల గాలిలో ప్రకృతి ప్రసాదించే అందాలని ప్రేమ భావనలను పులిమేసి మనసారా పాడుకుంటున్న పాట చిట్టి చెల్లెళ్ళు చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

ఆశపడే కళ్లకు చిరుసవ్వడైనా ఎగసిపడే మనుషుకు ప్రతి చిన్న విషయం తాను ఆలోచిస్తున్నదే అవుతుంది. ఏ కొమ్మ మీదో గువ్వపెట్ట కూనిరాగం తీసినా, ఆకుల గలగలల్లో విసిరే గాలి తరంగాలైనా, ఆఖరికి ఏటి నీటి తీపి అలలపై జగసిపడిన చేపపిల్ల చప్పుడు కూడా ఉలిక్కిపడి ఎదురుచూసి కాదని తెలుసుకుని వేచి ఉండలేక జారే అశ్రబిందువుని ఆపుకోలేక ఆశగా ఎదురుచూస్తున్న నిశరాత్రుల్లోనూ నిర్నిద్ర గానంలో సాగిపోయే ఈ పాట మల్లెల ఊయలలో మనసులు ఊగే శుభరాత్రి గీతమిది. మల్లేశ్వరి చిత్రంలో భానుమతి, దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాళలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 10:54 దాటి 20 సెకండ్లు. రేపు అనగా 2026 జులై నెల 18వ తేదీ శనివారం నాడు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6:05 క్షేత్రదర్శిని, 7:15 ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు. ఈ అంశం గురించి సీడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తిగారితో పరిచయం ప్రసారమవుతుంది. మొదటి భాగం పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఏడు 30 నిమిషాలకు జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని ప్రసారమవుతుంది. 10:00 ఎవర్ గ్రీన్ హిట్స్. 11:00 గుర్తుకొస్తున్నాయిలో విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:00 చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం. 2:15 శక్తిశీలి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 5:00 ఛాయ్తో హాయ్ కబుర్లు

రాత్రి 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్యంలో ఉపవాస చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రాత్రి 8 మస్తీ మజా, 8:30 ఏకచిత్రగానం. రాత్రి 10 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 11 గంటలు దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ఈ ప్రసారాల్ని ఇక్కడే ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.